0: విచారణ చేసి చూచినను, విచారణ చేసి చూచినను.
1: Either acts of charity or all spiritual sacred rituals, either penance nor the knowledge, the wisdom, adherence to ancient culture and truth, nor the broad-mindedness, anything whatsoever, would never equal love. If you inquire, you'll come to that conclusion.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: స్వరూప జ్ఞానమే మానవునికి ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు హ్యావ్ ది సెల్ఫ్ డిస్కవరీ.
0: దీనిని పొందే విధానమే పురుషార్థము.

0: The main objective of life is to acquire the knowledge of the self.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క చారిత్రాత్మకం.
0: In fact, we'll be fulfilling the human life if we understand these two.
1: నిత్యానిత్యము సమదబాధి సంపత్తి ముముచ్చత్వము విషయలోచన ఈ చాతుర్వేద వర్ణములను చాతుర్విధ విధానములన్నీ కూడాను భక్తిపై ఆధారపడి ఉన్నవి.
0: దీస్ ఫోర్ డిపెండ్ ఆన్ డివోషన్ ద డిస్టింక్షన్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ పర్మనెంట్ ద కంట్రోల్ ఆఫ్ ఇన్నర్ అండ్ ఔటర్ సెన్సెస్ అండ్ యర్నింగ్ ఫర్ లిబరేషన్ అండ్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ దే డిపెండ్ ఆన్ డివోషన్.
1: భక్తి అనే పదము భజ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినది.
0: ద వర్డ్ భక్తి డివోషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ భజ్
1: అనగా భగవంతుని పైన గల నిర్మలమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, భక్తిమయమైన ప్రేమ.
0: భజ్ మెంట్ ద ప్యూర్ అన్సలీడ్ సెల్ఫ్లెస్ లవ్ ఫర్ గాడ్.
1: ప్రేమకు మించిన సుగుణము లేదు ఈ జగత్తునందు.
0: ఇన్ దిస్ వరల్డ్ నో అదర్ వర్చ్యూ బియాండ్ లవ్.
1: ప్రేమనే ధనము, ప్రేమనే ధర్మము, ప్రేమనే సత్యము.
0: Love is righteousness. Love is wealth. Love is truth.
1: ఈ దృశ్య కల్పితమైన జగత్తునందు ఈ జగత్తు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించినది.
0: All this ephemeral world that you find outside has had its origin in love.
1: ప్రేమ చేతనే పోషింపబడుచున్నది.
0: It's sustained by love.
1: కడపటికి ప్రేమలోనే లయమవుతున్నది.
0: Ultimately it merges in love.
1: ప్రతి అణువు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుచున్నది.
0: ఎవ్రీ ఆటమ్ హాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ లవ్.
1: ఈ జగత్తునకు ఎన్నో శక్తులున్నవి.
0: దిస్ వరల్డ్ హాస్ సో మెనీ కెపాసిటీస్ అండ్ పవర్స్.
1: ఈ అణుశక్తి అందు కూడాను
0: ఇన్ ది ఆటమిక్ పవర్
1: అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క అట్రాక్షన్ పవర్ అనగా మ్యాగ్నెట్ పవర్ ఉంటున్నది భూమి యందు.
0: దేర్ యూ హ్యావ్ ద స్ప్లెండెడ్ ఎక్సలెంట్ డివైన్ పవర్ ఆఫ్ అట్రాక్షన్ ద మ్యాగ్నెటిక్ పవర్.
1: అరూఢమైనటువంటి ఒక రేడియో పవర్ ఉంటున్నది.
0: దేర్ లైస్ ద హిడెన్ రేడియో పవర్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క తరంగముల యొక్క చర్యనే.
0: దీస్ ఆర్ ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద వేవ్స్.
1: అన్ని శక్తుల కంటే కూడాను ఈ జగత్తునందు అతీతమైన శక్తి ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: Of all the powers in the potentialities in the world, the transcendental power is love alone.
1: విశ్వాసము ప్రేమ లేని జీవితము కేవలము చెత్త వంటిది.
0: Life bereft of faith and love is a rotten stuff.
1: ఇది నిరుపయోగమైనటువంటి జీవితమే.
0: It's a useless life.
1: నిజముగా విచారణ చేసిన ఈ జీవితము చావుతో సమానము.
0: If you inquire, that life without faith and love is just death.
1: ప్రేమనే మానవునికి ప్రాణము, ప్రేమనే జగత్తునకు సర్వము.
0: Love is life and it's everything for this world.
1: పంచభూతముల యొక్క ప్రభావం కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుచున్నది.
0: You find the effects of the five elements around that have had their origin out of love.
1: ప్రతి మానవుని నుండి కూడాను ప్రేమనే అన్ని విధములుగా కూడాను ప్రకాశిస్తున్నది.
0: It's love that comes forth and shines brilliantly in everyone.
1: కానీ ఈ ప్రేమ ప్రభావమును మానవుడు చక్కగా గుర్తించుకొనలేక తమ తమ సంబంధ బాంధవ్యమును గురించి దీనిని అనేక రకములుగా పేరు పెట్టుకుంటున్నారు.
0: But the human race is not able to understand the significance of love and just attribute to other associations and relationships.
1: కన్న బిడ్డను చూచి తల్లి ప్రేమిస్తుంది కానీ ఆ ప్రేమను వాత్సల్యము అని చెప్తూ పిలుస్తున్నారు.
0: Mother loves her children and this love is affection.
1: కట్టుకున్న భార్యను చూచి భర్త ప్రేమిస్తున్నాడు కానీ దీనిని మోహము అని పేరు పెట్టుకుంటున్నాడు.
0: Husband loves his wife and that is attachment.
1: బంధువుల్లో మిత్రుల పైన నిరూపించేటువంటి ప్రేమ తత్వాన్ని అనురాగం అని పిలుచుకుంటున్నాడు.
0: అండ్ దట్ లవ్ టువర్డ్స్ ద రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇస్ ఫ్రెండ్షిప్.
1: పదార్థములకు ప్రసరించేటువంటి యొక్క ప్రేమను ఇచ్ఛాశక్తి అని పిలుస్తున్నాడు.
0: And the love towards the material objects is the one of desire.
1: కానీ ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమును ఏకత్వంగా విశ్వసించి దైవం పైన ప్రసరింపచేసినప్పుడు దీనినే భక్తి అని పిలుస్తున్నారు.
0: But that total love is diverted direct towards God, it is called bhakti or devotion.
1: సర్వత్రా ప్రపంచమునందు ప్రసరించేటువంటిది ప్రవహించేటువంటి శక్తి ఒక్క ప్రేమ మాత్రమే.
0: It's only love that percolates, that flows, which is all pervasive, the entire world.
1: పశుపక్షి మృగాదులు ఎందుకని క్రిమికీటకాదులు ఎందుకని మానవులు ఎందుకని ప్రేమ లేకుండా ఒక క్షణమైనా జీవించడానికి వీలు కాదు.
0: Either birds or beasts or insects or animals for that matter cannot live without love for a moment.
1: ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం ఉన్నారు.
0: Love is God.
1: కనుక ప్రేమను మనము చులకంగా మనం భావించరాదు.
0: We should never consider love cheap.
1: లౌకికంగా భౌతికంగా ప్రాకృతికంగా దీన్ని భావించి ఈ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము దుర్ప్రయోగం చేసుకుంటున్నాము.
0: We consider love worldly, ephemeral, physical and misuse it.
1: ప్రాచీన మహర్షులు ఏకాంతవాసంతో కారణములు యందు సంచరిస్తూ క్రూరమృగముల యందు మధ్య సంచరిస్తూ ఆ క్రూరమృగములు కూడాను ప్రేమ చేత సన్నిహితంగా భావించుకుని జీవిస్తూ వచ్చారు.
0: In ancient times, people spent in solitude in forests, but they could move in close association with wild animals there.
1: క్రూర మృగములు కూడాను ప్రేమ చేత స్నేహంగా మార్చుకుంటూ వచ్చారు.
0: They could have intimate, friendly relationship with the wild animals because of their innate love.
1: ప్రేమ చేత మారినటువంటిది జగత్తులో మరొకటి లేదు.
0: There's nothing that cannot be transformed by love.
1: కఠినమైన శిలకుడను కరిగి ప్రవహించేటువంటి ప్రేమగా మారుతుంది ఈ ప్రేమ చేత.
0: Even hard stone can be transformed by love.
1: ప్రతి మానవుని యందు ఉండినటువంటి ప్రేమ తత్వాన్ని ఏకత్వంగా విశ్వసించినప్పుడు విశ్వప్రేమగా మారుతుంది.
0: Love latent in everyone, if it is used collectively in cosmic form, it is divine.
1: మీరు ప్రేమ కావాలని ఆశిస్తున్నారా?
0: Do you want love?
1: అనుగ్రహం అనేటువంటి ఆకలిని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: Have this thirst yearning for grace more and more.
1: మీ యొక్క దాహము ఏమిటి?
0: What is this
1: ఆరాధన? ఏమి యొక్క దాహము? ఆరాధన.
0: This worship is thirst.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని మీరు భుజించి దాహమును తీర్చుకుని ఆనందాన్ని అనుభవించవన్నది ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
0: In order to quench your thirst, enjoy bliss, develop love more and more.
1: ఎంత ప్రేమ అభివృద్ధి అవును అంతటి ఆనందం కూడాను మన యందు అభివృద్ధి అవుతుంది.
0: As you develop more and more of love, you will enjoy bliss.
1: ప్రేమ లేకుండా ఆనందం అనేటువంటిది మనకు ఏమాత్రము ప్రాప్తించదు.
0: It is impossible to be blissful without love.
1: ప్రేమయే ఆనంద స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: In fact, it is the personification of love that appears in the form of bliss.
1: క్రూరుడైనటువంటి యొక్క హిరణ్యకశిపుడు కన్న కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి ఈ భగవత్ ప్రేమ నుంచి దూరం చేయాలని అనేక విధములైనటువంటి ప్రయత్నం చేశాడు.
0: హిరణ్యకశిపు మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు టేక్ ప్రహ్లాద అవే ఫ్రమ్ గాడ్.
1: కాని సర్వకాల సర్వావస్థలయందుకును ప్రహ్లాదుడు దైవ ప్రేమ చేత నారాయణ నారాయణ అనేటువంటి నామస్మరణ చేస్తూ వచ్చాడు.
0: At all times, in all times of difficulties, Prahlada went on repeating God's name, Narayana.
1: ఒకానొక సమయంలో నారదుడు ప్రశ్నించి, నాయన నీ కుమారుడు ఏం చదివాడో ఒకతూరి విచారించన్నాడు హిరణ్యకశిపుతో.
0: At one time, Narada asked Hiranyakashipu, find out from your son what he has learnt.
1: కుమారుడిని రప్పించి, నాయన నీవు చదివినటువంటి చదువు యొక్క సారం ఏమిటి అన్నాడు.
0: He summoned his son, asked, what is that you have learned?
1: Narayana

0: நாராயண பரம் தப சர்வம் நாராயண சமாம். தன்றி நாராயண யுக்க நாமமே நா தபஸ்ஸு.
1: ஃபாதர், ரிபீட்டிங் காட்ஸ் நேம் இஸ் மை பெனன்.
0: நாராயண யுக்க ஸ்மரணனே நா பரபிரம்ம ஸ்வரூபமு.
1: சாண்டிங் இஸ் க்ளோரி இஸ் த டிவைன் ஃபார்ம்.
0: நாராயண யுக்க பிரேமனே நா அனந்த ஸ்வரூபமேன்ட்டு யுக்க தெய்வ சத்துவமு.
1: That the divine name is that infinite cosmic form of the divine.
0: నించినటువంటిది మరొకటి లేదు ఈ జగత్తునందు.
1: Nothing excels in this world.
0: ప్రేమనే సర్వస్వరూపం అన్నాడు.
1: Love is everything.
0: ఈ విధముగా ప్రహ్లాదుని వలె మీరు నిరంతరం కూడాను నామస్మరణ సర్పాలి.
1: Like Prahlada, chant God's name repeatedly.
0: జయ దేవుడు, గౌరాంగదుడు, తుకారాము, రామకృష్ణ పరమహంస ఈ విధమైనటువంటి మహాసాధువులు సంతోషులు కూడాను నిరంతరం కూడాను భగవంతు యొక్క ప్రేమను ఆశిస్తూ వచ్చారు.
1: జయదేవ, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస ప్రే టు గాడ్ ఫర్వెంట్లీ.
0: కానుక సక్కుబాయ్, మీరావలే వియోగమును భరించుకునలేక వెక్కివికి ఏడ్చండి.
1: సక్కుబాయ్, మీరాబాయ్ క్రైడ్ ఫర్ గాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: అట్టి దుఃఖము చేతనే దైవం సాక్షాత్కరించి వారికి అనుగ్రహ ప్రాప్తిని అందించాడు.
1: బికాస్ ఆఫ్ దట్ అగోని దే కుడ్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్.
0: కానీ ఈనాటి కలి ప్రభావము చేత ఎట్టి సాధనలు చేయక, కాలు కడప దాటక, కాసు ఖర్చు కాక దైవం యొక్క అనుగ్రహము ఉట్టి ఒడిలో పడాలని ఆశిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది కలి ఏజ్ టుడే నో వన్ వాంట్స్ టు ఎంటర్ ఎనీ స్పిరిచువల్ పాత్. They don't want to spend money. They don't want to strain. Yet they want to have all the benefits.
0: ఈనాటి ప్రేమ ప్రభావం అనేటువంటిది మానవుని యందు క్షీణించిపోవటం చేతనే ఎక్కడ చూచినప్పుడును దుర్మార్గము, హింసలు, దుఃఖములు ఈ విధంగా తాండవమాడుతున్నాయి.
1: As there is no love today, we find agitation, disturbances, violence everywhere.
0: నీ యందు క్రోధము ఆవిర్భవించిన దానిని కూడా నీ ప్రేమగా మార్చుకో.
1: If there is anger in you, convert it into love.
0: అసూయ నీ యందు ఆవిర్భవించినా దానిని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: If it were to be jealousy in you, just make it love.
0: జగత్తులో ఏది జరిగినప్పటికీ నీ ప్రేమమయంగా నీవు విశ్వసించు.
1: Whatever that happens in this world, take it as an act of love.
0: ఈ జగత్తునకు సర్వ విధములైనటువంటి యొక్క కర్త ఒక్కడే.
1: There's only one creator for this entire world.
0: అతనే కర్మాధీనుడైనటువంటి దైవత్వము.
1: In fact, he is the master of everything that goes on here.
0: కర్మాధ్యక్షుడు దైవము.
1: God is the presiding deity of all actions.
0: ఒక బల్ల కావాలి.
1: You need a table.
0: దీన్ని ఎవరైనా చేసేవారు ఉండాలి కదా.
1: You need a carpenter.
0: ఒక ఇల్లు కావాలి, దాన్ని కట్టేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా.
1: You have a house, you need a builder.
0: అదే విధంగానే ప్రతి పదార్థమునందు కూడాను దానిని ఆవిర్భావం చేసేటువంటి శక్తి ఒకటి ఉంది.
1: Therefore, there's one creator, the maker for everything.
0: ఈ చర అచరములంతా కూడాను కావించినటువంటి ఒక సృష్టికర్త భగవంతుడే.
1: God is the creator of all that we find as mobile and immobile.
0: కొనుకొని అతనికి కర్మాధ్యక్షః అని పేరు పెట్టారు.
1: So God is called కర్మాధ్యక్షః.
0: అన్ని కర్మలయందు కూడాను తానే అధ్యక్షుడై ఉంటున్నాడు.
1: In fact, he presides every human activity.
0: ఏది చేయవలనన్నా, ఏది చూడవలనన్నా, ఏది అనుభవించవలనన్నా, ఏది తినవలనన్నా, ఏది త్రాగవలనన్నా అంతా ప్రేమమయంగానే ఉంటుంది.
1: Whatever that is done, whatever that you see, whatever you partake, whatever you drink, it's full of love only.
0: ఈనాటి మానవుడు, ఈనాటి సాధకుడు అనేక విధములైన సాధనలు చేస్తున్నాడు.
1: The modern seeker proceeds along many spiritual paths.
0: ధ్యానం చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు, తపం చేస్తున్నాడు, యోగం చేస్తున్నాడు. ఇవన్నింటి ఎందుకును ప్రేమ అంతర్ప్రవాహమే కాకుండా ఇవి చేయడానికి వీలే కాదు.
1: He does penance, he meditates, he undertakes so many spiritual endeavors. Without love they are all useless.
0: ఈ యొక్క మెడిటేషన్, ధ్యానం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ లవ్ ఇస్ ది అండర్ కరెంట్.
0: జపం కూడాను దీనికి అంతర్వాహినిగా ప్రేమ ఉంటుండాలి.
1: జప రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ రిక్వైర్స్ ద లవ్ ద అండర్.
0: వేదాధ్యయనం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: వైల్ చాంటింగ్ వేద లవ్ షుడ్ బి ది అండర్ కరెంట్.
0: కేవలం ఒక మంత్రం చెప్పినంత మాత్రం చాలదు.
1: నాట్ మియర్లీ చాంటింగ్ మంత్ర.
0: నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. అమృతత్వం అనగా ప్రేమ యొక్క స్వరూపమే.
1: Immortality is nothing but the embodiment of love.
0: ఈ ప్రేమ అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: Love is nectarine.
0: ఆనందమయమైనది.
1: It's blissful.
0: అనంతమైనది.
1: Love is infinite.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనము ఏ విధంగా కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to understand love.
0: శాపమును కాని పాపమును కాని శాపమును తరిగించటము పాపమును కరిగించటము ప్రేమ యొక్క శక్తియే.
1: It is the power of love that atones all our sins, that seeks a kind of relief
0: from all curses. It
1: is the power of the love that is nectarine and so sweet and delicious.
0: ప్రతి మానవుడు కూడాను కేవలము లోకహితుడే కాని అహితుడు కాదు.
1: In fact, everyone is acceptable to the world.
0: ఏక మిత్రుడే ఈ యొక్క జగత్తునకు.
1: And in fact, he is a friend.
0: కానీ ఈనాటి మిత్రులు ఎందు ప్రేమ తత్వము దినదినమున కూడాను అడుగంటి పోతున్నది.
1: The modern friends, the love is declining day by day.
0: మిత్రుల యందు ప్రేమ నశించిపోతున్నది.
1: And love is totally gone.
0: బంధువుల యందు సంబంధ బాంధవ్యములు అత్యంత దూరం అయిపోతున్నవి.
1: The intimate relationships among relations are far off.
0: చేదు పుష్పమునందు తీయని మకరందానికి ఉండేటువంటి తుమ్మతి యొక్క అదృష్టం ఎంత అదృష్టము.
1: How lucky the honeybee that could suck the nectar out of the flower.
0: చెడ్డ యందు కూడాను మనం మంచిని చూడాలి.
1: We should be in a position to see good in bad.
0: అదియే నిజమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపము.
1: That is the true form of love.
0: దుఃఖములనేటువంటి భావి నుండి ఆనందమైనటువంటి నీరుని చేదుకోండి.
1: Bring out the bliss of water out of the difficulties.
0: The pleasure is an interval between two pains ani సృష్టి అంటే రెండు రకములైనటువంటి సృష్టిని సృష్టించాడు భగవంతుడు.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ వీ హావ్ దీస్ ట్విన్స్ ద ప్లెజర్ అండ్
0: పెయిన్. ఒక్కతూరి మీ స్వరూపాన్ని మీరు గుర్తించుకోండి.
1: నో యువర్ ట్రూ సెల్ఫ్ వన్.
0: అందముగాను ఆనందముగాను ఉండినటువంటి కళరహితంగా ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి ముఖమును ముందు పెట్టాడు భగవంతుడు.
1: గాడ్ హాస్ కెప్ట్ ద ఫేస్ ఇన్ ఫ్రంట్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్.
0: ఇది ఆకర్షణీయంగా ఉంటుంది అది ముఖము.
1: The face should be highly attractive.
0: దాని దీని వెనుకల నల్లటి అంధకారాన్ని పుష్టించాడు.
1: Behind you find pitch darkness.
0: ఆ నల్లటి అంధకారమైనటువంటి కురులు ఉండటం చేతనే తెల్లని యొక్క నీ ముఖమునకు ఆనందాన్ని అందాన్ని చేకూరుస్తుండాలి.
1: Because of the hair that is dark, your face shines brilliantly.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు మంచి చెడ్డలైనటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: So in everything we find this mixture of good and bad.
0: కానీ ఈనాటి మానవుడు చెడ్డనే చూస్తున్నాడు కానీ మంచిని ఏమాత్రము ఆకర్షించడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే వాచెస్ ఓన్లీ బ్యాడ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ గుడ్ దేర్.
0: ప్రతి కర్మ కూడాను దైవాధీనమైనటువంటిదే.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ ఇస్ అండర్ డివైన్.
0: భూమి ఒక్క సెకండ్ కు 18.5 మైళ్ళు స్పీడ్ గా తిరుగుతూ ఉంటుండాలి.
1: ఎర్త్ రివాల్వ్స్ అట్ ద రేట్ ఆఫ్ 18.5 మైల్స్ పర్ సెకండ్
0: ఒక్క సెకండ్ కు 18.5 మైళ్ళు ప్రయాణం చేస్తుండాలి ఈ భూమి.
1: This earth revolves at the rate of 18.5. It revolves around itself.
0: ఈ భూమియే సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక్క సంవత్సరం పడుతుంది.
1: And for the earth to revolve around the sun, it needs 1 year.
0: ఈ సూర్యకాంతులైనటువంటి నక్షత్ర కాంతులంతా కూడా అత్యంత వేగముగా ప్రవహిస్తుంటున్నాయి.
1: The sunlight and the stars move very fast.
0: ఈ కాంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుండాలి?
1: What is the speed of this light ray?
0: ఒక్క సెకండ్ కు
1: పర్ సెకండ్
0: 186,284 మైళ్ళు తిరుగుతుంటుండాలి. 186,284 మైళ్ళు
1: 24 మైల్స్
0: ఒక్క సెకండ్ కు
1: పర్ సెకండ్.
0: ఈ విధమైనటువంటి దీంతో భగవంతుని మనం ప్రార్థించాలని భగవంతుని మనం ప్రదర్శించాలని ఆశించేటువంటి వ్యక్తులు ఈ కాంతితో నీవు సమానంగా తిరుగు.
1: At this rate, if you want to worship, you should also keep pace with it.
0: Inta vegamaina kaanti tho tirutunnatundi ee kaanti vishwamanta pradarshinchi cheyalanukunte 22,000 crore samvatsaralu padutundi.
1: For this light to spread all around the universe, it takes 22,000 crores.
0: Yes. Inta kaalam patteetundi okka ఇది విశ్వస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: విశ్వం విష్ణు స్వరూపాయ అని తెలిపింది విష్ణు సహస్రనామం.
1: విష్ణు సహస్రనామ సేస్ దట్ ది హోల్ ఎంటైర్ కాస్మోస్.
0: కాబట్టి విశ్వమంతా కూడా విష్ణు యొక్క స్వరూపమే.
1: ద హోల్ థింగ్ ఈస్ ది యూనివర్స్.
0: ఈ విష్ణు యొక్క ప్రదర్శన మనం చేయాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు గో అరౌండ్
0: 22,000 కోట్ల సంవత్సరంలో మనం జీవించాలి.
1: యూ హ్యావ్ గాట్ టు లివ్ ఫార్ 22,000 క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
0: ఇంతకాలం నివసించేటువంటి శక్తి ఎవరికి
1: ఉన్నది?
0: ఒక 100 సంవత్సరాలు బ్రతకాలంటే కూడా సాధ్యం కావటం లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ ఇన్ ఫర్ 100 ఇయర్స్.
0: ఈ కలి ప్రభావం చేత ఆయు ప్రమాణం దినదినములకు అంతమంది పోతుండది.
1: అండ్ లైఫ్ స్పాన్ ఇస్ డిక్రీజింగ్ డే బై డే టుడే.
0: కానీ ఈ విశ్వస్వరూపుణ్ణి నువ్వు ప్రదర్శన చేయాలనుకుంటే ఒక క్షణం కూడా నువ్వు చాలు.
1: అండ్ టు గో రౌండ్ గాడ్ జస్ట్ ఎ మోమెంట్ ఈజ్ ఎనఫ్.
0: ఇంత విశాలమైనటువంటి ఈ జగత్తునంతా, ఇంత పవిత్రమైనటువంటి జగత్తును ప్రదర్శన చేయడానికి ఒక్క క్షణములో చాలు. అది ఏ ప్రేమ యొక్క వేగము!
1: అండ్ ది స్పీడ్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ దట్ యు కెన్ సర్కంబులేట్ ద హోల్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఒక చుక్కల యొక్క కాంతి యొక్క వేగమునైనా మనం నిర్ణయించవచ్చు, కానీ ప్రేమ యొక్క వేగమును మనం ఎప్పుడూ నిర్ణయించలేము.
1: యు కెన్ ఎస్టిమేట్ ద స్పీడ్ ఆఫ్ ద స్టార్ విత్ విచ్ ఇట్ రన్స్, బట్ నాట్ ది స్పీడ్ ఆఫ్ లవ్.
0: అతీతమైన అగణితమైన వేగంతో సంచరిస్తుండది ఈ ప్రేమ.
1: లవ్ మూవ్స్ అబౌట్ బియాండ్ ఆల్ ఎస్టిమేటెడ్ మెజర్.
0: ఇంత వేగంగా పోయేటువంటి ప్రేమతత్వాన్ని మనము ఈనాడు అరికట్టి దానిని కేవలం అల్పమైన మార్గంలో ప్రవేశపెడుతున్నాము.
1: ద లవ్ దట్ ఫ్లో దట్ రన్స్ వెరీ ఫాస్ట్ ఈజ్ వ్యూడ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: అందుకోసమే జగత్తంతా అల్లకల్లోలంగా కూడా రూపొందిపోతుండది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: శాంతి భద్రతలే దూరమైపోతున్నవి.
1: దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వై
0: అనేక మంది అనేక కారణాలు చెప్పుతుంటారు.
1: మెనీ మెన్షన్ మెనీ రీజన్.
0: కానీ ఈ కారణాలంతా సరైనటువంటి కారణాలు కాదు.
1: దీస్ రీజన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: మానవుని యందున్నటువంటి ప్రేమతత్వాన్ని తాను అభివృద్ధి పరచుకోలేకపోవటమే దీనికి ప్రధానమైన కారణం.
1: ద మెయిన్ రీజన్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు డెవలప్ అండ్ ఇంక్రీజ్ లవ్ విత్ ఇన్.
0: తన యందు అనంతమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: మ్యాన్ హాస్ గాట్ దట్ ఇన్ఫినిట్.
0: అఖండమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: దట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అమృతమైన ప్రేమ ఉంటుండాలి.
1: నెక్టరైన్.
0: అట్టి ప్రేమను ఈనాడు మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: We are not making an effort to know that infinite nectarine love.
0: నీ మాటలు ప్రేమతో ఉపయోగించు.
1: And make it in the proper way.
0: నీ చేస్తున్నది ప్రేమతో సంబంధించు.
1: Let your actions be filled with love.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమమయంగా మార్చుకో.
1: Let your life be full of love.
0: ఇంతకంటే దైవత్వం ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: Nothing more than this.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఆ ప్రేమ స్వరూపుడే నీవు తయారుగా కావాలి.
1: God is love. Be the embodiment of love for yourself.
0: అట్టి ప్రేమనే భగవంతుని యొక్క స్వరూపము.
1: Love is the form of God.
0: కనుక ఆ ప్రేమను నీవు దినదిన అభివృద్ధి గావించుకున్నప్పుడు నీ యందే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: When once you increase love within, you will find the manifestation of the divinity.
0: ఈ ప్రేమకు మానవుని హృదయంలో కించిత్తైనప్పుడు స్థానం లేదు.
1: In fact, there's no place for love within the human heart.
0: హృదయమంతా కూడా కోరికలతో నిండి ఉంటుండాలి.
1: The human heart is full of desires.
0: ఈ కోరికలు నిండిపోవడం చేతనే ప్రేమకు ఏమాత్రం కూడా అవకాశం లభించడం లేదు.
1: As the heart is full of desires, there's no place for love in human heart.
0: కనుకనే విశ్వాసం మనం పెంచుకోవాలి.
1: Therefore we have to develop faith.
0: ఏమిటి ఈ విశ్వాసం?
1: What's this?
0: నిన్ను ఎవరు అడిగారు స్వామి విశ్వాసాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
1: Someone asked Bhagavan how to develop faith.
0: ఈ విశ్వాసం నీ యొక్క way of life, నీ యొక్క సహజమైన స్వరూపమే.
1: Faith is natural, it's your way of life.
0: ఎక్కడ ఉంది ఈ ప్రేమ?
1: Where is this
0: విశ్వాసం? ఎక్కడ ఉంటుంది?
1: Where is faith?
0: I am. ఐఆమ్ అనేటువంటిది, ఐఆమ్ అనేటువంటిది విశ్వాసము.
1: ఎవ్రీవన్ సేస్ ఐఆమ్, దిస్ ఐఆమ్ ఇస్ ఫెయిత్.
0: ఐ అని పెట్టుకుని ఐఆమ్ అనేటువంటిది లేకపోతే ఇంకా తాను ఏ విధంగా జీవించగలడు?
1: అండ్ ఇఫ్ యు సే ఐ అండ్ ఒమిట్ ఐఆమ్, హౌ డు
0: యు ఐఆమ్ అనగా నేను ఉన్నాను.
1: ఐఆమ్ మీన్స్ ఐ ఎగ్జిస్ట్.
0: నేను ఉన్నాను అనేటువంటిది పెద్ద విశ్వాసము.
1: దిస్ వెరీ ఫ్యాక్ట్ దట్ యు హావ్ గాట్ దిస్ ఎగ్జిస్టెన్స్.
0: నీకు ఆ విశ్వాసమే లేకపోతే క్షణమైన ఈ జగత్తులో నీవు నిల్వలేవు.
1: యు హావ్ నో faith in your existence, you cannot
0: get. విశ్వాసాన్ని మనం ఎక్కువగా బలపరుచుకున్నప్పుడే మనకు అక్కడ నిజమైనటువంటి ఒక శాంతి మనకు లభ్యమవుతుంది.
1: Therefore when once you strengthen your faith, you will attain peace.
0: అక్కడనే మనకు ప్రేమ కూడాను ఆవిర్భవిస్తుంది.
1: There originates love.
0: తర్వాత అక్కడనే సత్యం కూడాను ప్రవేశిస్తుంది.
1: There also truth sets in.
0: ఈ సత్యమున్న చోటే దైవ స్వరూపం సాక్షాత్కరిస్తుంది.
1: Where there is truth, God manifests.
0: కనుక మానవుడు అంటే ఏమిటి?
1: Who is man?
0: తన హృదయం నుంచి దయ, సత్యము, త్యాగము ఈ మూడింటి యొక్క స్వభావాన్ని మానవత్వం ప్రకటించాలి.
1: Therefore human life has got to be protected and sustained by these three sacred qualities.
0: మానవుని యొక్క దయనే నీతి, ధర్మమే నీతి.
1: In fact dharma, righteousness is morality.
0: మానవుని యొక్క సత్యమే రీతి.
1: Satya, the truth, is procedure, రీతి.
0: మానవుని యొక్క త్యాగమే ఖ్యాతి.
1: Tyaga, the sacrifice, is khyati, reputation.
0: Neeti, reeti, khyati. Moodinti yokka sammilitamainatundi manava jati.
1: Human life, human race, jati is the combination of neeti, reeti and khyati.
0: Manava jati ante emiti?
1: What do you mean by human?
0: కేవలం ఆకారాన్ని బట్టి మానవత్వమా? కాదు కాదు.
1: Can you call yourself a human being because of the form?
0: నీ యందు ధర్మం అనేటువంటి నీతిని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop the morality of righteousness.
0: నీ యందు సత్యం అనేటువంటి రీతిని పోషించుకోవాలి.
1: Sustain that truth which is the procedure of life.
0: త్యాగం అనేటువంటి ఖ్యాతిని నీవు సాధించాలి.
1: And have that reputation of sacrifice.
0: ఈ నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జాతి.
1: మానవ జాతి, హ్యూమన్ రేస్, ఇస్ ద కాంబినేషన్ మిక్స్చర్ ఆఫ్ నీతి, మొరాలిటీ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి మానవుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా?
1: డు యు ఫైండ్ ఎ మ్యాన్ విత్ దీస్ త్రీ క్వాలిటీస్ ఎనీవేర్?
0: ఉండవచ్చును.
1: దేర్ మే బి,
0: కానీ
1: బట్
0: గోచరం కాదు.
1: యు డోంట్ ఫైండ్ దెమ్ ఎవరీవేర్.
0: ఇది కేవలం అంతర్భూతమైన యొక్క దివ్య శక్తి.
1: దీస్ ఆర్ ఇన్నేట్ ఇన్బోర్న్ పవర్.
0: ఈ దివ్య శక్తిని మనం కొంతవరకు భావించాలి.
1: అండ్ కన్సిడర్ ది డివైన్ పవర్ లేక
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయము తిరుగున మెలగండయ్యా.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ లివ్ లీడ్ దిస్ లైఫ్ విత్ కంపాషన్.
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయముతోన మెలగండయ్యా.
1: With the feeling of oneness towards all of the living creatures, living beings in this world, lead your life with compassion.
0: Lokanathuni peru okasari madilona talavandaya.
1: At least to think of God's name once a day.
0: ఈ విధంగా చేసినప్పుడు ఇంతకంటే ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: When you do this, follow the procedure, what more you
0: want? Unnadaya devudu unnadaya.
1: There is God, there is God.
0: కన్నులకు కనిపించకున్నాడయా.
1: You don't see God with the naked eye.
0: ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా.
1: God is there, God exists.
0: ఎప్పుడు కనిపిస్తాడు?
1: When do you see him?
0: లోకమంతా కూడాను ఒక బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులతో నిండి ఉంటున్నది.
1: The whole world is full of external illusions, imaginations.
0: కలిమి కలిగిన నాడు కలిమి కలిగితే కప్ప గంతులు వేస్తారయ్యా.
1: When once one is rich enough, they go on jumping like a frog.
0: కలిమి తరిగితే చింత పడతారయ్యా.
1: When once money is lost, they get worried.
0: గొప్పలకు పోతారు, గోవింద కొడతారు.
1: They go on for show and lose everything else.
0: డబ్బులు డంబాలు మానండయ్యా.
1: Give up all that pomp, show and exhibitionism.
0: Unnadaya devudu unnadaya.
1: There is God. God exists.
0: Kannulaku kanipinchakunnadaya.
1: God is present, hidden, non-apparent.
0: Dhanamu kosamu daiva dhyanalu bonalu koti pannagalu panneraya.
1: It is only for money you have got all the knacks and the devices plan in life.
0: Bhoomi suryunu chuttu prajalu dhanamu chuttu giragira girage tiruguchuntarayya.
1: Earth revolves around the sun, man revolves around money, money.
0: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ప్రజలు ధనము చుట్టూ తిరుగుతున్నారు.
1: As earth rotates around the sun, man rotates around money.
0: ఈ పవిత్రమైన పుట్టినటువంటి మానవుని యొక్క గతి ఇదియా?
1: Is it the plight of man today?
0: దైవానుగ్రహమే ఉంటుంటే ధనాగ్రహం ఎంతవరకు?
1: If you are the recipient of God's grace,
0: మనం దాన్ని మనం సాధించవచ్చు.
1: You can get any money you want.
0: ధనము కాదు ముఖ్యము.
1: Money is not that important.
0: ధనమే ముఖ్యము.
1: Virtue is important.
0: ఈ యొక్క ధనం కోసం మనం ప్రాకులాడుతూ జీవితాన్నంతా కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ అండ్
0: ధనం కూడా ఉండాలి.
1: మనీ ఇస్ నెసెసరీ, నో డౌట్.
0: కానీ ఎంతవరకు దానికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
0: కానీ మిగిలినటువంటి కాలం ఎంతనో ఉంటుండాలి మనకు.
1: బట్ వి హావ్ లాట్.
0: ఈ కాలం అంతా కూడా పరోపకార సంబంధమైన కార్యంలో ప్రవేశపెట్టాలి.
1: లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ టైమ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబడి.
0: సహాయపడేటువంటి ఒక జీవితాన్ని మనం పెంచుకోవాలి.
1: లెట్స్ స్పెండ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సర్వీస్.
0: తోటి మానవులను మనం అమితంగా ప్రేమించాలి.
1: లెట్స్ లవ్ ఎవ్రీబడి.
0: అన్ని ప్రేమను దైవం పైన అర్పితం చేయాలి.
1: లెట్స్ ఆఫర్ సరెండర్ అవర్ లవ్ టు గాడ్.
0: ఈ భగవంతుని యొక్క ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ది డివైన్ లవ్.
0: విశ్వము కూడాను భగవంతుని యందే లీనమై ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ గాడ్.
0: అది ఏ అంతర్ బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థిత అనింది వేదము.
1: వేద సేస్ గాడ్ ఇస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఎక్కడ చూసినా కానీ దైవత్వమే.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: కనుక దైవత్వాన్ని మించినటువంటిది మరొక రూపం ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ఫార్మ్ అదర్ దాన్ గాడ్.
0: రూపములు భిన్న భిన్నంగా రుచించినప్పటికీ,
1: ఫార్మ్స్ మే వేరీ,
0: పేర్లు అనేక రకంగా ఉండినప్పటికీ,
1: నేమ్స్ మే బి డిఫరెంట్,
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: ద స్పిరిట్ ఆర్ ద సౌల్ ఈజ్ వన్.
0: సర్వ జీవుల యందు స్వభావమును చూచి చెలిమి కలిమితో పూజించండి అయ్యా.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ వర్షిప్ గాడ్ ఇన్ అసోసియేషన్
0: ఏకత్వాన్ని మనం భావించాలి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవత్వము.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ లవ్.
0: ఏ విశ్వ ప్రేమ.
1: దిస్ యూనివర్సల్ లవ్.
0: జగత్తంతా కూడా ఒక గృహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్
0: మానవులందరూ ఒక కులము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
0: కాబట్టి ఈ ఒక్క గృహం లోపల అందరూ ఒక కులం వారైనప్పుడు ఒకరికొకరు ఎంత సన్నిహిత బాంధవ్యాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ది యూనివర్స్ వెన్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్
0: ప్రేమ అసోసియేషన్. ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: టుడే ఇస్ గురు పూర్ణిమ.
0: ఏమిటి గురు పూర్ణిమ?
1: వాట్ ఇస్ దిస్ గురు పూర్ణిమ?
0: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, బ్రహ్మ కూడాను మన యందే ఉంటున్నాడు.
1: బ్రహ్మ ది క్రియేటర్ ఇస్
0: నారాయణ పరబ్రహ్మ అన్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సేస్ నారాయణ పరబ్రహ్మ.
0: నారాయణ పరతప నారాయణం పరం విష్ణు అంత దైవత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: మన హృదయమునందు ఉన్నటువంటిది నారాయణుడే.
1: The one in our heart is God.
0: మన దృష్టి ఎందున్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడే.
1: అండ్ ఇస్ ది సుప్రీం కాస్మిక్ ఫామ్.
0: మన జ్ఞానం నందు ప్రవేశించినటువంటి వాడు ఈశ్వర స్వరూపుడే.
1: ఇస్ ఈశ్వర హూ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ విజ్డమ్ విద్ ఇన్ us.
0: కనుకనే యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ అని బోధిస్తున్నాడు.
1: Therefore భగవాన్ సేస్ యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: దీన్ని గాయత్రి అందు భూర్భువస్వః అన్నారు.
1: This in Gayatri is mentioned as Bhur
0: Bhuvasvaha.
1: Om Bhur Bhuvasvaha.
0: Bhuvanaga భూలోకమే.
1: ద ఫస్ట్ వన్ ఇస్
0: ఈ భూలోకం అంటే ఏమిటి? దీని యొక్క స్వరూపము.
1: వాట్ డూ మీన్ బై దిస్ ఎర్త్ ప్లానెట్?
0: మెటీరియల్స్ తో చేరినటువంటి దేహమే భూలోకము.
1: ద బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మెటీరియల్ ఇస్ భూలోక.
0: అంతా మెటీరియల్ తో కూడినటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ మెటీరియల్.
0: కాబట్టి దీనినే భూర్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ భూ.
0: భూహ
1: భూవహ.
0: దీంతో ఒక విధమైనటువంటి కదిలిక శక్తి, వైబ్రేషన్ శక్తి ఉంటుండాలి.
1: హియర్ ఇన్ దిస్ మెటీరియల్ దేర్ యూ ఫైండ్ వైబ్రేషన్.
0: మానసిక స్వరూపము.
1: And that is psychological, mental.
0: కాదు, అదిగే ఈ యొక్క భూవర్లోకం, సువర్లోకం.
1: దిస్ ఇస్ భూవర్లోక, ఇది సువర్లోక.
0: సువర్లోకం అనగా
1: సువర్లోక
0: మన యొక్క జ్ఞాన శక్తి ఏ సువర్లోకము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది ఏ రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: ఆ రేడియేషన్ ఉచ్ఛ్వాస నిశ్వాసము ఒక శ్వాసతో కూడినటువంటి యొక్క శ్వాసదేశము.
1: Radiation is related to our breathing process, inhalation and exhalation.
0: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటి దేహము.
1: And the body signifies materialization.
0: ఈ దేహము మెటీరియలైజేషన్. మనసు వైబ్రేషన్, బుద్ధి రేడియేషన్.
1: Body symbolizes materialization. The mind stands for vibration and
0: వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
1: This Veda calls it as
0: ప్రజ్ఞానం. ఎక్కడనో లేదు.
1: ప్రజ్ఞాన
0: సర్వము మన యొక్క మనసునందే ఉంటుండాలి.
1: ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద మైండ్.
0: కాబట్టి మనసు, దేహము, ఈ యొక్క జ్ఞానము మూడు కూడా కూడినటువంటి వాడే మానవుడు.
1: Therefore is a true man if you find in him the mixture.
0: దైవాన్ని వెతకడానికి ఏ ప్రదేశానికి మనం ప్రయాణం కానక్కర్లేదు.
1: In fact you don't need to go anywhere in search of God.
0: నీ యొక్క దృష్టిని అంతర్ముఖంగా మార్చుకో.
1: Turn within, have inward look.
0: తప్పక అక్కడ నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: There you find the divinity.
0: రైట్ తో నీవు పోరాటానికి అవకాశం ఉంటుంది. అది ప్రేమ చేత.
1: Because of love you can fight as a matter of right.
0: ప్రేమ లేనటువంటి వాడు దేనిని కూడాను సాధించలేడు.
1: In fact the one without love cannot achieve anything in this world.
0: కనుకనే ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: So love is most important.
0: కనుక పూర్ణిమ.
1: పూర్ణిమ,
0: పూర్ణిమ అనగా ఏమిటి?
1: ఫుల్ మూన్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. పూర్ణ చంద్రుడు.
1: ఫుల్ మూన్
0: అనగా చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. మన ముఖమంతా ఇంద్రుడే.
1: అవర్ ఫేస్ స్టాండ్ ఫర్ ఇంద్ర.
0: అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులని పంచేంద్రియములతో కూడినటువంటి మన ముఖమే ఇంద్రుడు.
1: The face with all five senses, the qualities stand for
0: Indra. ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడే మనస్సు.
1: And the mind is the master of Indriya senses.
0: కాబట్టి ఈ మనస్సు ఏ విధంగా ఉండాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో ఉండినప్పుడే ఇది పూర్ణమ అంటారు.
1: మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ప్యూర్ లవ్.
0: ఈ పూర్ణిమ దినము ఏమాత్రము చంద్రుడి యందు మచ్చ కనిపించదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పార్క్ ఆన్ దిస్ డే ఆన్ ద మూన్.
0: పూర్ణమైన పరిశుద్ధంగా ఉంటాడు.
1: మూన్ ఇస్ టోటల్ అండ్ ప్యూర్.
0: కనుకనే మన మనసును ఈనాడు పవిత్రమైనటువంటి మచ్చలేనటువంటి యొక్క చంద్రుడి వలె మనం ప్రకాశింపచేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ అవర్ మైండ్ షైన్ బ్రిలియంట్లీ.
0: అది ఎట్లా ప్రకాశింపగలుగుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: పవిత్రమైన ప్రేమను మనలో నింపుకోవాలి.
1: You should fill your hearts with sacred love.
0: ఈ ప్రేమ చేత మనం నిండినప్పుడే మన యొక్క ముఖం కూడాను చంద్రుని వలె ప్రకాశిస్తుంది.
1: When once there is love within you, your face is bound to shine brilliantly like moon.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరియందును ప్రేమ అనేటువంటి దైవ స్వరూపం ఉన్నది.
1: God is in the form of love in
0: ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world you don't find anyone. పిచ్చివాడి
0: యందుకును ప్రేమ ఉంటున్నది.
1: A mad person has love.
0: అలాంటి ప్రేమ స్వరూపమైనటువంటి సర్వభూతాంతరాత్మగా ఉన్నటువంటిది కనుకనే విశ్వ ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: As love is under currents in everyone, see that it becomes cosmic form and universal.
0: ఈ ప్రేమను కేవలం మనము ఒక అల్పంగా కానీ లేక వెలు తక్కువైనటువంటి కానీ మనం భావించరాదు.
1: Never consider love low or mean or
0: cheap. విలువ ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: No one can estimate its value.
0: ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను తమ ఆస్తిపాస్తులంతా కూడాను ఒక విధమైనటువంటి బ్యాంకుల దగ్గర ఎక్కడో ఒక డిపాజిట్ చేస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి డిపాజిట్ ఆల్ అవర్ మనీ ఇన్ ఎ బ్యాంక్.
0: ఇది కాదు నీవు డిపాజిట్ చేయవలసింది.
1: నాట్ ద మనీ దట్
0: నీ ఇంద్రియ శక్తి, నీ మనోశక్తి, నీ జ్ఞాన శక్తి అన్ని కూడాను భగవంతుని దగ్గర నీవు ఖాతాగా పెట్టు.
1: డిపాజిట్ ద పవర్ ఆఫ్ యువర్ సెన్సెస్, ద పవర్ ఆఫ్ ద మైండ్ అండ్ ద పవర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అతని యొక్క స్వాధీనం పరచు.
1: సరెండర్ టు హిమ్.
0: అతను ఏ నిమిషమైనా కూడాను ఎప్పుడైనా కూడాను నీకు తిరిగి దాన్ని అందించగలడు.
1: ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ ఈస్ ప్రిపేర్డ్ టు గివ్ యు దట్.
0: దీనిలో ఏమాత్రము క్షీణించడానికి అవకాశం లేదు.
1: ఇట్ విల్ నెవర్ డిమినిష్.
0: నశించడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ వానిష్.
0: నాశనం కావడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్.
0: ఎప్పుడు పరిపూర్ణమైన రీతిగా పెరుగుతూ ఉంటుంటాది.
1: ఇట్ ఇస్ టోటల్ అండ్ ఫుల్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము బాగా పవిత్రంగా కాపాడుకోవాలి.
1: వి హావ్ టు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ దిస్ సీక్రెట్ లా.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను ప్రేమకి ఏమాత్రం కూడాను ద్వేషాన్ని చేర్చకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ ఎంటర్టైన్ హేట్.
0: ఏదైనా దేహం అక్కడ ప్రవేశించిందా దాన్ని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎనీథింగ్ షుడ్ స్టెప్ ఇన్ కన్వర్ట్ ఇన్ టు లవ్.
0: కనుక ఎక్కడ కానీ కష్టం వచ్చినప్పుడే సుఖం కూడా ఉంటుంటుంది.
1: వెన్ దేర్ ఆర్ డిఫికల్టీస్ దేర్ లైస్ హ్యాపీనెస్ టు.
0: అనేక విధమైన బాధలు కలిగినప్పుడే ఆనందం కూడా బలుస్తుంది.
1: వెన్ దేర్ ఆర్ ట్రబుల్స్ యువర్ ఫ్యూచర్ హ్యాపీనెస్ దేర్ ఆఫ్టర్.
0: పేపర్లో చూస్తుంటారు.
1: యుల్ బి వాచింగ్ దిస్.
0: పాకిస్తాన్ వారంతా వచ్చి వార్ చేస్తున్నారు, చాలా మంది చనిపోయారు అని అనుకుంటున్నారు.
1: యు ఆల్సో మస్ట్ హావ్ కమ్ టు నో దట్ ఇస్ పాకిస్తాన్ వార్.
0: చాలా మంచిది జరిగింది భారతదేశానికి.
1: వాట్ హాడ్ హ్యాపెన్డ్ పాకిస్తాన్ వార్ ఇస్ ఫర్ గుడ్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క చిన్నది పాకిస్తాన్ వారు కాదు వచ్చిండేది.
1: ఇదే సింపుల్ పాకిస్తాన్ వార్.
0: కేవలం మధ్య నుంచి భారతదేశం నుంచి పోయినటువంటి వారిని పాకిస్తాన్ వారు తిండి లేక వెనుకకు పంపుతూ వచ్చారు.
1: As many of our own immigrants have been over there, the Pakistan people had to send them back as they could not.
0: వాళ్ళందరూ వీరిలో వీరు పోటాడుకుంటూ వచ్చారు.
1: And it's only in fighting among themselves.
0: కట్టకడపటికి ఏమైపోయింది?
1: What happened finally?
0: ఇవంతా నశించింది.
1: Everything gone.
0: Chinese,
1: Chinese,
0: Americans,
1: Americans,
0: Russians,
1: Russians,
0: భారతదేశానికి ఫ్రెండ్స్ గా తయారైపోయినారు.
1: They all have become friends of Bharat today.
0: ఈ బాధ మన భారతదేశానికి గొప్ప పేరు సాధించింది.
1: This suffering, this war has given us very good name in the world.
0: పాకిస్తాన్ వారు చేసింది మంచిది కాదు అని అందరూ అతన్ని విమర్శిస్తూ వచ్చారు.
1: We go on criticizing, attacking Pakistan.
0: భారతదేశం యొక్క శాంతియే దీని యొక్క గుణమునకు సరైన మూల కారణం.
1: It is the peace of Bharat which is the real virtue.
0: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: Every man should uphold the sacred quality.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: బొంబాయి లోపల,
1: in Bombay,
0: మున్షి అనేటువంటి వైస్ ఛాన్సలర్ ఉండేవాడు.
1: There is one person, Munshi, the vice chancellor.
0: భారతీయ విద్యాభవన్ యొక్క అధిపతి.
1: He is the head of భారతీయ విద్యాభవన్.
0: అతను గొప్ప మేధావులంతా కూడా ఒక చేర్చాడు.
1: He convened a conference of intellectuals.
0: ఆనాడు స్వామి యొక్క ఉపన్యాసం పెట్టాడు.
1: That day, Bhagwan was to address.
0: ఒక వ్యక్తి లేచాడు.
1: One person got up.
0: స్వామి,
1: స్వామి,
0: మన భారతదేశం లోపల,
1: in our Bharat,
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా క్షీణించిపోయినాయి.
1: We don't have any weapons any longer.
0: కానీ అమెరికా, రష్యా వీరందరూ కూడా చాలా ఆయుధాలు పెంచుకుంటూ వచ్చారు.
1: అమెరికా అండ్ రష్యా ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్.
0: మన భారతదేశం ఏం చేస్తా ఉంది?
1: వాట్ ఈస్ దట్ భారత్ ఇస్
0: డూయింగ్? భారతదేశం అస్త్రశస్త్ర విద్యలంతా నేర్చుకోకూడదు.
1: వై నాట్ వి మ్యానుఫ్యాక్చర్?
0: దీన్ని ఎందుకు మనం పోషించకూడదు?
1: వై డోంట్ వి డెవలప్?
0: నేను అప్పుడు చెప్పాను,
1: భగవాన్ సార్,
0: నాయన, భారతదేశం పోషించుకోవాల్సింది ఇవి అస్త్రశస్త్ర విద్యలు కాదు.
1: Bharat is not for these weapons and the armaments.
0: భారతమునకు ఎవరు ప్రధానులు?
1: Who are important?
0: మహాభారతం లోపల పంచపాండవులే ప్రధానమైనటువంటి వారు.
1: ఫైవ్ పాండవాస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ మహాభారత.
0: పెద్దవాడు ధర్మజుడు, రెండవ వాడు భీముడు,
1: నెక్స్ట్ భీమా,
0: మూడవ వాడు అర్జునుడు,
1: థర్డ్ అర్జునుడు,
0: నాలుగో వాడు నకులుడు,
1: ఫోర్త్ నకులు,
0: ఐదో వాడు సహదేవుడు,
1: ఫిఫ్త్ సహదేవుడు.
0: భీమ, అర్జున, నకులు, సహదేవులకు ధర్మజుడు అధిపతిగా ఉన్నాడు.
1: ధర్మజ ఇస్ హెడ్ ఆఫ్ ది రిమైనింగ్ ఫోర్ బ్రదర్స్.
0: కాబట్టి ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ధర్మాన్ని పెంచుకోవాలి.
1: వాట్ వి హావ్ గాట్ టు డెవలప్ టుడే ఇస్
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం పెంచుకుంటే అది మనల్ని రక్షిస్తుంది.
1: ఇఫ్ యు ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ధర్మ యు విల్ బి ప్రొటెక్టెడ్.
0: ఈ ఆయుధాల కోసం అయిపోయి ధర్మంతా వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ టు మ్యానుఫ్యాక్చర్ బాంబ్స్ ఆర్ న్యూక్లియర్ బాంబ్స్.
0: ఈనాడు పాకిస్తాన్ అదే గతి పట్టింది.
1: వచ్చిన
0: ధనాన్నంతా ఆయుధాల కోసం పెట్టి తినడానికి తిండి లేకుండా అవస్థ పడుతున్నారు.
1: పాకిస్తాన్ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ దిస్ వెపన్స్ అండ్ దే ఆర్ సఫరింగ్.
0: ఈ ఆయుధాల మనం రక్షించేది
1: వెపన్స్ విల్ నాట్ ప్రొటెక్ట్ యు.
0: దైవ ప్రేమనే, దైవ అనుగ్రహమే మనుషుల్ని రక్షిస్తుంది.
1: డివైన్ లవ్, ద డివైన్ గ్రేస్ ప్రొటెక్ట్స్ యు.
0: మానవుని యొక్క బుద్ధి యొక్క శక్తులంతా కూడాను దైవం పైన ఆధారపడినటువంటివే కానీ ఈ ధనధాన్యముల పైన ఆధారపడినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ ద లేటెంట్ పవర్ డిపెండ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ దిస్ వెపన్స్.
0: కనుకనే ధర్మాన్ని మనం పోషించుకోండి.
1: దేర్ఫోర్ యు హావ్ టు అప్హోల్డ్ ధర్మ.
0: ఈనాడు చూడండి, ఆనాడు పరిస్థితి నేను చెప్తున్నాను.
1: రష్యా
0: గొప్ప ట్యాంక్స్ అంతా కట్టుకున్నది, గొప్ప ఆయుధాలంతా పెంచుకుంది.
1: రష్యా మ్యానుఫ్యాక్చర్ ట్యాంక్స్ అండ్ అటమ్ బాంబ్స్.
0: అమెరికా చూస్తే
1: అమెరికా
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అభివృద్ధి చేసింది.
1: ఇట్ హాస్ డెవలప్డ్ స్టార్ వార్ కూడా
0: సిద్ధమైపోయింది.
1: ఇట్ లెడ్ టు స్టార్ వార్.
0: ఇన్ని ఆయుధాలు పెంచుకుంది.
1: సో మెనీ దే హావ్.
0: కానీ పెంచుకుని ఏమి ప్రయోజనం?
1: వాట్ ఫార్ ఇస్ ఆల్ దట్?
0: అన్ని పెంచుకున్నారు.
1: ఎస్ దే డెవలప్.
0: కానీ ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటి ధర్మాస్త్రాన్ని పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ వెపన్ ఆఫ్ ధర్మ.
0: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం జవదాటకుండా పోయినప్పుడు, అనుసరించినప్పుడు ఎంతైనా మనకు అందరు కూడా దీనికి పాదక్రాంతులు అవుతారు.
1: ఇఫ్ యూ ఫాలో ధర్మ, ఇఫ్ యూ డు నాట్ ట్రాన్సెండ్ ధర్మ, ఎవ్రీబడి విల్ ఫాలో యూ.
0: ధర్మజునికి నీవు పాదక్రాంతుడైతే ఈ రష్యా అనేటువంటి భీముడు, అమెరికా అనేటువంటి అర్జునుడు కూడాను ధర్మజునికి పాదక్రాంతుడు అయిపోతారు.
1: ఇఫ్ యూ ఫాలో ధర్మ, ద భారత్ భీమా సింబలైజింగ్ రష్యా,
0: అమెరికా అర్జునుడు
1: అర్జున విల్ సరెండర్ టు ధర్మ.
0: ఎందుకంటే సకలాస్త్రములు కూడా సాధించినటువంటి వాడు.
1: ఇన్ఫాక్ట్ హి హస్ గాట్ ఆల్ వెపన్స్ అండర్ హిస్ కంట్రోల్.
0: అందుకోసమే అతని బిరుదు అర్జున పాల్గొన పార్థివ కిరీటి చేతువాన భీమచర్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ. అర్జునికి ఇన్ని అస్త్రములు ఉంటున్నాయి.
1: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: ఇన్ని టైటిల్స్ కలిగినటువంటి అమెరికా వాడు కట్టగలిపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్ టు అమెరికా? అర్జున సో మెనీ టైటిల్స్.
0: ఇంకా రష్యన్స్ కావాల్సినంత అస్త్రాలు పెట్టుకున్నారు.
1: రష్యన్స్ దే హావ్ సో మచ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్.
0: ఇవంతా కూడా కట్టగలిపటికి ఏమైపోయినాయి?
1: వాట్ హ్యాపెన్ ఫైనలీ?
0: తమకు తామే అపకారం చేసుకున్నారు.
1: దే హావ్ హార్మ్ దెమ్సెల్వ్స్.
0: కనుకనే మన ప్రపంచంలో భారతదేశం నందు భీముడు అనేటువంటి యొక్క బలవంతులు అందరూ కూడా ధర్మానికి అతీతులైపోయండి, ధర్మ్యాతులకి సరిడెన్స్ వచ్చండి.
1: దేర్ ఫార్ ఆల్ స్ట్రాంగ్ పీపుల్ రిప్రజెంటింగ్ భీమా షుడ్ సరెండర్ టు ధర్మ.
0: ధర్మజునికి ఈ యొక్క అర్జున భీముడు కూడా సరెండర్ అయితే నకుల సహదేవులు కూడా సరెండర్ అయిపోతారు.
1: వెన్ వన్స్ భీమా అండ్ అర్జున సరెండర్ టు ధర్మ నేచురల్లీ.
0: కనుక ఈనాడు మనం సాధించవలసింది భారతదేశం వారి ఏమిటి?
1: అండ్ వాట్ ఈస్ దట్ నీడ్?
0: ధర్మాస్త్రాన్ని, సత్యాస్త్రాన్ని మనం సాధించాలి.
1: So what is needed in Bharat today? Dharmastra, the weapon of dharma.
0: ఈ రెండు కూడాను ఒక ప్రేమలో ఇమిడి ఉన్నటువంటివి.
1: Both of these things are within the principle of love.
0: ఒక గుడ్డు లోపల చిన్న పిట్ట వస్తుంది.
1: You find egg that
0: ఆ పిట్టనే పెద్ద కోడిగా తయారవుతుంది.
1: It becomes quite independent.
0: విత్తు లోపల చిన్న మొక్కగా పుడుతుంది.
1: And seed germinates.
0: ఆ మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది.
1: It grows in the gigantic tree.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ప్రేమ అనేటువంటి చిన్న గుడ్డు నందే ఈ జగత్తంతా కూడాను, విశాలమైన బ్రహ్మమంతా కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంది.
1: Therefore in this tiny little egg there is contained that infinite love.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చేత సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: In this world there is nothing that you cannot achieve with love.
0: దీనికి దేనికి ఎగ్జాంపుల్ అనుకుంటారా? దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు ప్రేమ అనేటువంటిది పెద్ద ప్రాపర్టీ.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. Whose property is love?
0: అందరినీ ప్రేమతో చూస్తుంటాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: దేనిని కూడా నేను ఆశించడం లేదు.
1: భగవాన్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎందుకంటే ప్రేమ అనేది దీన్నంతని పెరుక్కుని వస్తుంది.
1: బికాజ్ ఇట్స్ లవ్ దట్ బ్రింగ్స్ యూ ఆల్ హియర్.
0: కనుక నీ ప్రేమ చేత మనం దేన్నైనా సాధించవచ్చును.
1: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూట్ ఇన్ టు స్కై అండ్
0: ఇది అంతటా సర్వశక్తి కలను ప్రేమ ఎందే ఉంటున్నది.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్ ఇన్ లవ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను పూర్వం అనుకున్నాను
1: భగవాన్ సాక్షంతమే గౌ.
0: ఈ విద్యార్థులు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ లెర్న్.
0: కేవలం ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రపంచానికి ఏమాత్రం ఉపయోగం లేదు.
1: ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ యూస్లెస్.
0: బాటనీ, సైన్సు, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడాను ఏదో ఒక ఉద్యోగానికి పనికి వస్తాయి, కానీ మానవుని హృదయాన్ని పెక్కింపజేసేటువంటి దీనికి పనికిరావు.
1: బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దే ఓన్లీ హెల్ప్ యూ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్, బట్ దే విల్ నాట్ సర్టిఫై యువర్ హార్ట్. అండ్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ అవుట్వర్డ్.
0: కానీ దీని అన్నిటి కూడాను ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక శక్తిని మనం అభివృద్ధి పరచాలి.
1: వి హావ్ టు డెవలప్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: అది అయస్కాంతము.
1: That is power of attraction, magnetic power.
0: Ayaskantam anta bhoomi yokka swaroopame ayaskantamu.
1: And the earth stands for magnetic power.
0: Vey main duramlo unnatundi dani kodunu bhoomi aakarshistundi.
1: Any object miles away from it is drawn by earth, magnetic power.
0: Kanuka ee yokka ayaskantamulku unnatundi shakti deniki ledu.
1: No other power excels the magnetic power.
0: Ayaskantam anta premalo anu swaroopame.
1: And this magnetic power is just atomic in front of love.
0: Kanuka em deeni deeni valla manamu jagattunu aakarshinchatamu.
1: How do you attract this love?
0: భగవంతుని కూడా ఆకర్షించేటువంటిది గానము.
1: God is attracted by music, gana.
0: ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పాత్రో దనుగ్రహ, ఆ రెండింటి యొక్క ఏకత్వం కలిసినప్పుడే విజయం సంభవిస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ దీస్ టూ దే ఆర్ ఇన్ ప్రాపర్ కాంబినేషన్ ఇట్ లీడ్స్ టు సక్సెస్.
0: ఒకానొక సమయంలో నారదుడు విష్ణువుని ప్రశ్నించాడు.
1: అట్ వన్ టైమ్ నారద క్వశ్చన్డ్ విష్ణు,
0: స్వామి ఏదైనా మీకు చెప్పాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఏమిటో, మీ బ్రాంచెస్ అడ్రస్ అంతా చాలా దూరంగా ఉంటుంటాయి, హెడ్ ఆఫీస్ ఎక్కడ అన్నాడు.
1: నారద ఆస్క్ నారాయణ, స్వామి యూ హవ్ గాట్ సో మెనీ బ్రాంచ్ అడ్రస్సెస్ బట్ ఐ వాంట్ టు నో హెడ్ ఆఫీస్. అంటారు
0: ఒక కైలాసం అంటారు, ఒక స్వర్గం అంటారు, ఈ బ్రాంచ్ ఆఫీసులకు నాకు తెలియదు అడ్రస్.
1: వీ డోంట్ హ్యావ్ ది బ్రాంచ్ అడ్రస్సెస్ లైక్ కైలాస లైక్
0: నారాయణ చెప్పాడు. క్లాస్కో అడ్రస్ నా అడ్రస్.
1: అండ్ నారాయణ సెడ్ జస్ట్ టేక్ డౌన్ మై అడ్రస్.
0: ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద, ఆ ఆఫీస్ ను వదలి నేను ఎక్కడ పోలేను, ఎక్కడ నా భక్తులు ఎక్కడ స్మరిస్తుంటారు వాడు హృదయంలో నేను ప్రతిష్ట అయి ఉంటాను అన్నాడు.
1: Lord said, my office is this. I will never get out of my office. What is that office address? Wherever my glory is sung, I saw myself. Therefore, God
0: Gana
1: is drawn by music.
0: కనుకనే ఈ మ్యూజిక్ అనేటువంటి దాంతో హృదయానంతా కరిగిస్తుంది, కదిలిస్తుంది, మెదిలిస్తుంది.
1: ఇట్స్ మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హ్యూమన్ హార్ట్ అండ్ లిటరల్లీ మూవ్ ఎవ్రీబడి.
0: ఇది కూడా నువ్వు ఒకటి పెట్టాలి మన కాలేజ్ లో అనుకున్నాను.
1: అండ్ మ్యూజిక్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ అవర్ కాలేజెస్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ టెల్ ఎనీబడి.
0: ఇప్పుడు నేను ఎవరికి చెప్పను.
1: భగవాన్ డజంట్ టెల్ ఎనీబడి.
0: అది సంకల్పం తప్పక అది నెరవేరుతుంది.
1: ఇట్ ఇస్ ద విల్ దట్ ఫ్రక్టిఫైస్.
0: తక్షణమే ఒక వ్యక్తి వచ్చాడు ఇండోనేషియా నుంచి.
1: From Indonesia, a person came, a devotee came.
0: Poyina varam vachi, Swami, mana college lopala music college anitu prayatninchali, dinni meeru prarambhinchandi, nenu 10 crore isthanu annadu.
1: The devotee came and prayed to Bhagavan, Bhagavan, we should have a music college, I am prepared to spend 10 crores.
0: Kalu ina 10 crore ichadu, repadi nenu inga prarambhistunnam memu.
1: Bhagavan and he gave 10 crores and music college is going to be commenced, started soon.
0: Kanukane ippudu manamu prashanthi nilayamlo kudanu ee music ane dani valla ye vidhanga undi bharatiya samskruti anta kudanu music lo untundadi.
1: The entire culture of Bharat is contained within this music.
0: ఈ మ్యూజిక్ అనేటువంటిది కేవలము ఈనాటి మ్యూజిక్ కాదు, ఈనాటి మ్యూజిక్ కూడా అత్యవసరమే.
1: మోడర్న్ మ్యూజిక్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి యొక్క వీధి నాటకాలు, బయలు నాటకాలు, ఈ గానాలు, హరికథలు ఇట్లా దీంట్లో కూడా ఈ గానాన్ని చాలా అభివృద్ధి పరచాలి.
1: ద మ్యూజిక్ హాస్ గాట్ టు బి డెవలప్డ్ బికాజ్ టు ఎంకరేజ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: భారతీయ సంస్కృతిని మనం పునరుద్ధరించాలంటే ఈ యొక్క గానం కూడా చాలా అవసరము.
1: Bhagavan wants to improve and foster the Indian culture.
0: Prapanchamanta kunnu lalita kalanto koodinatvantadi.
1: And in fact the culture has got all the fine arts.
0: Kanukani ee college kudanu ee okka maasam daattane prarambhistunnam shravana maasam lopada.
1: Music college will start.
0: Idi ashada maasam attu pettanu.
1: This present month is ashada maasa.
0: Indulo ye maatramu nootana gruhamulu praveshinchakoduni kattakoodadani kudanu oka peddala yokka shasanam.
1: It's usual custom and a tradition not to embark new projects in the present month.
0: Kanuka ee naadu
1: today
0: kama itana puri ani, not potato.
1: His name is Puri,
0: not potato. Ina 10 crore music college ki ichadu ippudu.
1: He gave 10 crores for starting music college.
0: Poyina nela nenu Bengaluru lo undinanu.
1: Bhagavan was there in Bangalore.
0: ఈ చీఫ్ మినిస్టర్ పటేల్ వచ్చేసి
1: చీఫ్ మినిస్టర్ పాటిల్
0: స్వామి పుట్టపర్తిలో పల్లె లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు.
1: స్వామి You have started super speciality hospital there in
0: Palalu varikanta prayojanam avutundi.
1: It is highly useful to rural
0: Patana vasulukanta kodunu ye maatramu upayogam lekunda untuntayi ikkada.
1: The city people there in Bangalore are not benefited.
0: Rogam bidavariki vastundi shavukariki vastundi rogam evariki tappindi gaadu.
1: Sick and poor also suffer from diseases.
0: Kanaka idi Bengaluru lopala okati super speciality hospital kattal annadu.
1: And chief minister prayed to Bhagavan, we need a super speciality hospital in Bangalore.
0: Anaga heart ku
1: heart
0: lungs ku
1: lungs
0: tanaku
1: and the head
0: kidney ki murintiki taginatundi pettalanna.
1: Three specialities are going to be started there in Bangalore.
0: Sare nenu navinanu urukutunanu.
1: Swami simply smiled.
0: Rendo varame
1: next week
0: aa chief ministeru finance ministeru సెక్రటరీస్ ఇంకా మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్స్ అందరు మినిస్టర్స్ ఒక 10 మంది చేరేసేసి సిగ్నేచర్ చేసి 70 ఎకరాలు భూమిని మాకు రిజిస్టర్ చేసుకుని మాకు తెచ్చిచ్చారు.
1: నెక్స్ట్ వీక్ వాట్ హ్యాపన్ చీఫ్ మినిస్టర్ అకాంపనీడ్ బై ఫైనాన్స్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ 10 మెంబర్స్ ఆఫ్ హిస్ క్యాబినెట్
0: అందరూ
1: కుటుంబ
0: స్వామికి అర్పితం చేశారు.
1: దే సరెండర్ టు గాడ్ భగవాన్.
0: ఇప్పుడు అక్కడ ఒక్కొక్క ఎకరా 1.5 కోట్ అవుతుంది.
1: ఈచ్ ఏకర్ కాస్ట్ 1.5 crores.
0: అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పక్కలోనే మాకు చాలా మంచిది. 4 వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి. కావేరు నుంచి నీరు తెచ్చిచ్చారు మాకు. రోడ్స్ అంతా వేశారు, కరెంట్ అంతా ఇచ్చారు.
1: ద లొకేషన్ ఇస్ వెరీ క్లోజ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ దేర్ ఇన్ బెంగళూర్.
0: మంచి కార్యం చేసేటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు, కానీ మంచి కార్యానికే ముందొస్తే మన దేశమంతా ఎంతైనా సహాయం చేస్తుంది.
1: In fact, if you are prepared to undertake good job, good task,
0: Bharatadesham dayagala hrudayamainatundi Bharatadesham.
1: In fact, Bharat symbolizes the compassion.
0: Dharma hrudayamto kudinatundi Bharatadesham.
1: It's one of righteousness.
0: Daya hrudayamainatundi Bharatadesham.
1: And Bharat is full of
0: tyaga hrudayamainatundi Bharatadesham.
1: It's the land of sacrifice.
0: Prema hrudayamainatundi Bharatadesham.
1: And full of love.
0: Karukane manamu swarthulu kaadu parathulamu manamu.
1: We are not swartha, selfish, we are parartha, spiritual.
0: దైవమునకు జీవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference between individual and God?
0: ఎవడు జీవుడు, ఎవరు దేవుడు?
1: Who is jiva individual, who is deva God?
0: సమస్తి దేవుడు.
1: Individual and the cosmic universal
0: form. కాబట్టి మీరందరూ సమస్తిగా ఉన్నారు, కాబట్టి మీరంతా దేవతలే.
1: In fact, you are all together are the deities, devata.
0: మనం చేసేటువంటి వారు చిక్కితే ఇచ్చేటువంటి వారు తక్కువ లేరు.
1: In fact, if you are prepared to do, there are many people that support you.
0: హాస్పిటల్ నేను చేస్తాను అన్నాడు. అది తెలుసుకుని ఒక అమెరికా మనిషి,
1: వన్ అమెరికన్ కేమ్ ఫార్వర్డ్ దట్ హీ విల్ అండర్టేక్ ద జాబ్.
0: అతనే సింక్లర్ కమాన్.
1: హీ ఈజ్ సింక్లర్.
0: దానికి ఇతను సంసిద్ధంగా ఉంటున్నాడు. పోయిన తూరి కూడాను మన పుట్టపత్తి లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు అక్కడ కూడా కొన్ని లక్షలు కొన్ని కోట్లు తాను ఇచ్చాడు. ఇప్పుడు దీనికి కూడా తాను ఇస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సింక్లర్ కేమ్ ఫార్వర్డ్ and spend crores of money for the super hospital in Puttaparthi.
0: కొన్ని నెలలకు ముందు కాకుండా ఇక్కడ గోల్డ్ అంతా వేస్తుంటే అందరిపైన గోల్డ్ వర్షం కురిచింది.
1: We had rain of gold here in this hall.
0: అనగా ఏంటి? నేను అందరినీ బంగారు బంగారు బంగారు అని అడ్రస్ చేశాను.
1: Swami calls everybody బంగారు gold gold.
0: కనుక అందరూ బంగారులే.
1: So all are gold.
0: చరించినటువంటి హృదయం అంతా కూడా బంగారు హృదయమే.
1: And the heart that does not waver, the mind does not waver.
0: ఇలాంటి త్యాగులు, ఇలాంటి యోగులు, ఇలాంటి పవిత్రమైనటువంటి హృదయులు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు.
1: There are many, many on of sacrifice
0: and dedication.
1: In fact, we have not asked anybody.
0: అడిగితేనంటే వర్షం కురిచినట్టు కురుస్తుంది.
1: If Swami asks, there will be rain of money.
0: కానీ అది నాకు ఇష్టం లేదు.
1: Bhagavan doesn't approve it.
0: అది చీప్ అయిపోతుంది.
1: You become cheap.
0: నేను అట్ట కాకూడదు.
1: Swami will never endorse
0: that. అన్నిటికి
1: నీవు
0: తగినటువంటి యొక్క దీంతో మనం సంకల్ప సద్ధితిగా మనం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ భగవాన్ దట్ వుడ్ మెటీరియలైజ్.
0: కనుక మనం సంకల్పించుకున్నటువంటి సత్కార్యములు నెరవేరుతాయో లేదో అనే సందేహంకు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ డౌట్ వెదర్ యువర్ గుడ్ టాస్క్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్.
0: ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
1: మెనీ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
0: కనుక మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: డోంట్ వరీ.
0: ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడే.
1: ఎవ్రీవన్ ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ గాడ్.
0: మీరందరూ ప్రేమమయులుగా తయారు కాండి.
1: యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మీ హృదయంతో నింపుకోండి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ప్రేమ కంటే మించిన దైవం మరొకటి లేదు.
1: నో గాడ్ ఇస్ బియాండ్.
0: ప్రేమ కంటే మించిన ధనం మరొకటి లేదు.
1: నో వెల్త్ హైయర్.
0: ప్రేమ కంటే మించిన ధర్మం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో
0: ధర్మ అబౌట్. ప్రేమ కంటే మించిన ఇది జ్ఞానం మరొకటి లేదు.
1: అండ్ మెడిటేషన్
0: సర్వము ప్రేమమయమే.
1: మెడిటేషన్ ఇస్ లెస్ దెన్ లవ్. సో ఎవ్రీథింగ్ ఇస్ లవ్ అలోన్.
0: ప్రేమనే దైవ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక మీరు ప్రేమమయులు అయ్యండి, భారతదేశంలో ఎట్టి కలతలు కల్లోలములు లేకుండా అన్నదమ్ములు వలె అక్కచెల్లెండ్రు వలె ఐకమత్యంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: Be the embodiment of love. Bhagavan wants you to live intimately in close association relationship.
0: ఈనాడు ఆ ప్రేమ మానవునియందు శూన్యమైపోవడం చేతనే కేవలము కఠిన హృదయుడైపోయి రాక్షసుడిగా ప్రవహిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: Man is behaving like a demon because love is lost.
0: ప్రేమమయుడిగా అన్నప్పుడు నీవే దైవ స్వరూపుడిగా అవుతావు.
1: If you are embodiment of love, you are God.
0: బ్రహ్మైవ భవతి.
1: The knower of Brahman becomes Brahman.
0: దానిని నీవు గుర్తించుకుంటే నీవే బ్రహ్మవు.
1: If you understand that you are Brahma, God.
0: కనుక ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రేమమయుడుగా ఉండాలి.
1: Everyone should be the embodiment of
0: love. ఎలాంటి పరిస్థితులు ఏందైనా ప్రేమను మాత్రం మీరు మార్చుకోకూడదు.
1: Under any circumstances, never give up love.
0: ఎలాంటి దుష్టగుణములు మనలో ప్రవేశించినప్పటికీ దాని కూడా ప్రేమ అడ్రస్ గా మనం మార్చాలి.
1: Evil qualities may enter, step in, convert them into love.
0: ఆ విధమైనటువంటి సాధన ఈనాడు విద్యార్థులు కూడా అత్యవసరంగా చేయాలి.
1: Take to such a spiritual path and pursuit which is
0: ఎందుకంటే వీళ్ళు లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు.
1: Because students today, they undertake long journey.
0: వయసైనటువంటి వాళ్ళంతా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయేటువంటి వాళ్ళు.
1: All elders are bound to get down in the next station.
0: కనుక దీర్ఘ ప్రయాణం సల్పేటువంటి విద్యార్థులు కనుక మీ యందు ఈ విధమైన పవిత్రమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: Students are long journey passengers. Therefore, you have to grow
0: love. సంస్థలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమ విద్యనే.
1: ద మెయిన్ ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
0: ఆ విధంగా చేసుకోవటం కాదు, ప్రేమతో మనం అందరినీ హృదయాన్ని కట్టుకోవాలి.
1: డోంట్ బి మెకానికల్ ఇన్ గ్రీటింగ్ ఈచ్ అదర్ హలో హలో.
0: కేవలం లౌకికమైన వాంఛనతో కాదు,
1: లవ్ షుడ్ నాట్
0: భౌతికమైన వాంఛనతో కాదు, స్వార్థమైన వాంఛనతో కాదు,
1: సెల్ఫిష్
0: పరార్థమైనటువంటి భ్రమల చేత పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రేమించాలి.
1: యూ షుడ్ లవ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
0: కనుక ఈనాటి ప్రధానమైనటువంటి యొక్క సారం ఏమిటి, ప్రతి మానవుడు కూడా ప్రేమరూపుడుగా తయారు కావాలి.
1: ద మెయిన్ మెసేజ్ టుడే ఇస్ దట్ ఎవ్రీవన్ షుడ్ బి కమ్ ఎన్ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ వాటినంతా కూడా ప్రేమ వాంఛలిగా మార్చుకోండి.
1: లెట్ ఆల్ డిజైర్స్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ లవ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ
1: సుధావర్లీ
0: వాంఛనతో కాదు, పరార్థమైనటువంటి భ్రమల చేత పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రేమించాలి.
1: యూ షుడ్ లవ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
0: కనుక ఈనాటి ప్రధాన

0: వర్షముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. ఆనాటి గోపికలంతా కృష్ణుడు చెప్పారు, కృష్ణ నీ ప్రేమగానం ఒక తూరి వహించమన్నారు.
1: గోపిక ప్రే టు కృష్ణ, లెట్స్ ఆల్ లిసన్ టు ద మెలడీ ఆఫ్ యువర్ మ్యూజిక్.
0: ప్రేమ రహిత మరు భూములలో
1: అండ్ ద ల్యాండ్ ఇస్ బ్యారన్
0: ప్రేమాంకురములు పెం
1: for the seeds of love to sprout.
0: Prema veshamutu
1: with all the feelings of love.
0: Prema sudha varshamu varshimpaga premanadullu pravahimpaga murali ganamu cheyagadi.
1: With the rain of love, as the rivers of love flow continuously,
0: alanti ganamto meeru
1: Krishna sing for us.
0: Mohimpu cheyali, jagattunta bhramimpu cheyali, jagattunta aanandimpu cheyali.
1: The whole world should be carried away by the divine melody.
0: మీకందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ ఆఫరింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్
0: ఇస్తున్నాను.
1: ఫ్రీ ఎడ్యుకేషన్
0: నాకు ఇవ్వాల్సినటువంటి ఒక్కటే, ఏమిటి, మీరందరూ ప్రేమమయులుగా ఉండండి, మీకు ప్రేమను పెంచుకోండి.
1: భగవాన్ వాంట్స్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ యూ, బీ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అదొక్కటి నాకు చాలు.
1: దాట్స్ ఎనఫ్ ఫర్ భగవాన్.
0: ఆ విధంగా ఉండాలని మీరు హృదయంలో ప్రతిజ్ఞ చేసుకుని మున్ముందు జరగబోయేటువంటి కార్యక్రమంలో పాల్గొని తద్వారా జగత్తునంతా వ్యాపింప చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు టేక్ ఎ వౌ అండ్ ఓత్ టుడే దట్ యు లీడ్ ది లైఫ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: కర్మమునే వృద్ధి పొంది కర్మమునెచను. కర్మమే నరులకు దైవము, కర్మమే నిజ భక్తులకు కారణమిలో, కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: ద బీయింగ్ టేక్స్ బర్త్ బికాస్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ యాక్షన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ sustenance and the growth. It is action verily is divine, and it is the action that makes a devotee a true devotee indeed.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: In our lokamulo kottadi mandi chalutunnaru chalinaru.
1: In this world today you find crores and crores of educated people, and they are still through the process of education.
0: Kani veeri valla etti maarpu kuda nu ye maatram jarugaledu.
1: This education has not brought any transformation at all.
0: Ee naati varaku kuda nu vidyarthulu yokka manasu vidyarthulu paine untundadi kani ye maatram prajabhavan lopala cheraledu.
1: All the effects center around the student only. He doesn't think of the ambience, the surroundings and the position.
0: Kanukune ee vidya valla prayojanam emi ledu.
1: Therefore there is no use out of this education.
0: Kevalam udyoga nimittamu, pattakuti nimittamu, samsaramu poshinchukune nimittamu ee vidya paniki vastunde kaani inka deeniki kudanu ఆధ్యాత్మికంలో లౌకికంలో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: దిస్ ఎడ్యుకేషన్ దట్ వీ అక్వైర్ ఈజ్ యూస్ఫుల్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్, టు గెట్ హౌస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ టు క్యారీ అవుట్ అవర్ ఫ్యామిలీ, బట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నాట్ ఈవెన్ ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్.
0: ముఖ్యంగా విద్యలో ప్రతి మానవులకు నాలుగు రకములైనటువంటి విద్యలు ఉన్నవి.
1: ఎవ్రీ వన్ విల్ నోటీస్ ద ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: అయితే ఈ నాలుగు మార్గముల నుండి కూడా ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: ఆఫ్ దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ వన్ సర్వ్స్ బెస్ట్.
0: అందరూ చదువుతున్నారు,
1: ఆల్ స్టడీ నో డౌట్,
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు,
1: దే ఆల్సో అక్వైర్ వెరీ హై డిగ్రీస్,
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు,
1: సమ్ ఆల్సో గెట్ దేర్ పిహెచ్డీ డిగ్రీస్.
0: కానీ పిహెచ్డీ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పిహెచ్డీ?
0: అదే విధంగానే ఈ చదువు అంటే ఏమిటి అర్థము? ఈ నాలుగు మార్గముల నుండి కూడా ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: ఆఫ్ దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ వన్.

0: అంటే అర్థము? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
1: అయ్యా, మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు చదువుకుంటున్నాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ దట్ యువర్ సన్ డూయింగ్? ది ఆన్సర్ ఈస్ హీ స్టడీయింగ్, చదువుకుంటున్నాడు.
1: అందరు కూడా చదువుకున్నారే.
0: ఆల్ స్టడీ, ఆల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్.
1: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
0: దే హ్యావ్ బాట్ ఎడ్యుకేషన్, చదువుకున్నారు. దే బాట్ ఎడ్యుకేషన్ బట్ దే హ్యావ్ నాట్ ఎక్వైర్డ్ ఎడ్యుకేషన్.
1: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
0: దేర్ఫోర్ ఇట్స్ ద ట్రూ ఎడ్యుకేషన్ దట్ యు ఎక్వైర్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
1: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాన్ని ఉపాధ్యాయుడు బోధిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
0: టీచర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ టెక్స్ట్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ యూ కన్సిడర్ దీస్ లెసన్స్ యాజ్ ఇటర్నల్ ట్రూత్.
1: అంత కొలిగినవి కానీ తన అందుకున్నటువంటివి కాదు.
0: ఆల్ దట్ ఈస్ జస్ట్ స్టఫ్డ్ ఇన్, బట్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ అక్వైర్డ్ ఇన్ ఇట్స్ ఒరిజినాలిటీ.
1: కనుక ఈనాడు మేము ఆ విధమైన చదువు చదువాము.
0: We don't want that type of education today.
1: మనం ఎందున్నటువంటి యొక్క అంతర్వాణి యొక్క తత్వము మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We must make every attempt to listen to our inner voice.
1: కనుక మనము ఏ చదువు చదవాలి?
0: So what education we should acquire?
1: కేవలం అక్షరాలతో ప్రింటింగ్ ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
0: బై మియర్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, దట్ విల్ నెవర్ మేక్ అస్ ఎడ్యుకేటెడ్.
1: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి కానీ బయట నుంచి కూరకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ స్టఫ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వీ షుడ్ బ్రింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ లేటెంట్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అంతర్వాణి చదువు చదువు కాదు, బాహ్య చదువు చదువు కాదు.
0: ది ఇన్నర్ వాయిస్ ఈజ్ ద ట్రూ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ది ఎక్స్టర్నల్ నాలెడ్జ్.
1: అందువల్లనే ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి పెద్దలు ఈనాడు విచారిస్తున్నారు.
0: ది ఎల్డర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ టుడే.
1: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
0: వీ స్టడీ అట్ హోమ్, రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, వీ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ అండ్ గెట్ ద డిగ్రీ.
1: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
0: దిస్ ఇస్ ది వన్ దట్ ఎవ్రీవన్ డస్.
1: అయితే మనం ఏ విధంగా చదవాలి? చదువు అందుకోవాలి కానీ చదవలసినటువంటి అవసరం లేదు.
0: In fact, we should receive the essence of education and not merely go through the books.
1: మన అంతర్వాణి నుంచి వచ్చేటువంటి ఒక చదువు నిజమైన చదువు.
0: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదు కూడా పంచభూతములే.
0: ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్, నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ ఐదు కూడా చేరినప్పుడే తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్, ఎవ్రీ ఇండివిజువల్.
1: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
0: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
0: టుడే పీపుల్ మెన్షన్ దేర్ నేమ్స్ వెర్బాసిటీ బట్ దే డోంట్ గో త్రూ ఇన్ డెప్త్.
1: ఆ విన్నటువంటి యొక్క ఈ పంచవాచకులను కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: All that is heard should be put to practice.
1: మనం పెట్టలేకర్లేదు.

0: మన అంటే ఈ పంచభూతములు కూడా ఉంటున్నవి.
1: వి హావ్ నాట్ రియలైజ్డ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ విత్ ఇన్ అస్.
0: సత్యము,
1: ట్రూత్.
0: సత్యము అనేటువంటిది మనం ఎక్కడ చదివినాం?
1: ట్రూత్, వేర్ హ్యావ్ యూ లెర్న్డ్ ఇట్? వేర్ హ్యావ్ యూ స్టడీడ్ ఇట్?
0: మన ఎందే ఉంటున్నది ఆ సత్యము.
1: ద ట్రూత్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: ధర్మము, ధర్మం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ అక్వైర్డ్ ఇట్?
0: ఆ ధర్మం కూడా మన ఎందే ఇమిడి ఉన్నది.
1: ధర్మ, రైచియస్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
1: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: ఈ ట్రూత్ అనేటువంటిది ఎవరి నుంచి వస్తున్నది? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వీ డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి న్యాచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, జాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలన దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్, సత్య, హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్. సత్య,
0: సత్య,
1: సత్య,
0: సత్య అనగా స, త్య రెండు అక్షరాలు ఉంటుంటాయి.
1: హియర్ ద టూ లెటర్స్ స, త్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా?
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యూ రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే దీని మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ట్రాన్స్లేటింగ్ ట్రూత్ ఇన్ టు యాక్షన్ ఈజ్ ధర్మ రైచియస్నెస్, విచ్ ఈజ్ అవర్ డ్యూటీ.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడం.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ must be practiced.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Manamu cheppadamu tarchadamu cheyatamu.
1: There are three aspects. One we say, the second we think, and third we do.
0: Ee moodinte yokka ekatvame nijamainatvanti satyam.
1: The harmony of thought, word and deed is satya, truth.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: దిస్ ట్రూత్, హౌ ఇస్ ఇట్ టు బి స్పెల్ట్ అవుట్, డిక్లేర్డ్?
0: ఇది ఏ విధంగా తన లోపల పోయిందో ఆ విధమైన మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపలికి వెళ్ళాలి.
1: యాజ్ ద ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్, వీ షుడ్ ఆల్సో టర్న్ ఇన్ వర్డ్ టు నో ఇట్స్ ఆరిజిన్.
0: సత్యం చెప్పడమే కానీ చేయటం అనేటువంటిది కాదు.
1: ట్రూత్ ఈజ్ సెడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ డన్.
0: సత్యం పలుకు,
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మం చేయి,
1: యాక్ట్ రైచువస్లీ.
0: కానీ ఈనాడు సత్యాన్ని చెప్పుతున్నారు.
1: బట్ టుడే ట్రూత్ ఇస్ జస్ట్ సెడ్.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచువస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుట్టింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూత్, సత్య అండ్ రైచియస్నెస్, ధర్మ.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడాను కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: టుడే అవర్ స్టూడెంట్స్ దే నాట్ నియర్లీ సే స్పీక్ అవుట్ బట్ దే ఆల్సో యాక్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ కూడా నువ్వు ఎట్లా చేస్తున్నారు?
1: హౌ ఆర్ దే ప్రాక్టీసింగ్ దిస్ ట్రూత్?
0: తమ యొక్క నాలుగు నుంచి వచ్చినటువంటి యొక్క పదములను,
1: The words that they speak out with the help of the tongue,
0: దానిని మింగి వేసి
1: they just swallow it.
0: ఆ మింగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయట ఎత్తిపెట్టు.
1: And that the very essence of truth is expressed.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయట ఎత్తిపెట్టడం లేదు.
1: They do it, they follow, but they don't publicize it.
0: ఇది పబ్లిక్ చేసేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: In fact, the true publicity, it is known to public, if only you act according to what you say.
0: సత్యం చెప్పు.
1: Speak truth.
0: ధర్మం చేయి.
1: Act along the path of righteousness.
0: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: These two reflect the culture of Bharat.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టూ ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతి లేకపోతే ఆనందం లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ దేర్ ఇస్ నో పీస్. వెన్ దేర్ ఇస్ నో పీస్ దేర్ ఇస్ నో ఆనంద ఆర్ బ్లెస్.
0: కనుక సత్యం నుంచి ధర్మం పోవాలి.
1: Therefore we have to travel from satya truth to dharma righteousness.
0: ఈ ధర్మం వెళ్ళిన తర్వాత
1: హ్యావింగ్ రీచ్డ్ ధర్మ
0: మనము సరి అయినటువంటి స్థితిని పొందుతాము.
1: విల్ అటైన్ ది కరెక్ట్ పొజిషన్.
0: సత్య ధర్మం రెండు కూడా బ్యాలెన్స్ తో నిలిచినటువంటి
1: సత్య ధర్మ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్
0: శాంతి లభిస్తుంది.
1: యూ విల్ ఎక్వైర్ పీస్ యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే
1: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ పీస్
0: త్యాగం వస్తుంది.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: ద త్యాగ సాక్రిఫైస్ ఈస్ రెనన్సియేషన్ ఆర్ వైరాగ్య.
0: అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
1: వి సాక్రిఫైస్ ఆల్.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ దట్ వీఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఆర్ సాక్రిఫైస్.
0: కానీ అన్ని వింటున్నాము చదువుతున్నాము.
1: We hear and we also read.
0: దాని యొక్క స్వరూపం ఎత్తిది అనేటువంటి మీరు ఏమైనా గుర్తించారా?
1: హ్యావ్ యూ రియలైజ్ ఇట్స్ ఫండమెంటల్ ట్రూత్ ఇట్స్ అ ట్రూ ఫార్మ్ ఎట్ ఎనీ టైమ్.
0: ఇది చేసి చూపించాలి.
1: యూ షుడ్ యాక్ట్ యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ దెన్ డెమాన్స్ట్రేట్.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్. ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ ఈస్ జస్ట్ వన్ వర్డ్.
0: సత్ గుణము.
1: సత్ గుణ
0: అంటే గుణం అనేటువంటిది ఏంటది? దానికి రూపం లేదే.
1: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే సత్.
1: దట్ ఈస్ సత్.
0: ధర్మ అనేటువంటిది ఏమిటి? ఇది ఒక పదమే.
1: ధర్మ లైక్ వైజ్ ఈజ్ ఆల్సో వర్డ్.
0: ఆ ధర్మం అనేటువంటిది చేసి తీరవలసింది.
1: ధర్మ మస్ట్ బి ప్రాక్టిస్డ్.
0: శాంతి అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎట్ పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఈ శాంతి కలిగినప్పుడే సంతోషం బయలుదేరుతుంది.
1: దెన్ వన్స్ యు ఆర్ ఎట్ పీస్ యూ విల్ బి హ్యాపీ.
0: ఈ రెండు లేకుండా మాత్రము సంతోషం అనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టూ సత్య అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్ యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: Therefore, we should first of all learn satya truth.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: To say what had actually happened is truth.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: Without telling what had actually happened, by hiding certain facts, how do you say it is truth?
0: Truth అంటే ఏమిటని?
1: What is truth?
0: పలకటము.
1: Speaking out.
0: తనలో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని పలకాలి.
1: వాట్ ఈజ్ విత్ ఇన్ యూ మస్ట్ బి స్పోకన్ అవుట్, మస్ట్ బి సెడ్.
0: అది చెప్పినప్పుడే తనకు ధర్మం ఏర్పడుతుంది.
1: బై స్పీకింగ్ అవుట్ వాట్ ఈజ్ విత్ ఇన్ ట్రూలీ ఈజ్ ధర్మ రైచియస్నెస్.
0: ఈ సత్యధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటాడు.
1: సత్యధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్ లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో హెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: దిస్ వాక్ వుడ్ బి పర్ఫెక్ట్ అండ్ యూ టు టేక్ అస్ టు ది డెస్టినేషన్.
0: కనుక మనం సత్యధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకుని మనం జీవితం జరిపే.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ ఇన్ ద ట్రూ స్పిరిట్ ఇన్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: ఈ మ్యాన్కైండ్ అంటే ఏమిటది?
1: వాట్ ఈజ్ దిస్ మ్యాన్కైండ్?
0: అంటే కరుణతో చూడినటువంటిది.
1: మ్యాన్కైండ్ ఇస్ ద వన్ విత్ కైండ్నెస్.
0: సత్యము ధర్మము రెండు చేసినప్పుడే ఇది కూడినట్టు అవుతుంది.
1: అండ్ ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచియస్నెస్.
0: ఈ రెండు చేరినప్పుడే
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ యూనియన్
0: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మనం చేరగలము.
1: విల్ సర్టన్లీ రీచ్ దట్ పాయింట్ వేర్ వీ వుడ్ లైక్ టు రీచ్.
0: సత్యము ధర్మము రెండు కూడా మనం జరుపుకుంటా చేరవలసిన స్థానం చేరాలనుకుంటే అది ఎలా చేరగలరు?
1: Without this Satya and Dharma, you cannot reach your destination, the point where you want to go.
0: Kanuka, Satya Dharma rendu kuda manam aadharam teesukoni,
1: basing on Satya and Dharma,
0: Satyam anetvadi danni mingi vesinappudu,
1: when once we keep within that truth, within us,
0: Dharmamulku aadharam emiti?
1: What is the foundation for Dharma then?
0: Satyame oka foundation.
1: Truth, Satya is the foundation.
0: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
1: ధర్మ ఈజ్ వన్ దట్ ఈస్ ద బేస్ ఆన్ దిస్ ఫౌండేషన్.
0: రెండింటి యొక్క చేరికనే సత్యధర్మము.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ సత్య అండ్ ధర్మ ఆర్ సఫైస్.
0: అప్పుడు పునాది మంచిగా ఉంటున్నప్పుడే గోడలు మనం ఎన్నైనా కట్టవచ్చు.
1: వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ యూ కెన్ రేజ్ వాల్స్.
0: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
1: అండ్ దెన్ దేర్ ఆఫ్టర్ వీ కెన్ మేక్ రూమ్స్ ఇన్ ద మ్యాన్షన్.
0: కనుక సత్యధర్మములు శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్యధర్మముల నుంచి చెప్పు బయలుదేరినవే.
1: దేర్ఫోర్ సత్యధర్మ ఆర్ ద బిగినింగ్ ద ఫౌండేషన్ ఫర్ శాంతి అండ్ ప్రేమ టు ఫాలో.
0: ఈ నాలుగు చేరినా అప్పుడు వారికి ఆనందము.
1: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ విల్ కన్ఫర్ బ్లిస్ టు ఎవ్రీవన్.
0: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
1: దేర్ఫోర్ దిస్ బ్లిస్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్, గోల్ ఆఫ్ అవర్ లైఫ్.
0: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం ఏది అని అనుకుంటామంటే ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
1: వీ థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
0: కనుక మనము రెండింటి గురించి ఏకం చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
0: రెండు పాదములు కూడా నచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్ యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
0: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములను కట్టవచ్చు.
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
0: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
1: Today in this world, some people who acquired this secular knowledge,
0: భౌతిక మేనేజ్మెంట్ యొక్క కర్మలు వేరు.
1: ద వరల్డ్లీ యాక్షన్స్ ఆర్ సెపరేట్.
0: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
1: Therefore, the worldly actions will give you the worldly progress. That is dharma.
0: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
1: Therefore, dharma should be acted upon.
0: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: And it should be said and also should be translated to action.
0: Kanuka no satya dharmamlo rendu kuda balance lo pettukunte prema shanti anetvadi entaina manaku labhistundi.
1: Therefore when once we keep perfect balance between these two satya dharma you can acquire shanti and prema.
0: Satya dharmamlo manu nadchukunnappude shanti manlo erpadutundi.
1: When once we proceed along satya and dharma the peace will be installed there.
0: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు అయ్యా దాన్ని పునాది చూడాలప్ప అంటాడు.
1: If an engineer puts a question, can we have few more floors, few more stories to this building, they will say, we must check the foundation. The further construction depends upon the foundation. We should follow the correct procedure right from the state of foundation. Therefore, we should base, rely on Satyayana Dharma.
0: Satyayana Dharma. Satyam vadalakunda, dharmam cheyakunda matrame adi em matram prayojanam undadu.
1: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
0: Truth palukutaru chaala mandi.
1: Many people speak truth.
0: Kani cheptare kani chesi chudaledu.
1: They say, but they don't act according to what is said.
0: Kalugune chesi chupinchinappude adi sarainatvanti dharmam ga rupamavutundi.
1: So when one acts according to what is said, that is proper way. We should proceed along this proper way. Those who want to have this peace and love must certainly be in possession of these two, Satya and Dharma. Today, many people speak truth.
0: Andulo dharma me matramu ledu.
1: But there is no trace of dharma there.
0: Kanuka satyam okati undi ee dharmam lekapothe em prayojanam?
1: While you retain truth, without dharma it is useless.
0: Kanuka satya dharmam rendu kodanu manam aadharam cheskovali.
1: Therefore we should have satya and dharma as the main criteria.
0: Truth is permanent.
1: Truth is permanent.
0: Dharmam also permanent.
1: Dharma is also permanent.
0: Rendu permanent venta undu plus plus plus anukunnappudu
1: Satya and Dharma, which are permanent and eternal, would add on and ensure all the safety and strength.
0: Satya Dharma rendu lekapunnappudu ee yokka premaku ematramu balam undadu.
1: Where there is no truth and dharma, there is no place for prema love.
0: Ekkadaina korchukomani velinappudu kudanu satyam emiti ani andu adugutaru.
1: If you go anywhere, people will ask you, what is the truth there? What is Satya there?
0: Satya meant it jarigindi, it jarigindi, it jarigindi ani cheppadam.
1: Here, Satya meant the narration, description of what all that had happened or transacted.
0: Adi action lekunda untunnappudu ee vidhanga cheppagalagu nevu?
1: When it's not in the form of action, how is it possible to say about it?
0: Satya dharmam rendu kuda ekam chesinappude,
1: when you unify Satya and Dharma,
0: శాంతి మనకు ఏర్పడుతుంది.
1: Then you will attain peace.
0: ఈ శాంతి ఏర్పడినప్పుడే,
1: then once శాంతి is attained,
0: మనకు సౌఖ్యం కలుగుతుంది.
1: Then you will have all సౌఖ్యం.
0: సౌఖ్యం కలిగినప్పుడే,
1: happiness when once with that,
0: మనకు ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
1: Then only you will advance progress in education.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే,
1: when once you put it in the practical field,
0: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
1: You will earn the true peace.
0: కనుక మనం అన్ని కులను మన ఏందే ఉంటున్నాయి కానీ సత్యధర్మ శాంతి ప్రేమ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
1: Therefore all these fundamental human values are within us. They are not taken from outside. They are not merely taught by teachers.
0: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
1: టీచర్స్ వైస్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
0: కానీ ఈ సత్యమైనటువంటిది ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
1: వెన్ వన్స్ యూ కన్సిడర్ ట్రూత్ యాజ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ ఎఫిమరల్ థింగ్, ఇట్ ఈస్ అధర్మ, అన్రైచువస్.
0: ఈ రెండు ప్రాక్టికల్లో జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది, అంతర్బలము.
1: You will have inner strength when once you unify truth and dharma and put it into practice.
0: Kanuka appude neeku manchi dhairyam kuda kalugutundi.
1: Then only you will have all the strength and the courage.
0: Adhe shakti vachinappude inkokaru cheppanakkaledu.
1: When once you have this strength, you don't need to be specially told or reminded by anybody.
0: Kanuka manamu evvarini adugunakkaledu ante evvarini manam ematram vedukovanakkaledu.
1: You don't need to run after people when once you practice these two, Satya and Dharma,
0: Satya Dharmamunu rendu kuda chesukunappude,
1: when once Satya and Dharma are together,
0: Satyam yokka pratibimbame Dharmamu,
1: and the Dharma is the reflection of Satya, the truth.
0: Satya Dharmamunu rendu kuda ekamainappude,
1: when Satya and Dharma are one,
0: oka form yerpadutundi,
1: there will be a form.
0: అప్పుడు అదే మనం శాంతి అనేటువంటి దాన్ని పెడుతున్నాం.
1: దట్ ఫార్మ్ ఈ శాంతి పీస్.
0: ఈ శాంతి అనేటువంటిది మనలో చేసినప్పుడే,
1: వెన్ వన్స్ దిస్ పీస్ ఇస్ విత్ ఇన్ అస్,
0: సంతోషం అనేటువంటిది కలుగుతుంది.
1: విల్ బి హ్యాపీ ఇన్ సంతోష.
0: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ, వాట్ యూ షుడ్ డూ టుడే ఈస్ దట్ యూ షుడ్ కంబైన్ సత్య అండ్ ధర్మ.
0: కాబట్టి ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉంటేనప్పుడే రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ యూనిఫైయింగ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఫోర్ దేర్ ఇస్ నో శాంతి, దేర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్ ఇన్ ది మోడర్న్ వరల్డ్.
0: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
1: యు ఆస్క్ ఎనీబడి, ఆర్ యూ హ్యాపీ?
0: ఎక్కడండి, నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంత మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంత చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుండాలి, నేను ఏ విధంగా శాంతిగా ఉండగలను అంటాడు.
1: ఇఫ్ యూ పుట్ దిస్ క్వశ్చన్, వాట్ హ్యాపీనెస్, వాట్ హ్యాపీనెస్ ఐ హ్యావ్, ఐ హ్యావ్ బిగ్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ మెనీ చిల్డ్రన్, ఐ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అప్, ఐ హ్యావ్ టు గెట్ దెమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ టు డిశ్చార్జ్.
0: ఈనాడు మానవుడు ఎందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
1: టుడే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వీక్ బికాస్ వీఆర్ సపరేటింగ్ సత్య అండ్ ధర్మ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ,
0: రెండింటినీ ఏకం చేయాలి.
1: వీ షుడ్ కంబైన్ దెమ్.
0: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్య ధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి ఇది మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్, యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్, గోల్ రీచ్.
0: కానీ ఈ రెండింటిని మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
1: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్, యూ ఆర్ డివైడింగ్ దెమ్.
0: ఈ డివైడ్ అయినప్పుడు ఇవి ఎట్ట వస్తుంది సత్యము, ఎట్ట వస్తుంది ధర్మము?
1: Where there is a division or duality, how do you expect truth? How do you expect dharma?
0: ఈనాడు పూర్వపు సత్యం చదువులందరూ కూడాను దీన్ని వేరు వేరు చేయటం చేతనే తగినటువంటి భిన్న భిన్న అభిప్రాయం కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలము అడాయి చేసుకుంటున్నారు.
1: బికాస్ పీపుల్ సపరేటెడ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్, దేర్ ఇస్ మెనీ మెనీ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ ది మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: కనుక ప్రతి దాని ఎందుకు యూనిటీ ఉండాలి.
1: దేర్ఫోర్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఆధ్యాత్మికం అంటారు,
1: స్పిరిచువాలిటీ వి సే.
0: ఈ ఆధ్యాత్మికం అనగా ఏమిటి? లౌకికము భౌతికము ఈ ఆధ్యాత్మికము మూడింటి యొక్క ఏకత్వమే అనేటువంటి ఆధ్యాత్మికం.
1: ద స్పిరిచువాలిటీ మీన్స్ దట్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ విచ్ ఇస్ మండేన్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ ఎసెన్షియల్.
0: నీవు ఒక సంకల్పం చేశావు,
1: యూ హ్యావ్ వన్ థాట్.
0: ఆ సంకల్పమును నీవు నోట్తో చెప్పినప్పుడే,
1: వెన్ వన్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్,
0: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
1: అదర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
0: బోధపడినప్పుడే,
1: వెన్ వన్స్ దే అండర్స్టాండ్,
0: దానికి అర్థం తెలుసుకుంటారు.
1: దే విల్ నో ఇట్స్ మీనింగ్ ఇన్ ది కరెక్ట్ స్పిరిట్.
0: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నువ్వు బలం సంపాదిస్తావు.
1: విత్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్, దెన్ యూ విల్ హ్యావ్ ద ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
0: మన దేహం ఉంది,
1: హియర్ ఇస్ ద బాడీ.
0: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది దేహం.
1: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ద లింబ్స్.
0: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
1: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
0: అయితే ఇది ఎందుకు ప్రధానము?
1: Why is it main thing important?
0: దీని ప్రధానత ఇచ్చినప్పుడే,
1: when once we take it as main thing,
0: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
1: Body as the fundamental basis, the mind and intellect would be strong enough.
0: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
1: దేర్ఫోర్ ద స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు లిమిటెడ్ టు బాడీ అలోన్.
0: కనుక మనము ఈనాడు బాడీని సరైనటువంటి భద్రంగా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ షుడ్ కీప్ దిస్ బాడీ హెల్ అండ్ హెల్దీ.
0: చూడండి, మనం పూజిస్తున్నాము,
1: వీ టేక్ ఫుడ్.
0: పూజించినప్పుడు దేహానికే పూజిస్తున్నామని అనుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దట్ యు ఆర్ ఈటింగ్ ఫర్ ద బాడీ.
0: కానీ మైండ్ కూడా కొంచెం భుజించాలి.
1: ద ఫుడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ద మైండ్ ఆల్సో.
0: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే,
1: దెన్ వన్స్ ద ఫుడ్ ఈజ్ గివెన్ టు ద మైండ్,
0: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
1: ఇట్ డెవలప్స్ బుద్ధి ఆర్ ఇంటలెక్ట్.
0: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే,
1: దెన్ వన్స్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ వన్,
0: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
1: దెన్ వీల్ హ్యావ్ the proper spirit, the proper strength to proceed ahead.
0: Piriyavarini doctor nadigandi piriyana dehaniki bujistunnaru chakaga.
1: You ask any doctor, we are eating well for our body.
0: Sir, my body kuchu balanga unda ani antaru.
1: So they ask, sir, do I have proper strength?
0: Naina body kuchu balanga undi kani telivitejanu gurtinchadaniki mind kuda chaala avasaram.
1: Your body is strong enough, but the mind is not that strong to be intelligent.
0: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా ఉంటుంది.
1: When once the mind is weak, intellect also would be weak.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్నింటి యందు కూడా ఏకమైనటువంటిది ఈ దేహం.
1: Therefore, body unifies all these, the mind, the intellect, and then the inner senses, అంతఃకరణ.
0: అన్నింటికీ అంతఃకరణ అత్యవసరం.
1: ఇన్నర్ సెన్సెస్ అంతఃకరణ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కానీ దానికి మాత్రం మనం ఏమాత్రం లక్ష్యం చేయకుండా ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
1: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ ఇన్నర్ సెన్సెస్, బట్ వీ జస్ట్ గో బై ది ఫిజికల్ వ్యూ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్, అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
0: కానీ ఈనాడు సరైనటువంటి బలము చూపటం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏ ఒక్కదాన్ని చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ యూనిఫై, వీ షుడ్ కంబైన్, బ్రింగ్ అబౌట్ హార్మనీ.
0: కనుక ఈనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
1: దేర్ఫోర్ టుడే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దిస్ యూనిటీ. అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ వీ కెన్ డెవలప్ ప్యూరిటీ.
0: ప్యూరిటీ ఏర్పడినప్పుడే,
1: వెన్ వన్స్ ప్యూరిటీ ఇస్ ఎస్టాబ్లిష్డ్,
0: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ద ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
1: దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ అస్యూమ్ ఏ స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
1: ది వన్ హూ అండర్స్టాండ్స్ ఇట్ వెల్ విల్ స్టడీ ప్రాపర్లీ ఇన్ ది కరెక్ట్ వే.
0: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఇంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
1: వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ యూ మే రీడ్ ఎనీ లెంగ్త్, ఎనీ లాంగ్ అవర్స్, ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
1: ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పర్ఫెక్ట్లీ.
0: అండర్స్టాండింగ్ చేసుకుంటే దాని యొక్క లోతు లోతు కూడా తెలుస్తుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ వీ నో నోటీస్ ఇట్స్ డెప్త్ అండ్ ప్రొఫండిటీ.
0: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
1: దేర్ఫోర్ యూనిటీ ఈజ్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్నే పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
1: దేర్ఫోర్ ఇఫ్ ఎవ్రీ మ్యాన్ కన్సిడర్స్ ద బాడీ ఈజ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ షుడ్ ఆల్సో యునైట్.
0: బాడీ అండ్ మైండ్ రెండు కూడా ఏకమైనప్పుడు,
1: వెన్ వన్స్ బాడీ అండ్ మైండ్ ఆర్ యునైటెడ్,
0: ఈ బుద్ధి అనేటువంటిది తనంతట తానే వస్తుంది.
1: ఇంటెలెక్ట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ ఆన్ ఇట్స్ ఓన్.
0: కనుక మనం బుద్ధికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మేక్ స్పెషల్ ఎఫర్ట్ టు డైరెక్ట్ ది ఇంటెలెక్ట్.
0: మైండ్ మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
0: కనుక మనము మైండ్ తగినటువంటి బలం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
0: మైండ్
1: మైండ్
0: ఈ మైండ్ బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
1: దెన్ వన్స్ ద మైండ్ ఇస్ స్ట్రాంగ్ ఇట్ విల్ ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్.
0: మనసుకు మట్టి మొట్టమొదట మనం స్థానం ఇవ్వాలి.
1: Therefore, we should give proper place, correct importance to this mind.
0: Mind ante daniki oka roopame ledu.
1: Mind has no definite form.
0: Mind aniga sankalpam yokka chedikane.
1: Mind is the combination of thoughts.
0: Ee thoughts anipindi kurinappude jarigatundi balam vachesestundi.
1: The thoughts constitute the mind which is powerful and strong.
0: Chudandi ee kerchief.
1: This is the kerchief.
0: కర్చీఫ్ అనేటువంటిది ఏం చేరింది? దారం అటు ఇటు అటు ఇటు అటు ఇటు దారం చేరిపోయింది.
1: ది కర్చీఫ్ ఈస్ హియర్ బికాస్ ఆఫ్ ద థ్రెడ్స్ విచ్ ఆర్ ఇంటర్వోవెన్ ఇన్ క్రాస్ డైరెక్షన్స్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం కావటం చేతనే ఇది ఒక క్లాత్ గా తయారైంది.
1: బికాస్ ద థ్రెడ్స్ విచ్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వోవెన్ యూ కుడ్ ఫైండ్ ద కర్చీఫ్ హియర్.
0: కనుక మనము మొట్టమొదట మైండ్ ను సరైనటువంటి అభ్యాసంలో పెట్టాలి.
1: Therefore, we should train the mind, control the mind to begin with.
0: Seyo hi jnanabhyasat, jnanadhyana visishyate, jnanat karma paratyage, jagatyanti anantaram.
1: It is only out of practice that man would be able to achieve everything. By practice only, one can control the mind.
0: Appude manaku sarinatvittu anandam kuda kalugutundi.
1: And then only we will be able to keep our memory retention much more than before.
0: Inte kaadu. కేవలం దాన్ని ఏకత్వం చేయడం మాత్రమే కాకుండా దాన్ని సరైనటువంటి బుద్ధిపూర్వకంగా దాన్ని బుద్ధిలో కూడా కలపాలి.
1: నాట్ మియర్లీ కంబైనింగ్ ద బోత్ బాడీ అండ్ ద మైండ్, వీ షుడ్ ఆల్సో సీ ద ఇంటెలెక్ట్ ఆల్సో జాయిన్స్ దేర్.
0: అప్పుడు నాలుగింటి యొక్క ఏకత్వమే మానవ యొక్క శరీరం.
1: దేర్ఫోర్ ద హ్యూమన్ బాడీ హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్, ద బాడీ, ద మైండ్, ఇంటెలెక్ట్ అండ్ ఇన్నర్ సెన్సెస్.
0: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలా?
1: వాట్ ఎఫర్ట్ షుడ్ వి మేక్ టు కంబైన్ ఆల్ దీస్ ఫోర్?
0: ఆర్గనైజేషన్ చాలా చక్కగా ఉండాలి.
1: దేర్ షుడ్ బి కరెక్ట్ పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధాభక్తి కూడా ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ శ్రద్ధ, ద సిన్సిరిటీ, స్టెడ్ ఫాస్ట్నెస్, భక్తి అండ్ డివోషన్.
0: కనుక శ్రద్ధాభక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
1: For steadfastness and devotion, one should practice.
0: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
1: Then once you practice like this, everything will be fine and perfect.
0: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటిని సాధించవచ్చు.
1: Anything can be achieved, accomplished by practice only.
0: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
1: You cannot do anything without practice.
0: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరేటటువంటి నోటికి చేతికి పరిపెట్టాలి.
1: ద ఫుడ్ ఈస్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ గివ్ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
0: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
1: వెన్ దీస్ టూ డు నాట్ యాక్ట్ టుగెదర్ ఇన్ యూనిసన్, యూ కెనాట్ ఈట్ అట్ ఆల్.
0: ప్రతిదానికి ద్వైతం అనేటువంటి లేకుండా అద్వైతం అనేది మనకు లభించదు.
1: వితౌట్ దిస్ డ్యువాలిటీ you cannot visualize non dualism.
0: కనుక మీరు యూనిటీ అనేటువంటి దాన్ని పెంచుకోండి.
1: దేర్ఫోర్ ఫాస్టర్ డెవలప్ యూనిటీ మోర్ అండ్ మోర్.
0: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ విల్ గ్రో ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ దిస్ ప్యూరిటీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ.
0: కనుక మనం డివినిటీ రావాలంటే మనం రెండింటిని ఏకత్వం చేయాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వీ షుడ్ యూనిఫై దీస్ టు unity and purity.
0: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
1: విత్ దిస్ యూనిటీ ఎవ్రీథింగ్ వుడ్ బి సెట్ రైట్.
0: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
1: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
0: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
1: వితౌట్ దిస్ యూనిటీ యూ కెనాట్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్యూరిటీ, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయోహి జ్ఞానాభ్యాసాత్.
1: Therefore, everyone must practice.
0: జ్ఞానాధ్యానం విశేషతే.
1: And out of this practice, you will be able to acquire.
0: ధ్యానత్ కర్మ పరత్యాగే.
1: And thereafter, you will be doing perfect action.
0: పరత్యాగి means, అదే కర్మ విమోచన అయిపోయింది.
1: And then you will be free from this karma or bondage.
0: అప్పుడే ఈ కర్మ అనేటువంటిది లేకుండా పోయడం వల్ల మానవుడు సులభంగా చేయకపోతున్నాం.
1: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
0: కనుకనే ఈ కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేస్తుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రం చేయదు.
1: You think that karma action is bondage? No.
0: The bondage kane kadu.
1: It is not at all bondage.
0: Ee bondage nunchine anni vidhalakulanu vimukti chendavasunu.
1: It is this bondage that takes you to liberation.
0: Ee liberation anetundi kevalam ooriki ram ram ram ram anetundi vachetundi kadu.
1: Liberation is not the state that could be attained by repeating God's name Ram Ram.
0: Chaala mandi adugutuntaru swami మాకు ఎప్పుడు లిబరేషన్ వస్తుంది.
1: మెనీ పీపుల్ ఆస్క్ భగవాన్ స్వామి వెన్ ఆర్ వీ గోయింగ్ టు బి లిబరేటెడ్.
0: చేయవలసిన ధ్యానం చేసినప్పుడే కదా ఇక లిబరేషన్ కూడా కలుగుతుంది.
1: భగవాన్ రిప్లైస్ వెన్ వన్స్ యూ డూ వెన్ వన్స్ యూ సాక్రిఫైస్ ఫాలో ప్రొసీజర్ దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లిబరేటెడ్
0: కనుక మీరు ప్రతి ఒక్క దానికి కూడా సాధన చేయండి.
1: దేర్ ఫోర్ యూ షుడ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ for every aspect.
0: Sadhana lekunda kodanu sadhyam kadu.
1: Without sadhana spiritual practice nothing can be attained.
0: Vidyarthulara vidyarthulara
1: students boys and girls
0: meditation chestunnam emo antaru.
1: We say that we are meditating.
0: Meditation ante emti?
1: What is meditation?
0: Manasu ekatvanga chesukovadam meditation.
1: One pointed attention of the mind is meditation.
0: అన్ని వైపులా పరిగెత్తుతున్నటువంటి ఒక మనసును ఒక మార్గంలో పెట్టాలి.
1: ద మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్ విల్ హ్యావ్ టు బి వన్ పాయింటెడ్ సింగిల్ మైండెడ్నెస్.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక సూటి అయినటువంటి ఒక గమ్యం చేరుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ ఎ స్ట్రైట్ మెథడ్ టు రీచ్ ది డెస్టినేషన్.
0: ఇన్ని రకాలలో మనసు అటు ఇటు చెందుతుంది.
1: మైండ్ గోస్ ఆన్ వేవరింగ్ హిదర్ అండ్ థిదర్.
0: ఇది చేసేటప్పుడు మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: వీ షుడ్ బి కాషస్ వెన్ మైండ్ స్టార్ట్స్ వేవరింగ్.
0: కనుక ఈ మైండ్ అనేటువంటిది చేయకుండా ఉండే కదానికి ఎంత ప్రయత్నంలో అన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు.
1: వీ మేక్ ఆల్ అటెంప్ట్స్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ మైండ్ డస్ నాట్ వేవర్. ఇట్ డస్ నాట్ మూవ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్.
0: కనుక మైండ్ ను మొట్టమొదటి మైండ్ ను దృష్టి వదలకుండా మైండ్ పైనే పెట్టాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ single pointed attention on this mind such that it would not waver.
0: Kani prapanchamlo ee chanchalinchatam anetundi chaala sahajam ayipoyindi.
1: In this world the wavering nature has become quite natural.
0: Kani adi natural kaadu.
1: It is not natural at all.
0: Idi kevalam mana practice valla adi chedipothundadi gaani nijanga adi natural kaadu.
1: It is because of your practice you have become so wavered, but it's not its natural quality.
0: You carro bayle chestunna prophecy ku anukuntuntav ram ram ram ram ram ram ram ram ram ane vetti padamiku ram ane vetti roopamiki connection petti nu ram ram ananda.
1: You go by your car to go to your office and go on chanting Rama's name ram ram. It is not enough. Rama's name should be combined with, should accompanied by the form of Rama. Then only it is proper and correct.
0: కనుక ఈ కంపెనీని కొంచెం వరకు దాని గురించి సర్చ్ చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యాజ్ వీ రిపీట్ గాడ్స్ నేమ్ వీ షుడ్ డూ ఇట్ ఇన్ ది కరెక్ట్ పాత్.
0: సత్యంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి.
1: దేర్ఫోర్ ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ గుడ్ కంపెనీ వీల్ బీ ఇన్ ది ప్రాపర్ వే ఆఫ్ లైఫ్. దెన్ వీల్ డెవలప్ ఎ సార్ట్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ దెన్ వీల్ బీ ఫ్రీ ఫ్రమ్ దిస్ డిస్ఇల్యూజన్మెంట్ and then we'll be awakened finally.
0: Kaduka meeru ekagrata kavalanukunnappudu meeru dinni ishtamachinattuga chelinchipokakoddu.
1: Therefore to develop concentration we should not allow our mind to waver.
0: Chaala mandi chestuntaru ee vidhanga.
1: Many people do it in this way.
0: Chaala chestu kannulu moosukuntaru.
1: In meditation they close their eyes.
0: Kaani ee eyes kodunu etta chudalante పూర్తి మూయకూడదు.
1: యు షుడ్ నాట్ క్లోజ్ యువర్ ఐస్ కంప్లీట్లీ.
0: ఇది అంత నిమ్మితమో ముక్కు తట్టు చూడాల.
1: యు షుడ్ డైరెక్ట్ ద ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
0: ఈ దృష్టిని ముక్కు ప్రక్కన చూసుకోవాలి.
1: దేర్ ఫోర్ యువర్ వ్యూ షుడ్ బి ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
0: అట్లా చూసుకుంటుండగా కొద్దిసేపటికి అయిపోతుంది, తిరిగి క్లోజ్ అయిపోతుంది.
1: ఇన్ ద ప్రాసెస్ దే విల్ బి క్లోజ్ టోటలీ.
0: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ ఫెయిల్ ఈవెన్ ఇన్ దిస్ వే.
0: పూర్తి కళ్ళు తెరిచి చూడకూడదు.
1: నాట్ యూ షుడ్ ఓపెన్ యువర్ ఐస్ టోటలీ.
0: అది అర్ధ నిమీలిత నేత్రమై ఉండాలి.
1: ఇట్ ఇస్ అర్ధ నిమీలిత, హాఫ్ క్లోజ్డ్ ఐస్.
0: అప్పుడే కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
1: వెన్ వన్స్ యువర్ ఐస్ ఆర్ హాఫ్ క్లోజ్డ్ యూ కెన్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ ది టిప్ ఆఫ్ ద నోస్.
0: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
1: అండ్ దెన్ యూ కెన్ రీచ్ డైరెక్ట్లీ.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి యొక్క స్థితిని కూడా మీరు కనుక్కొని పెద్దలతో దాన్ని తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ప్రొసీజర్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎల్డర్లీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండ్ ప్రొసీడ్.
0: అప్పుడే దీనికి సరైనటువంటి స్థానం చిక్కుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ హోల్డ్ ఆన్ టు ద కరెక్ట్ స్పిరిచువల్ పాత్.
0: ఏ విధమైనటువంటి భక్తి లేకపోయినప్పటికీ
1: యూ మే నాట్ బి డూయింగ్ ఎనీథింగ్.
0: మనలో ఉన్నటువంటి యొక్క ఏకాగ్రతను చక్కగా పెట్టుకుంటే అదే అన్ని విధాలుగా భక్తి చేస్తుంది.
1: దెన్ వన్స్ దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ విత్ ఇన్ యూ, యూ విల్ బి అచీవింగ్ అటైనింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ టు ఫాలో.
0: కనుక మీరు రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ విధంగా బయట వాళ్ళను తగినటువంటి ఒక స్థితిలో తెప్పించాలి.
1: Therefore, we should practice and also help others, all other people, to follow your example. It is not enough you and your family members are in peace. The entire neighborhood should be peaceful. When all are peaceful, you will remain in peace.
0: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
1: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బీ ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టిని మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు, కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్టుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
1: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
0: కనుక మనము అందరి దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
0: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
1: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
0: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
1: హౌ డు యూ మెడిటేట్?
0: కానీ చంచలంగా చేస్తుంటారు.
1: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
0: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
1: when once we take one chosen name of God,
0: ఉండే ఉండాలి.
1: వీ షుడ్ హావ్ వన్ చోజన్ నేమ్ ఆఫ్ గాడ్.
0: అంతేగాని పది నిమిషానికి మార్చకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ ఫ్రమ్ వన్ నేమ్ టు అనదర్.
0: ఆ విధంగా మనము ఏకాత్మ భావంతో ఉండినప్పుడే అది డివినిటీ చేయబడుతుంది.
1: విత్ దిస్ వన్ పాయింటెడ్ అటెన్షన్ హోల్డింగ్ ఆన్ టు వన్ చోజన్ నేమ్ విల్ అటైన్ డివినిటీ.
0: కనుక ధ్యానం అనేటువంటిది కూడాను కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
1: దేర్ఫోర్ మెడిటేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు ఎక్స్ప్రెషన్.
0: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
1: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
0: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే తనమంతటా తామే రావాలి.
1: మెడిటేషన్ ఈజ్ ఎ హ్యాపెనింగ్, మెడిటేషన్ ఈజ్ నాట్ డన్, ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్.
0: ఆ విధమైనటువంటిది చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
1: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ, ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ కెన్ రీచ్ ద గోల్.
0: కొంచెం మహమ్మడియన్స్ చూసండి, వాడు ఏమి చేయరు.
1: యూ జస్ట్ కన్సిడర్ మహమ్మడియన్స్,
0: జపం చేయరు, తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
1: దే డోంట్ డూ ఎనీ పెనెన్స్, దే డోంట్ డూ ఎనీ భజన్, దే డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
0: ఒకటి మాత్రం వాళ్ళు చేస్తుంటారు.
1: బట్ వన్ థింగ్ దే ఫాలో స్ట్రిక్ట్లీ,
0: అందరూ భగవంతుని భగవంతుని అని చెప్పి చెప్పుకుంటారు.
1: ఆల్ ప్రైజ్ ద లార్డ్, స్పీక్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి నేను కూడా ఆ భగవంతుని పేరు చెప్పుకుంటుంటాను.
1: ఐ ఆల్సో ప్రే టు గాడ్, సేమ్ గాడ్.
0: అంతే చాలు.
1: దట్ ఈస్ ఎనఫ్.
0: దాని ఒక జపం కింద గాని తపం కింద గాని తీసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ పెనెన్స్, You should not consider it as a mere repetition.
0: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ హిస్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్.
0: మాకు ఒక్కడే ఉండేది అల్లాహో అక్బర్.
1: ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్, అల్లాహో అక్బర్.
0: కనుక అతని కంటే గొప్పవారు ఎవరు లేరు.
1: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దాన్ అల్లాహో అక్బర్.
0: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
1: విత్ ద టోటల్ ఫెయిత్ దే రీచ్ ద గ్రేట్ గోల్.
0: కనుక మనం ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని
1: విత్ దట్ ఫెయిత్
0: నమ్మకం రెండు నయనమ్ములేని అందులో అవని అందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుక మనము అంధకారంలో పడకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
0: ఉన్నాడో లేదు.
1: We should never doubt whether God exists or not.
0: అందరి ఎందుకును ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
1: We should hold on, cling on to the feeling of the truth that God exists, that God exists, that God dwells within us.
0: కనుక ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని మనం నామస్మరణ చేస్తుంటే అంత తానే తీసుకుంటాడు.
1: With this total faith, if you repeat God's name, everything will be taken care of.
0: కనుకనే మనము సరైనటువంటి నమ్మకం లేకుండా ఊరికి మనం జపం చెప్పం చేస్తుంటే ప్రయోజనం ఉండదు.
1: వితౌట్ ప్రాపర్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ మియర్ చాంటింగ్ ఆర్ టేకింగ్ టు పెనెన్స్.
0: చాంటింగ్ చేస్తూ రావాలి.
1: యూ కెన్ చాంట్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: కానీ చాంటింగ్ లోపల వెనుకో ముందు కూడా చూడకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ డూ ఇట్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు ఎంటర్టైన్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: అంతర్వాణి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ వాయిస్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్.
0: ప్రేమ స్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది మా పిల్లలు కూడా ధ్యానంలో కూర్చుంటారు.
1: మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సిట్ ఫర్ మెడిటేషన్.
0: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
1: They sit and meditate. What they do, we don't understand.
0: Kani manaku understanding ayyadanti kustotamu kallu musukotamu.
1: What we understand by meditation is to simply sit with closed eyes.
0: Ee kuchunnatunti vaadu sariyainatunti manasutho kuchovali.
1: The one who sits for meditation should have concentrated mind.
0: Uttamota manam koralasindi okate.
1: What we should aspire for is only one.
0: Concentration chala avasaram.
1: Concentration is most essential.
0: Adi okati chakaga untunte mithavanni kuda saripothayi.
1: When once the concentration is total, all the rest of the things will be perfect.
0: Kaduka meerandaru kudanu sarainatuvanti sthitilo kurchovali.
1: Therefore we should sit for meditation in the correct posture.
0: Kani chala mandi padmasana vesukoni chakka kurchuntaru.
1: Some sit in Padmasana in the correct posture.
0: Kani kurchuntaru gaani mind matram ishtamachinattu telipthadu.
1: Though they sit in Padmasana, mind goes about everywhere.
0: Kanaka mind ekkada kuda pampakoddu.
1: We should not allow our mind to go round.
0: Manasulu eka sthanamlo pettinappude appudu neeku ekagrata kalugutundi.
1: When once the mind has got this single pointed attention, you can certainly attain.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ అనేటువంటి వాడు ట్రూత్ అవుతున్నాడు.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ ద యూనిటీ ఆఫ్ దీస్ ట్రూ ఆఫ్ దీస్ టూ. ట్రూత్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక మీరు ఏ విధమైన చర్చలకి అవకాశం ఇవ్వకుండా అప్పుడప్పుడు మీరు కొంచెం ధ్యానం కూడా అంటే భగవంతుడి యొక్క రూపాన్ని కూడా తలుచుకుంటుంటే చాలా మంచిది.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్. నెవర్ ఆర్గ్యూ. జస్ట్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ లవ్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చోజన్ డెయిటీ.
0: కానీ మీరు తలుచుకుంటుంటే ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మియర్లీ థింక్.
0: ఆ విధంగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివినిటీ.
0: కానీ చాలా మంది నిత్య పూజ చేస్తుంటారు.
1: మెనీ పీపుల్ వర్షిప్ ఎవ్రీ డే.
0: కానీ పూజలు చేస్తుంటారు కానీ ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు.
1: దో దే వర్షిప్ దే జస్ట్ డూ ఇట్ మెకానికల్లీ వాట్ దే డూ నాట్ నో దెమ్ సెల్వ్స్.
0: కేశవాయన మహా
1: కేశవాయన
0: మహా నారాయణ మహా అని అంటుంటారు. కేశవాయన మహా అంటే కేశవుణ్ణే తెచ్చుకోవాలి.
1: దే రిపీట్ సో మెనీ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వన్స్ దే కేశవాయన మహా దే షుడ్ థింక్ ఆఫ్ కేశవ ఓన్లీ.
0: ప్రతి ఒక్కటి కూడా చెప్పిన పదములకు తగినటువంటి అర్థం తెలుసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ సే వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: తలుచుకుంటారు స్వామి ఏం చేస్తుంటాడు.
1: యూ మే బి థింకింగ్ వాట్ ఈస్ దట్ స్వామి ఈస్ డూయింగ్.
0: లవ్ చేస్తే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ మెయిర్లీ లవ్.
0: ఆ ప్రేమలో ఉన్నటువంటి ఒక ప్రాణతత్వాన్ని వారికి బోధించాలి.
1: యూ షుడ్ టీచ్ ద లైఫ్ ఆఫ్ లవ్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శక్తి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది కరెక్ట్ ఎనర్జీ ది ప్రాపర్ స్ట్రెంగ్త్.
0: కనుక మీరందరూ ఎక్కడ చూస్తున్నా కానీ దీపాలు ఇన్ని కనపడుతున్నాయి.
1: యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ హియర్.
0: ఇన్ని బల్బ్స్ ఉన్నాయి కానీ లైట్ ఏమో ఒకటే.
1: దో దేర్ ఆర్ సో మెనీ బల్బ్స్ లైట్ ఈజ్ వన్.
0: ఈ లైట్ ఉన్నప్పుడు ఏదైతే మనకి
1: వెన్ దిస్ లైట్ ఈజ్ వన్ దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ బల్బ్స్.
0: అంతర్వాణి యొక్క సత్వాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
1: దేర్ ఫోర్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ ది ఇన్నర్ కరెంట్ దట్ ఈస్ ఇన్నర్ వాయిస్ అంతర్వాణి.
0: కనుక ఈ అంతర్వాణి యొక్క సంబంధమే మాటలు పాటలు విరాటలు.
1: Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over. When once we know this truth, we can certainly progress and advance spiritually. You can certainly mention, chant the name of the God of your choice.
0: ఏకత్వం అయిపోతుంది.
1: దెన్ ఓన్లీ దేర్ బి యూనిటీ.
0: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్లి సత్యమైనటువంటి ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
1: డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రావెల్ టు లాంగ్ డిస్టెన్సెస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
0: ట్రూత్ ట్రూత్
1: ట్రూత్ ఈజ్ ట్రూత్.
0: ఎక్కడ చూసినా ఉంటుంది.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఎక్కడ ఇవి ఇక్కడ సత్యము.
1: Here is truth.
0: Ide satyamu.
1: This is truth.
0: Ide satyamu.
1: That is truth.
0: Cheppute anta satyame.
1: Therefore you find truth everywhere all over.
0: Kaduka bhagavantuniki satyam ledinatvanti oka roopame ledu.
1: In fact there is no place where there is no truth that is divine.
0: Ee vidhanga chesina gaane sariye.
1: Whatever is done with this understanding it is
0: correct. గట్టి పట్టుకోవాలి.
1: అండ్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ప్రాచీన ఋషులందరూ కూడాను
1: ఆల్ ది ఏన్షియంట్ సేజెస్
0: వారు ఎన్నో సాధనలు చేశారు.
1: దే హావ్ అండర్ టేకెన్ మెనీ స్పిరిచువల్ పాత్.
0: కానీ కట్ట కనపడికి ఏం చేశారు. వాడికి ఏది నమ్మకం లేకుండా పోయింది.
1: ఫైనల్లీ దే కుడ్ నాట్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దోస్.
0: తన యొక్క ప్రతిబింబం మీద కనిపిస్తూ వచ్చేసింది.
1: దే సీ దేర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్.
0: తాను చేసేటువంటి అంతా కూడాను తన కృత్రిమమైనటువంటి.
1: వాట్ ఎవర్ దే హ్యావ్ డన్ ఆల్ దోస్ ఆర్ ఆర్టిఫిషియల్.
0: ఆర్టిఫిషియల్ చేసే ప్రయోజనం ఏమిటి.
1: వాట్ ఈస్ యూజ్ బై ఫాలోయింగ్ దీస్ ఆర్టిఫిషియల్ మెథడ్స్.
0: కనుక మనం ఇలాంటి ఆర్టిఫిషియల్ పోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ అడాప్ట్ దీస్ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్.
0: హృదయానికి సంపూర్ణంగా తృప్తి కలగాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ టు అవర్ హార్ట్.
0: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు.
1: హార్ట్ మీన్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్ ఎనీవే.
0: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు, తాను అనేటువంటి దాంట్లో తీగల.
1: హార్ట్ హియర్ మీన్స్ ది ఐనెస్, దట్ ఐనెస్ అట్ దట్ సెల్ఫ్.
0: సెల్ఫ్ పైన నమ్మకం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ దిస్ సెల్ఫ్.
0: అది పెట్టుకుని మీరు చేయండి, తప్పక మీకు లభిస్తుంది.
1: With this faith in the on the self, you can proceed in any direction, you will be successful. As you listen, you may not be understanding. Unless you practice, you cannot understand totally. Not simply listen about it, you should also consume and know the taste.
0: ఈ విధంగా చేసుకుని ఒకదానికి ఒకటి తలుచుకొని కళాతోటి కన్ఫ్యూజన్ అయిపోయి డిప్రెషన్ అయిపోతుంటది.
1: బట్ వాట్ వీ డూ ఇస్ వీ గో ఆన్ మిక్సింగ్ అప్ థింగ్స్ మేకింగ్ ఎ మెస్ ఆఫ్ ఇట్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
0: అందులో ఈనాడు యువకులంతా కూడాను ఈ మెడిటేషన్ అనేటువంటిది చాలా చేస్తున్నారు.
1: మెనీ యంగ్స్టర్స్ ఆర్ ఫాలోయింగ్ మెడిటేషన్ టెక్నిక్స్.
0: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికే అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
0: ఏం చేస్తున్నాం మనము అనేటువంటిది అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
0: నేను చేస్తున్న పని ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇట్ ఐఎమ్ డూయింగ్?
0: దీన్ని మెడిటేషన్ అంటారా?
1: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
0: కాదు కాదు.
1: నో,
0: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకలేకపోతుంటది.
1: బట్ వాట్ వీ డూ ఇస్ వీ గో ఆన్ మిక్సింగ్ అప్ థింగ్స్ మేకింగ్ ఎ మెస్ ఆఫ్ ఇట్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
0: అందులో ఈనాడు యువకులంతా కూడాను ఈ మెడిటేషన్ అనేటువంటి

0: కాదు కాదు
1: నో
0: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు
1: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్
0: పిల్లలారా
1: స్టూడెంట్స్
0: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా దివ్యంగా భావించి మీరు సాధన చేయండి
1: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హేల్ అండ్ హెల్దీ దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్ దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్ అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే
0: ఇంతవరకు చేసినటువంటి వ్యర్థం కాలేదు
1: ఆల్ దట్ యూ హ్యావ్ డన్ టిల్ నౌ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్ ఎ వేస్ట్
0: కానీ అందరూ ఏదో కొత్తదైనా
1: బట్ హవెవర్ యు ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ
0: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు
1: సర్టన్లీ యూఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్ ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్
0: ఆ విధంగా ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి
1: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఫుల్ ఫెయిత్ ఆన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రొసీడ్ హెన్స్ ఫోర్త్
0: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్
1: సో ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్
0: నమ్మకం రెండు నయనమ్ములే లేని
1: టుడే వీ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్
0: అందులో అవని అందు
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్
0: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిదే
1: వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్ ఇట్ ఈస్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్
0: కానీ కొద్ది సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది కొద్ది సమయంలో అది దృశ్యంగా కనిపిస్తుంది
1: సమ్ టైమ్స్ వీఆర్ బ్లైండ్ ఎట్ టైమ్స్ బ్లర్డ్ విజన్ దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్
0: ఆ విధంగా మీరు షిఫ్టింగ్ పోకూడదు
1: యూ షుడ్ నాట్ షిఫ్ట్ యువర్ విజన్ లైక్ దట్
0: ఏకత్వంగా ఉంటుండాలి
1: దేర్ షుడ్ బి వన్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్
0: కానీ ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు
1: దిస్ కెన్ బి స్టేటెడ్ at the individual level
0: kalki andarki oka suri podapattaniki veedu kadu
1: it is not make it it is not possible to view it in a uniform way in a uniform pattern
0: aa vyakti eka sadhana dinamu etta undi ani gurtinchukoni danni daigadhiga maarchukuntu pote tappa anni vidhala phalatham ledhu
1: if the individual cognizes the procedure method and the technique that he adopts he can bring about proper alteration modification and rectify thereafter
0: kaluka sir yedi cheyagalani vil lekapothe oka namasmaran chesukuntukondi
1: if it is not possible for you to do anything at least do namasmarana chant the glory of god
0: bhajan bina sukha shanti nahi

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. Bhagavan Baba in a divine discourse delivered on 14th of January 1995 on the occasion of Sankranti said that attachment is the root cause of all sorrows and desire is the root cause of all attachments. So, how to reduce our desires? Let us get an answer for this directly from Bhagavan.
2: నిజముగా మనకు దుఃఖమునకు హేతు ఏమిటి?
3: వాట్ ఇస్ ద కాజ్ ఫర్ సారో?
2: ఒక ఇంటిలో ఒక మృత్యువు సంభవించింది.
3: సంబడి వాజ్ డెడ్ ఇన్ ఎ హౌస్.
2: అందరూ బాధపడుతున్నారు.
3: ఎవ్రీబడి వాజ్ పెయిన్.
2: ఈ బాధకు ఆ మృత్యువా కారణం?
3: ఫర్ ద పెయిన్ డూ యూ థింక్ డెత్ వాజ్ ద కాజ్?
2: కాదు కాదు.
3: నో,
2: ఆ మరణించిన వ్యక్తి పైన ఉండినటువంటి యొక్క అభిమానమే దీనికి దుఃఖముకు కారణం.
3: ఫర్ దట్ సారో యువర్ అటాచ్మెంట్ ఆన్ ద పర్సన్ ఆన్ ద డెడ్ పర్సన్ ఇస్ ద కాజ్.
2: మరణము కాదు దుఃఖమునకు కారణం.
3: దట్ ఈస్ నాట్ ద కాజ్ ఫర్ సారో.
2: ఒక ఇంటిలో మరణించినప్పుడు ఆ ఇంటిలో వారే మాత్రమే దుఃఖిస్తారు.
3: ఇన్ ఎ పర్టికులర్ హోమ్ వెన్ ఎ పర్సన్ ఈస్ డెడ్ ద హౌస్ హోల్డర్స్ దే సారో.
2: వారు ఎవరూ దుఃఖించరే.
3: అదర్స్ డోంట్ సారో ఎట్ హోమ్.
2: దుఃఖమే మూల కారణమైతే అందరూ దుఃఖించాలి కదా.
3: ఇఫ్ దట్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్ ఆల్ షుడ్ ఫీల్ సారో అబౌట్ ఇట్.
2: ఆ మరణించిన వ్యక్తి పైన ఉండినటువంటి అభిమానమే ఈ దుఃఖమునకు మూల కారణం.
3: ఇది అటాచ్మెంట్ ఆన్ ద డెడ్ పర్సన్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవర్ సారో.
2: కనుక ప్రతి ఒక్కటి కూడా ఈ దుఃఖమునకు అభిమానమే మూల కారణం.
3: ఫర్ ఆల్ సారోస్ అటాచ్మెంట్ ఇస్ ద కాజ్.
2: కనుక మొట్టమొదటి ఈ అభిమానమును క్రమక్రమేణ మనము తగ్గించుకుంటూ రావాలి.
3: Slowly and slowly reduce this attachment.
2: దీనిని వేదాంత పరిభాష యందు వైరాగ్యము అని చెప్తూ వచ్చాను.
3: In Vedantic language it is called renunciation, vairagya.
2: ఈ బాధ్యతలు క్రమక్రమేణ మనం తప్పించుకుంటూ రావాలి.
3: Desires must decrease.
2: దీనిని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్రెషర్ అని. మన ప్రయాణం లోపల ఈ లగేజ్ ని తగ్గించుకుంటూ రావాలి.
3: In our appreciation, reduce your luggage desires.
2: అయితే ఏ విధంగా తగ్గించుకోవాలి?
3: హౌ కెన్ యూ డిక్రైజ్ దిస్ డిజైర్స్?
2: ఈ వాంఛలు లేకుండా మానవుడు జీవించడానికి వీలు కాదే.
3: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ హ్యూమన్ టు లివ్ వితౌట్ డిజైర్?
2: ఈ వాంఛలు ఏ విధంగా మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది?
3: హౌ కెన్ వీ డిక్రీజ్ దెమ్?
2: వాంఛలు తగ్గించుకోవటం అంటే వాంఛలపైన ఉన్నటువంటి మమత్వాన్ని తగ్గించుకోవటం.
3: డిక్రీజింగ్ డిజైర్స్ మీన్స్ డిక్రీజింగ్ ద అటాచ్మెంట్ ఆన్ ద డిజైర్.
2: ఈ వ్యాపారం నువ్వు చేసుకో.
3: క్యారీ ఆన్ యువర్ బిజినెస్.
2: నీ ఉద్యోగానికి నీ వెళ్ళు.
3: Do your duty.
2: నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించు.
3: Discharge your work.
2: నీ బాధ్యతలు నీవు అనుసరించు.
3: Follow your duty.
2: ఆచరించు.
3: Do it.
2: అనుష్ఠించు.
3: Follow it.
2: కానీ ఇవన్నీ కూడా భగవత్ కార్యములే అనేటువంటి భావంతో నీవు అనుభవించాలి.
3: బట్ బీ ఎస్టాబ్లిష్ ఇన్ ద ట్రూత్ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ డివైన్ యాక్టివిటీ.
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అనుసరించాలి.
3: బీ ఎస్టాబ్లిష్ ఇన్ ద ట్రూత్ దట్ ఆల్ వర్క్ షుడ్ బి పెర్ఫార్మ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద డివైన్.
2: సులభమైన మార్గం.
3: ఇట్ ఇస్ ద ఈజియెస్ట్ వే.
1: Sai Ram, you just heard a divine droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.

0: విద్యార్థులార,
1: డియర్ స్టూడెంట్స్,
0: లోభమునకు సాటి అయినటువంటి వ్యాధి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వర్స్ డిసీజ్ దాన్ ది వరల్డ్ ఇట్సెల్ఫ్.
0: నాస్తి క్రోధ సమోరిపుహి, క్రోధమునతో స్వతి అయినటువంటిది మరొక శత్రువు లేడు.
1: దేర్ ఇస్ నో ఎనిమీ గ్రేటర్ దాన్ యాంగర్.
0: నాస్తి దుఃఖ దారిద్ర్యవత్, దారిద్ర్యమున కంటే మించిన దుఃఖం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గ్రీఫ్ వర్స్ దాన్ పవర్టీ.
0: నాస్తి జ్ఞానాత్ పరం సుఖం, జ్ఞానమున కంటే పరమమైనటువంటి సుఖం మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ జాయ్ దాన్ నాలెడ్జ్ విజ్డమ్.
0: కాని ఇట్టి పవిత్రమైన జ్ఞానమునకు మానవుడు అతి దూరమైపోతున్నాడు.
1: బట్ టు సచ్ సేక్రెడ్ అండ్ గ్రేట్ విజ్డమ్ మ్యాన్ ఈజ్ మేకింగ్ హిమ్సెల్ఫ్ డిస్టెంట్.

0: I am in the light. Light is I. Light is in me. I am the light. If one can firmly establish this feeling in one's heart, he would become one with Brahma. He would merge into Brahma.
1: ఈ ప్రపంచములో మిక్కిలి ప్రాచీనమైనటువంటి యొక్క సాహిత్యము వేద సాహిత్యం.
0: ఇట్ ఈస్ ది వేదిక్ లిటరేచర్ విచ్ షెడ్స్ లైట్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇది విజ్ఞాన రాశి.
0: దిస్ ఈజ్ మాస్ ఆఫ్ విజ్డమ్.
1: మానవుని సర్వతోముఖుని గావించినటువంటిది ఈ వేదమే.
0: ఇట్ ఇస్ దిస్ వేద విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఫర్ మ్యాన్.
1: మానవుని చరిత్రకు మొట్టమొదటి పాఠ్య గ్రంథము వేదమే.
0: ఇట్ ఇస్ ది వేద విచ్ ఇస్ ది వెరీ ఫస్ట్ బుక్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్.
1: మానవుని సాంస్కృతికి సదశక్తికి మూలాధారమైనటువంటి పుట్టినిల్లు ఈ యొక్క వేదమే.
0: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ కల్చర్ అండ్ మ్యాన్స్ గుడ్ థాట్స్ ఆర్ డెవలప్డ్.
1: సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అన్నాడు మనువు. అనగా సమస్త విద్యలు కూడాను ఈ వేదము నుండి ఆవిర్భవించినటువంటివి.
0: మను హ్యాస్ డిక్లర్డ్ that all the education has come from Veda.
1: Sarva gunamulu sarva dharmamulu vedam nundiye aavirbhavinchinatundi.
0: All the qualities and all the dharmas have emanated from Veda.
1: Ananto vai vedaha ee vedamu anantamainatundi
0: veda
1: adamainatundi apramayamainatundi ఆనందమయమైనటువంటిది.
0: వేద ఈజ్ ఇన్ఫినిట్ అన్ఫాథమబుల్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: విత్ జ్ఞాన్ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది ఈ వేదము.
0: దిస్ వర్డ్ వేద హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్.
1: అనగా ఈశ్వర జ్ఞానమే వేదము.
0: దట్ మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఈశ్వర ద లార్డ్.
1: జ్ఞానమే వేదము.
0: This is knowledge of
1: Brahma. Jnaname Vedamu.
0: Knowledge of Brahma is Veda.
1: Advaita Jnaname Vedamu.
0: Knowledge of Advaita, non-duality, is Veda.
1: Vaijnaname Vedamu.
0: Veda is also science.
1: Ivanni kudunu Atma Jnanamunaku paryaya padamulu.
0: All these are synonyms for knowledge of Atma.
1: Kani itti pavitramaina Vedamunu సామాన్యులు అర్థము చేసుకునలేరు.
0: ఆర్డినరీ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ సచ్ సీక్రెట్ వేద.
1: అర్థము చేసుకున్నను చేసుకొనకపోయినను వేదము యొక్క దివ్యత్వమే సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: వెదర్ ది ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఆర్ ఇట్ ఇస్ నాట్ అండర్స్టూడ్ ఇట్ ఈస్ ది గ్రేట్నెస్ అండ్ ది స్ప్లెండర్ ఆఫ్ వేద విచ్ హ్యాస్ పర్వేడెడ్ ఇట్సెల్ఫ్ ఆల్ అరౌండ్.
1: ఇది శబ్ద బ్రహ్మము.
0: దిస్ ఈజ్ ది బ్రహ్మ ఆఫ్ సౌండ్.

0: This is the mother of Shabda Brahma, the sound Brahma, the moving and unmoving, the splendorous one, the word itself. It is also the education. It is also the transcendental mother. It is also mother which is illusion. It is mother equal to wealth and
1: prosperity.
0: This is Brahma, which is Prajnanam itself.
1: Constant integrated awareness.
0: Constant integrated awareness.
1: ఇది ఒక కాలమునకు కాని ఒక స్థానమునకు కాని ఒక వ్యక్తికి కాని సంబంధించినటువంటిది కాదు.
0: This is not confined either to a particular time, particular place or particular individual.
1: విశ్వమునకే సంబంధించినటువంటిది.
0: This is applicable to the entire universe.
1: ఇట్టి వేదమును సామాన్య ప్రజలు గుర్తించడం కాని లేక వర్తించడం కాని సాధ్యము కాదని తెలుసుకుని వ్యాసుల వారు దీనిని నాలుగు విధములుగా విభజిస్తూ వచ్చారు.
0: రియలైజింగ్ సచ్ సేక్రెడ్ ఇన్ఫినిట్ వేద కెనాట్ బి ఈజీలీ రికగ్నైజ్డ్ బై ఆర్డినరీ మెన్ ఆర్ కెనాట్ ప్రాక్టీస్ ఇట్ వ్యాస డివైడెడ్ దిస్ ఇన్ టు ఫోర్ డివిజన్స్.
1: వేదము నాలుగు విధములైనటువంటి యొక్క రూపమును ధరించినప్పటికీ ఈ వేదమంతే కూడాను త్రికాండలతో కూడి జగత్తునకు ఆచార రూపమైన ప్రచారము గావిస్తూ వచ్చింది.
0: దిస్ వేద హ్యాస్ ఫోర్ డివిజన్స్ బట్ ఆల్ ద త్రీ టైమ్స్ దిస్ హ్యాస్ బీన్ గివింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కుడ్ బి ప్రాక్టీస్డ్ ఆల్సో.
1: కర్మకాండ, ఉపాసన కాండ, జ్ఞానకాండ అని త్రికాండ స్వరూపం వేదం.
0: ది త్రీ ఫారమ్స్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్ ఈజ్ కర్మకాండ, ఉపాసన కాండ అండ్ జ్ఞానకాండ.
1: మానవుడు కర్మాధిపతి, కర్మణ్యేవ అధికారస్తి. మానవునకు కర్మాధికారంతో కాయమును ధరించాడు.
0: Man has got the body. In order to perform action, he has a right for action.
1: ఈ కర్మలు ధర్మమయమైనటువంటి కర్మలుగా ఆచరించాలి.
0: But these actions must be in tune with righteousness.
1: కనుకనే శరీర మాధ్యం కను ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమై ఈ కాయము ఆవిర్భవించినదే సత్యాన్ని గుర్తించాలి.
0: It is necessary to realize that this body is given to us in order to practice ధర్మ.
1: మానవుడు ఆచరించేటువంటి కర్మలు పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు ఇదియే ఉపాసనగా మారుతుంది.
0: వెన్ మ్యాన్స్ యాక్షన్ గెట్ ఫుల్లీ మెచ్యూర్డ్ ఇట్ బికమ్స్ డివోషన్.
1: ఈ యొక్క ఉపాసనే దైవార్పితమైన భావముతో ప్రేమమయమైనటువంటి యొక్క దివ్యతత్వముతో దీనిని ఆచరించినప్పుడు ఇదియే పూర్ణమైన జ్ఞానంగా రూపొందుతుంది.
0: When this devotion itself is full of divine love and performed for the glory of the Lord with the understanding, it becomes full wisdom.
1: ఏతా వాత కర్మోపాసన జ్ఞానములు మూడు కూడాను ఒక్కటే.
0: The sum and substance of this is that it is the action which is the very basis of all the things.
1: పుష్పముగా పుట్టి కాయగా మారి ఫలముగా రూపొందినట్టుగా కర్మ పుష్పము వంటిది, ఉపాసన కాయి వంటిది, జ్ఞానము ఫలము వంటిది.
0: దిస్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ఎ కంపారిజన్ దాట్ జస్ట్ యాజ్ ఎ ఫ్లవర్ బికమ్స్ ఎన్ అన్ రైప్ ఫ్రూట్ అండ్ దెన్ రైపన్స్ ఇట్ సెల్ఫ్ అండ్ బికమ్స్ ఎ ఫుల్లీ రైప్డ్ ఫ్రూట్, ఇట్ స్టార్ట్స్ విత్ యాక్షన్ విచ్ మే బి ఎ ఫ్లవర్, బికమ్స్ ఉపాసన విచ్ మే బి ఎన్ అన్ రైప్ ఫ్రూట్ and becomes then gnana, which is a fully ripe fruit.
1: Kanuka karmopasana gnana swarupamulakai samanya manavulu aacharinche nimittamai purana itihasamulu kudanu deeniki upangamuluga srushtimpabadinavi.
0: The epics and other scriptures are devised in such a way that man will find it easy to understand and practice action, worship and wisdom.
1: ఈ యొక్క వేదము యొక్క అంత్యమే ఉపనిషత్తు.
0: The end of Veda is Upanishad.
1: దీనిని వేదము యొక్క అంత్యము కనుకనే దీనికి వేదాంతము అని కూడాను మరొక పేరు.
0: The name Vedanta is given to Upanishad because it is the end of Veda.
1: ఈ ఉపనిషత్తులు కూడాను యోగత్రయములు అని ఇది కూడాను మూడు భాగములుగా విభజించి యోగత్రయములు అనేటువంటి మార్గములో మానవులకు ప్రబోధిస్తూ వచ్చాయి.
0: Upanishads are also divided into three called యోగత్రయం and are offered to the mankind for making it easy to practice.
1: Yoga managa arpita bhavamu.
0: Yoga means an offering,
1: the feeling. Manam ye karmalu chesina arpita bhavamuto manam acharinchali.
0: Whatever action you undertake, treat it as an offering to the Lord.
1: Daivam arpitamaina bhavamuto acharinchatam chetane ఇది దైవార్పిత భావం అనేటువంటి పేరు పొందింది.
0: ఇట్ హెస్ గాట్ ద నేమ్ యాజ్ అన్ ఆఫరింగ్ బికాస్ ఆల్ యాక్షన్స్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఓన్లీ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క మార్గమును అనుసరిస్తూ వచ్చింది.
0: ఎవరీ డీడ్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫర్ ది ప్లెజర్ అండ్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
1: ఇంకా రెండవదైనటువంటి యొక్క యోగత్రయములలో ఉపాసన యోగము.
0: The next yoga in this yogatraya is upasana worship.
1: Bhagavantuni hrudayapurvakanga prema purvakanga trikarana shuddhiga preminchinatvantide idi upasana yogam.
0: The real upasana yoga is loving the Lord from the core of one's heart with full love and with purity of three instruments.
1: Kevalamu అభిష్ట సిద్ధికై కార్యసిద్ధికై లౌకికమైనటువంటి భ్రాంతుల సిద్ధికై ప్రేమించటం ప్రేమ కాదు.
0: లవ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ వన్స్ ఓన్ డిజైర్స్ ఫర్ ఫుల్ఫిలింగ్ రీజన్స్ అండ్ సర్టన్ కాజెస్ అండ్ ఫర్ సాటిస్ఫైయింగ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ద వరల్డ్ కెనాట్ బి రియలీ కాల్డ్ వర్షిప్.
1: ప్రేమ నిమిత్తమై ప్రేమించాలి.
0: లవ్ మస్ట్ బి ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
1: అదే ఉపాసన యోగం.
0: దట్ ఈస్ ఉపాసన యోగ.
1: ఇంకా మూడవది జ్ఞాన యోగము.
0: ది థర్డ్ వన్ ఈస్ జ్ఞాన యోగ.
1: సర్వం విష్ణుమయం జగత్,
0: ది అంతా
1: భగవత్ యొక్క స్వరూపమే. సర్వులు ఎందు ఉండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
0: ఎవ్రీథింగ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ గాడ్ హూ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్.
1: ఏకాత్మ భావమే జ్ఞానమన్నారు.
0: రియల్ విజ్డమ్ ఈస్ experiencing oneness of being, oneness of feeling.
1: Advaita jnaname nijamainatvanti jnanam annaru.
0: Undivided on
1: upasana yogam,
0: that is upasana yoga.
1: Inka moodavadi jnana yogamu.
0: The third one is jnana yoga.
1: Sarvam

0: థీమ్ వన్నెస్ ఆఫ్ ఫీలింగ్.
1: అద్వైత జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానం అన్నారు.
0: అన్డివైడెడ్ అన్ఫ్రాగ్మెంటెడ్ విజ్డమ్ అలోన్ ఈజ్ రియల్ విజ్డమ్.
1: సర్వుడు ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది ఆత్మస్వరూపంలో ఉన్నదని విశ్వసించటమే జ్ఞానము.
0: రియల్ విజ్డమ్ ఈజ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ ది సేమ్ ఆత్మ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: విద్యార్థులకు కొన్ని సంశయములు ఆవిర్భవించవచ్చు.
0: స్టూడెంట్స్ మే గెట్ ఎ ఫ్యూ డౌట్స్.
1: రూపములు వేరువేరుగా, ప్రవర్తనలు వేరువేరుగా, నామములు వేరువేరుగా, తమ యొక్క సిద్ధాంతములు వేరువేరుగా ఉండినప్పుడు అందరి యందు ఏకత్వం అనేటువంటి భావము ఇది అసాధ్యము అని వీరు సందేహించవచ్చు.
0: దే మే గెట్ ది డౌట్ వెన్ ది ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ ది బిహేవియర్ ఈస్ డిఫరెంట్, వెన్ ది నేమ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ దర్ ఫిలాసఫీ అండ్ బిలీఫ్స్ ఆర్ డిఫరెంట్. దే హౌ కెన్ దే బి వన్ అండ్ ద సేమ్.
1: అగాధమైన సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు లేచుతుంటాయి.
0: ఇన్ ది అన్ఫాథమబుల్ డీప్ సీ ఎ నంబర్ ఆఫ్ వేవ్స్ అరైజ్.
1: ఒక్కొక్క అల ఒక్కొక్క రూపము ధరించి ఉంటాడు.
0: ఈచ్ వేవ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫామ్.
1: ఒక అలకు మరొక అలకు ఏమాత్రము సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది.
0: వన్ గెట్స్ ది ఇంప్రెషన్ దట్ దేర్ ఇస్ నో సిమిలారిటీ బిట్వీన్ వన్ వేవ్ అండ్ అనదర్.
1: కానీ అన్ని అలలు ఎందు కూడాను జలము ఒక్కటే.
0: బట్ ది వాటర్ ఇన్ ఈచ్ వేవ్ ఈస్ ది సేమ్.
1: అన్ని అలలకును సముద్రములకు ఏమాత్రము వేరు కాదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ద ఓషన్.
1: అలలన్నీ కూడా సముద్రం కంటే భిన్నమైనవి కాదు.
0: ద వేవ్స్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఓషన్.
1: అదే విధముగానే రూపనామములు, సిద్ధాంతములు, కర్మకలాపములు వేరువేరుగా ఉండినప్పటికీ సత్ చిత్ ఆనంద సాగరమునందు ఇవన్నీ కూడాను అలల వంటివి.
0: ఇన్ ద సేమ్ వే పీపుల్ మే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ బిలీవ్స్ అండ్ డిఫరెంట్ యాక్షన్స్, బట్ దే ఆర్ ఆల్ లైక్ వేవ్స్ ఆన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: కనుక సచ్చిదానంద సముద్రమునందు సర్వులు కూడాను అలల వంటి వారే.
0: ఆల్ ఆర్ లైక్ ద వేవ్స్ ఆన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: ప్రతి మానవుని ఎందుకును సత్చిత్ ఆనందం అనేటువంటిది అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ అ సబ్స్ట్రేటమ్ అండ్ ది వెరీ బేసిస్ విచ్ ఇస్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: ఇంకా ఉపనిషత్తుల నుండి భగవద్గీత ఆవిర్భవించింది.
0: భగవద్గీత హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఉపనిషత్స్.
1: ఇది కేవలము షట్కర్మలనేటువంటి మార్గములో ఇది మరొక విధంగా లోకానికి బోధిస్తూ వచ్చింది.
0: దిస్ హ్యాస్ టాట్ టు ద వరల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షట్కర్మాస్.
1: షడాంగములు అనేటువంటి ఒక రూపాన్ని కూడా ధరించింది.
0: ఇట్ హాస్ ఆల్సో టేకన్ ది ఫార్మ్ ఆఫ్ షడాంకాస్.
1: 18 అధ్యాయములు గీత యందు.
0: గీత కన్సిస్ట్ ఆఫ్ 18 చాప్టర్స్.
1: ఆరు అధ్యాయములకంతా కూడాను ఒక షట్కము అని పేరు పెట్టు వచ్చింది.
0: ఈచ్ 6 చాప్టర్స్ ఈస్ గివన్ ఎ నేమ్ షట్కము.
1: 3 18 3 యొక్క షట్కములు కూడాను చేరి 18 అధ్యాయములతో పరిపూర్ణమైపోతుంది.
0: ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 షట్కాస్ 3 6 బికమ్స్ 18 చాప్టర్స్.
1: మొదటి షట్కము ఇది కర్మ మార్గం.
0: ది ఫస్ట్ 6 చాప్టర్స్ రిలేటింగ్ టు ది పాత్ ఆఫ్ యాక్షన్.
1: రెండవ షట్కము ఉపాసన మార్గము.
0: ద సెకండ్ 6 చాప్టర్స్ ఆర్ ఫార్ వర్షిప్.
1: మూడవది జ్ఞాన మార్గము.
0: ద థర్డ్ వన్ ఈస్ ది పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: ఏ తర్వాత వేదము నుండి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల నుండి భగవద్గీత, భగవద్గీత నుండి భవ్యమైనటువంటి యొక్క ఆచరణ రూపమైనటువంటి మానవత్వము ఇందులో ఆవిర్భవించింది.
0: ద సమ్స్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ వేదాస్ ఉపనిషత్స్, ఫ్రమ్ ఉపనిషత్స్ భగవద్గీత, అండ్ ఫ్రమ్ భగవద్గీత ఎ కోడ్ ఆఫ్
1: గీత యొక్క సారమే మానవ జాతి.
0: ద హ్యుమానిటీ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇట్ సెల్ఫ్.
1: ఈ జాతికి అభిమతము గీతనే.
0: దిస్ హ్యుమానిటీ షుడ్ హ్యావ్ అటాచ్మెంట్ ఓన్లీ ఫర్ గీత.
1: అయితే గీత కేవలం భారతీయులకు మాత్రమే సంబంధించి

0: కదా. ఇతర దేశముల వారికి కానీ ఇతర మతముల వారికి కానీ ఇది సంబంధం కాదని కేవలం భ్రాంతిచే దానిని వేరువేరుగా భావిస్తారు.
1: Some people have a wrong and a deluded feeling that Bhagavad Gita is applicable only to Bharatiyas and it is not applicable to other countries.
0: కేవలం Bhagavad Gita భారతీయులకు మాత్రమే సంబంధించినటువంటి ప్రాపర్టీ కాదు.
1: This is not the property. Bhagavad Gita is not the property relating to only Bharatiyas.
0: విశ్వమునికి సంబంధించినటువంటిది.
1: This is the property available for the entire world.
0: ఇది భగవద్గీత, భగవంతుని యొక్క వాక్యం.
1: This is the word of the Lord.
0: సర్వులకు భగవంతుడు ఒక్కడే.
1: There is only one God for all people.
0: ఇట్టి ఏకస్వరూపాన్ని ధరించినటువంటి యొక్క భగవంతునకు అనేక భావముల చేత, అనేక నామముల చేత అనేక రూపములను ఆరాధిస్తూ వస్తారు.
1: God who is only one and has one form, depending upon the different feelings, different ideas, they are enjoying God in different forms.
0: అనేక నామ.
1: There is only one God, but he has different names.
0: కనుక దైవం ఒక్కడే.
1: God is one.
0: హిందువులు కాని, మహమ్మదీయులు కాని, క్రిస్టియన్స్ కాని, బౌద్ధులు కాని, పార్సీలు కాని, సిక్కులు కాని వేరువేరు రూపములు ధరిస్తున్నారే కాని కాదు కాదు, అందరికీ భగవంతుడు ఒక్కడే ఒక్కడే.
1: వెదర్ ఇట్ ఇస్ ది హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, బుద్ధిస్ట్ ఆర్ సిక్స్, దే మే బి కన్సిడరింగ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫారం, బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: ఏ పేరు పెట్టుకుని ఏ రూపమును ఆరాధించినప్పటికీ దైవానికి చెందుతుంది.
1: వాట్ ఎవర్ నేమ్ యూ టేక్, వాట్ ఎవర్ ఫారం యూ ఇమాజిన్, ది ప్రేయర్ గోస్ టు ఓన్లీ వన్ గాడ్.
0: కనుకనే ఉపనిషత్తులు విశాలమైనటువంటి హృదయాన్ని కలిగి సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతే అన్నారు. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ అదంతా భగవంతునికి చెందుతుంది.
1: విత్ ఎ బ్రాడ్ అవుట్లుక్ ఉపనిషత్ హావ్ డిక్లర్డ్ దట్ హూసో ఎవర్ యు ఆఫర్ యువర్ ఒబైజాన్స్ అండ్ నమస్కార్ ఇట్ గోస్ టు వన్ గాడ్ అండ్ ద సేమ్ గాడ్.
0: పాత్రలు వేరువేరే,
1: పాట్స్ ఆర్ డిఫరెంట్,
0: కానీ ప్రతిబింబం ఒక్కటే.
1: బట్ ది ఇమేజ్ ఈజ్ వన్.
0: అదేవిధంగా దేహం అనే పాత్ర యందు ఆత్మతత్వం అనేటువంటి ప్రతిబింబము విడివిడిగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది ఇమేజ్ ఆఫ్ ఆత్మ అపియర్స్ టు బి డిఫరెంట్.
0: ఒక సూర్యుండు సమస్త లోకములకు ఒక్కొక్కడై, సూర్యుడు ఒక్కడే కాని అమెరికన్ సూర్యుడని, బ్రిటిష్ సూర్యుడని, పాకిస్తాన్ సూర్యుడని, చైనా సూర్యుడని, భారతదేశం సూర్యుడని దీనికి వేరే ప్రత్యేకాలు లేవు కదా. సూర్యుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సన్ స్పెషలీ అప్లికబుల్ టు అమెరికా ఆర్ బ్రిటన్ ఆర్ పాకిస్తాన్ ఆర్ ఇండియా ఆర్ చైనా.
0: అయితే ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్క సమయంలో ఆ సూర్యుని చూడవచ్చు.
1: బట్ ఈచ్ కంట్రీ గెట్స్ ఎ విజన్ ఆఫ్ ద సన్ అట్ డిఫరెంట్ పాయింట్స్.
0: అందరూ ఒక్క తూరి చూడడానికి సాధ్యము కానప్పటికీ, సాధ్యము కానంత మాత్రమున వేరు వేరు సూర్యుడని భావించటము ఇది వెర్రితనం కదా.
1: జస్ట్ బికాస్ ఆల్ పీపుల్ కెనాట్ సీ సన్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టు సే దట్ దేర్ ఆర్ డిఫరెంట్ సన్స్, ఈజ్ ఇట్ నాట్ స్టూపిడిటీ?
0: కనుక వేదములు విశాలమైన, అనంతమైన, అగాధమైన అర్థములు కలిగి ఉంటున్నాయి.
1: వేదాస్ హ్యావ్ వెరీ బ్రాడ్ మీనింగ్, వెరీ డీప్ మీనింగ్, వెరీ.
0: అయితే ఈ వేదమును పూర్వము బోధించుటకు గురువులు చాలా కఠినమైన చర్యలు తీసుకునేటువంటి వారు.
1: ఇన్ ది ఓల్డెన్ డేస్ ద ప్రిసెప్టర్స్ యూజ్ టు ప్రిస్క్రైబ్ వెరీ రిగరస్ డిసిప్లిన్ ఫర్ టీచింగ్ వేద.
0: ఆనాడు అధ్యాపకులు ఆ కఠిన చర్యను పాటించటం చేతనే ఈ వేదము ఇంతకాలము ఈ జగత్తునందు నిలువగలిగినది.
1: వేద హ్యాస్ బీన్ ఏబుల్ టు సర్వైవ్ అండ్ ఫ్లరిష్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ బికాస్ ఇన్ ది ఓల్డెన్ డేస్ ప్రిసెప్టర్స్ డిడ్ ఎక్సర్సైజ్ వెరీ రిగరస్ డిసిప్లిన్ అండ్ పుట్ ఎ లాట్ ఆఫ్ కండిషన్స్. గ్రంథ
0: స్వరూపము కాదు శృతి, కేవలం వినికిడి చేతనే లభ్యమయ్యేటువంటిది.
1: Veda can be obtained only through hearing.
0: వేదము అనాది కాలం నుండి గురు శిష్య పరంపరంగా అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: వేద వాస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఫ్రమ్ గురు టు శిష్య త్రూ హియరింగ్.
0: ఉచ్చరించటము, శిష్యుడు దానిని తిరిగి దానిని పాటించటము, అదే రీతిగా ఉచ్చరించటము, స్వరబద్ధముతో లయబద్ధముతో ఉచ్చరించాలి.
1: ప్రిసెప్టర్స్ యూస్ టు చాంట్ దిస్ వేద అకార్డింగ్ టు ది ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అండ్ ది డిసైపుల్స్ యూస్ టు గెట్ టు మెమరైజ్ దోస్ థింగ్స్.
0: గురువులు స్వార్థరహితులు.
1: The preceptors of those days
0: పరిశుద్ధ హృదయులు,
1: were totally selfless and pure hearted.
0: పరతత్వ భావమును కలిగినటువంటి వారు.
1: They were full of the godly divine feelings.
0: ప్రేమ తత్వముతో కూడినటువంటి వారు.
1: They were full of pure love.
0: విద్యార్థుల యొక్క అభివృద్ధి నిమిత్తమై తమ జీవితమునే అంకితం గావించుతూ వచ్చేటువంటి వారు.
1: For the welfare and the progress of the students, they were prepared to dedicate their very lives. విద్యార్థులు
0: కూడాను ఆ శిక్షణకు కట్టుబడి తూచా పాలించేటువంటి వారు.
1: The students of those days also were implicitly obeying the commands of their preceptors and masters.
0: వీరి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించటం చేత అలాంటి విద్యార్థిని ఆ పరిసర ప్రాంతంలో కూడాను చేర్చేటువంటి వారు కాదు.
1: Any student who violates the rules or the discipline were not allowed to come anywhere near the master's
0: ashram. Akara panchaka, akara panchaka.
1: There is five akaras.
0: అరిష్టములు కలిగినటువంటి యొక్క వ్యక్తిని ఆ గురువులు సహించేటువంటి వారు కాదు.
1: The preceptors never used to tolerate people who had these five defects.
0: అకార పంచకము, అకారంతో ప్రారంభమయ్యేటువంటి అరిష్ట పంచకములు.
1: These five all start with the alphabet A.
0: మొట్టమొదటిది అలక్ష్యం.
1: The first one is అలక్ష్యం, indifference.
0: రెండవది అవినయం.
1: Second one is అవినయం, lack of.
0: మూడవది అహంకారం.
1: The third one is అహంకారం.
0: నాలుగవది అసూయ.
1: Fourth one is అసూయ.
0: ఐదవది అసభ్యం.
1: The fifth one is అసభ్యం.
0: ఈ ఐదింటినీ కూడినటువంటి వాడు విద్యార్థికి ఏమాత్రం కూడా తగినటువంటి వాడు కాదు.
1: A person who has these five defects does not have any right to be a student at all.
0: మొట్టమొదటి అలక్ష్యం చేయకూడదు.
1: In the first instance, one should not be indifferent.
0: అవినయము ప్రకటించకూడదు.
1: One should not show any disobedience or lack of humility.
0: అహంకారం అనేటువంటిది మరింత ప్రమాదమైనటువంటిది.
1: Ego is more dangerous.
0: ఈ అహంకారం తన్ను తానే మర్చిపోతుంది.
1: Ego makes one forget oneself.
0: ఇంకా అసూయ.
1: Then jealousy.
0: ఇది మహాపాప స్వరూపమైనటువంటిది.
1: This is the very embodiment of very great sin.
0: ఇంకా అసభ్యత.
1: అసభ్యత.
0: అసభ్యమనగా మానవుడిగా ఉండి సమాజమునందు ఏ విధమైనటువంటి విశిష్టమైనటువంటి యొక్క భావంతో తాను జీవించాలో దానికి విరుద్ధంగా జీవించటమే అసభ్యం.
1: దిస్ అసభ్యత ఆర్ ల్యాక్ ఆఫ్ కోడ్ ఈజ్ దాట్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ ఎ మ్యాన్ ఇఫ్ హి డస్ నాట్ కండక్ట్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ మ్యాన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఇన్ విచ్ హి లివ్స్ ఇట్ ఈస్ కాల్డ్ అసభ్యత.
0: వ్యాసుల వారి దగ్గర అనేక మంది శిష్యులు ఈ వేదాధ్యాయనం నిమిత్తమై చేరారు.
1: ఎ నంబర్ ఆఫ్ డిసైపుల్స్ కలెక్టెడ్ విత్ వ్యాస.
0: అందులో మొట్టమొదటి వాడు వైశంపాయనుడు.
1: ద ఫస్ట్ వన్ ఈస్ వైశంపాయన అమంగ్ దెమ్.
0: ఇతను భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతతో గురువాజ్ఞను పాటించి శిరసా వహించి తన యొక్క జీవితమును సార్థకం గావించుకున్న వ్యక్తి.
1: వైశంపాయన వాజ్ వన్ హూ శాంక్టిఫైడ్ బై హిజ్ లైఫ్ బై అబ్జర్వింగ్, బై హావింగ్ డివోటెడ్ అప్రోచ్, శ్రద్ధ, ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ. And always obeyed the commands of his master.
0: Sadgunambulu, sadbuddhi, satyanirati, bhakti, kramasiccha.

0: గుణములు,
1: గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలిజెన్స్,
0: సత్యనిరతి,
1: అడ్హరెన్స్ టు ట్రూత్,
0: భక్తి,
1: డివోషన్,
0: క్రమశిక్ష,
1: డిసిప్లిన్,
0: కర్తవ్య పాలనములు,
1: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీస్,
0: నేర్పునదే విద్య,
1: దట్ అలోన్ ఈజ్ ఎడ్యుకేషన్ విచ్ ఇట్ ఈస్
0: విద్యార్థి నేర్వవలయు,
1: స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఈ విధంగా కూడాను గురువు దగ్గర వైశంపాయనుడు విద్యను గడిపి తాను తిరిగి ఒక వేదమును బోధించే నిమిత్తమై ఒక గురుకులమును స్థాపించాడు.
1: హి లెర్న్డ్ వేద ఫ్రమ్ వ్యాస వైశంపాయన లెర్న్డ్ ఇట్ అబ్జర్వింగ్ ఆల్ ది క్వాలిటీస్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఓన్ ఆశ్రమ్ ఫర్ టీచింగ్ స్టూడెంట్స్.
0: గురుకులం అనగా కేవలము కొన్ని అభ్యాసముల చేత, కొన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క నిబంధనల చేత ఏర్పడిందని భావిస్తారు. అది కాదు గురుకులము. గురుకులము అనగా గురువు ఇల్లే వారికి నిలయం.
1: వెన్ యు సే గురుకులం, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఏ పర్టికులర్ ప్లేస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అబ్జర్వింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ద హోమ్ ఆఫ్ ది ప్రిసెప్టర్ ఇట్సెల్ఫ్ వాజ్ ద స్కూల్.
0: ఆనాడు గురువు భుజించినదే శిష్యుని కూడాను ప్రసాదంగా ఇచ్చేటువంటి వారు.
1: ద ప్రిసెప్టర్ యూస్ టు ఆఫర్ ది సేమ్ ఫుడ్ విచ్ యూస్ టు పార్టీ
0: రాత్రి పౌరులు గురువుతోనే జీవితము గడిపేటువంటి వారు.
1: ద స్టూడెంట్స్ యూస్ టు లివ్ విత్ ది ప్రిసెప్టర్ డే ఇన్ అండ్ డే అవుట్.
0: కనుక ఆహార విహారములన్నీ కూడాను గురువుకు శిష్యులకు సమానంగానే ఉండేటువంటివి.
1: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వర్ కామన్ అండ్ ద సేమ్ బిట్వీన్ ద ప్రిసెప్టర్.
0: కనుకనే ఇరువురి భావములు కూడాను ఒక్కటిగానే ఉండేటువంటివి.
1: Therefore there was unity and harmony in their
0: food. Okkate kanuka head kuda okkati gaane undetundi.
1: As food is the same, the head and the thoughts were the same.
0: Kanukane itti aahara viharamulato paatu aatma tattvanni bhojinchetunti vare aanaati guruvulu gurukulamulu.
1: Those preceptors and their gurukula was such that it was based upon proper food and proper habits.
0: ఈ గురుకులమునందు యాజ్ఞవల్కుడు ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క ఎంటర్డ్ ఇంటూ దిస్ గురుకుల.
0: మహామేధాశక్తి కలిగాడు.
1: యాజ్ఞవల్క వాజ్ ఎ గ్రేట్ ఇంటెలెక్చువల్.
0: చాలా చురుకైన బుద్ధి కలిగాడు.
1: హి హాస్ షార్ప్ ఇంటెలెక్ట్.
0: ఏనాటి విద్యలు ఆనాడే నేర్చి గురువులకు అప్పచెప్పేటువంటి వాడు.
1: హి వాజ్ ఏబుల్ టు మాస్టర్ each day's lesson that day itself and give back whatever is asked.
0: Itani yokka telivitetalaku guru chaala santasincheetunte vaadu.
1: The preceptor used to be very happy with his disciple by his for his intelligence and discipline.
0: Itani goppa telivitetalu kalavaadani chaala medhasakti kalavaadani kontha varakunu 10 mandi kontha maatadukovatam jarugutu vachindi.
1: All the other disciples used to say that this Yajnavalkya is an extremely intelligent person and he had a sharp
0: mind. Dito Yajnavalkunaku konta chinna bijanga ahankaram prarambhamaindi.
1: When people began praising him, this developed a small sense of ego in
0: na class lo nakante inka goppa marks ichevaru leru.
1: He got the feeling that there was no other student greater than him who can score a higher mark.
0: Guru adigina prashnalanta kuda nenu tappa deeniki jawabu cheppetunte varu leru.
1: There was none else who can answer the preceptor's questions excepting me.
0: Nenu O grade teeskunnatunte vadanu.
1: I am like the one who has taken O grade.
0: Ahankaram bayadeyatappudiki nijanga adi O grade gaane ayipothundi.
1: When the ego develops, it becomes a real O grade.
0: Emiti aa O grade ante zero grade.
1: What is the reality of this O grade? It is a zero grade.
0: Ikkada ahankaram prarambhamayyetappudiki yagnavalukunaku kontha alachyam kudanu andulo praveshistundi.
1: Once ego develops in yagnavalka, the indifference also developed in him.
0: Alachyamato paatu asabhyata kudanu andulo cherthu vachindi.
1: Along with the indifference, lack of manners and not observing the code also
0: చక్కగా గుర్తిస్తూ వచ్చాడు వైశంపాయనుడు.
1: వైశంపాయన క్లోజ్లీ అబ్జర్వ్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్
0: ఆనాటి గురువులు శిష్యులకు ప్రాణమునైనా ఇచ్చేటువంటి వారు మంచికి.
1: ది ప్రిసెప్టర్స్ వర్ సచ్ దట్ దే వుడ్ గివ్ అప్ దేర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ఫర్ ద సేఫ్.
0: దారి తప్పి నడచటం, అవినయంగా ప్రవర్తించటము, అశ్రద్ధతో తాను చరించటము, ఇలాంటి దుర్లక్ష్యములు కలిగినటువంటి వారిని చాలా కఠినంగా శిక్షించేటువంటి వారు.
1: దోస్ ప్రిసెప్టర్స్ యూస్ టు గివ్ వెరీ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ది డిసైపుల్స్ వర్ టు స్ట్రే అవే ఫ్రమ్ ద పాత్ అండ్ డెవలప్ ఈగో అండ్ ల్యాక్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ సచ్ అదర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: అనగా అదే విద్య.
1: శిక్ష రియలీ మీన్స్ ఎడ్యుకేషన్.
0: కేవలం పుస్తకాలు చదవటం కాదు విద్య.
1: రీడింగ్ బుక్స్ ఆర్ స్టడీయింగ్ బుక్స్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్.
0: గురువు ఆజ్ఞను సిరసా పాలించి
1: ఒబేయింగ్ ది కమాండ్ ఆఫ్ ది ప్రిసెప్టర్,
0: గురువు ఆజ్ఞాపించినటువంటి యొక్క దీనిని శిరసా వహించి
1: ఒబేయింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఆల్ ది కమాండ్స్ ఆఫ్ ద
0: ఇచ్చేటువంటి యొక్క శిక్షణలన్నిటి కూడాను మనసారా స్వీకరించటమే నిజమైన విద్య.
1: యాక్సెప్టింగ్ ఎవ్రీ పనిష్మెంట్ గివన్ బై ది గురు, దాట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: కనుక ఇదన్నీ నువ్వు గుర్తించినటువంటి వైశంపాయనుడు ఒకనాడు దగ్గరకు పిలిచి, యాజ్ఞవల్క, నీవి గురుకులములో చదవడానికి అధికారి కాదు, తక్షణమే దీనిని విద్య నీవు పోవలసింది. కేవలం పోవటమే కాదు, నేనిచ్చిన విద్యలన్నీ కూడా నాకు తిరిగి వెనుకకిచ్చి నువ్వు వెళ్ళిపోవాలి.
1: ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఆఫ్ యజ్ఞవల్క విచ్ వాస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్, వైశంపాయన కాల్డ్ హిమ్ వన్స్ అండ్ టోల్డ్ హిమ్, యూ హావ్ ఫర్ఫీటెడ్ ది రైట్ టు బీ హియర్, యూ కెన్ గో.
0: ప్రేమతో తన యొక్క విద్యలను శిష్యునికి అందించాడో, అంత కఠినమైనటువంటి వాక్కులతో ఆ విద్యను తిరిగి వెనుకకు తీసుకున్నాడు.
1: ది మాస్టర్ గేవ్ ది డిసైపుల్ విత్ సో మచ్ ఆఫ్ లవ్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, విత్ ద సేమ్ రిగరస్ హార్ష్నెస్ హీ కమాండెడ్ హిమ్ టు లీవ్ ది ఆశ్రమ్ అండ్ గోవే, అండ్ ది పనిష్మెంట్ వాజ్ ఆల్సో సివియర్.
0: గుర్తించినటువంటి యాజ్ఞవల్కుడు తన యొక్క విద్యలన్నీ కూడాను వమనం చేశాడు.
1: యాజ్ఞవల్క్య హూ recognized the command of his master, vomited or gave back all the education which he had learned.
0: Aa vamanamunu pittari pachudu bhujincha.
1: This vomit was eaten up by the birds called pittari birds.
0: Kalukune aa pachulu kudanu ee yokka vedamunu uchcharinchatam prarambhinchayi.
1: After the part of
0: pittari pachulu nundi kudanu వచ్చినటువంటి శబ్దములు కనుకనే దీనికి తైత్తిరియోపనిషత్తు అని పెట్టారు.
1: దిస్ ఉపనిషత్ గాట్ ద నేమ్ తైత్తిరియోపనిషత్ బికాస్ దిస్ వర్డ్స్ హావ్ కమ్ దిస్ వేద హస్ దిస్ ఉపనిషత్ హస్ కమ్ ఫ్రమ్ దిస్ తిత్తిరి.
0: వేదములకు రెండు విధములైనటువంటి యొక్క సాంప్రదాయములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ ట్రెడిషన్స్ అసోసియేటెడ్ విత్ వేద.
0: ఒకటి బ్రహ్మ సాంప్రదాయము, రెండవది ఆదిత్య సాంప్రదాయము.
1: వన్ ట్రెడిషన్ ఇస్ బ్రహ్మ ట్రెడిషన్, ది అదర్ ఇస్ ఆదిత్య ట్రెడిషన్.
0: కనుక ఈ యాజ్ఞవల్కుడు వమనము చేసినటువంటి యొక్క దీనికి కేవలము బ్రహ్మ సాంప్రదాయం అని పేరు వచ్చింది.
1: వాట్ వాజ్ వామిటెడ్ బై యాజ్ఞవల్క రిలేట్స్ టు ది బ్రహ్మ ట్రెడిషన్. బ్రహ్మ సాంప్రదాయం దిస్ వన్
0: కృష్ణ యజుర్వేదము అన్నారు.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కృష్ణ యజుర్వేద.
0: తదుపరి యాజ్ఞవల్కుడు తన దోషాన్ని తాను చక్కగా గుర్తించి గురువు యొక్క ఆజ్ఞలు ఉల్లంఘించినటువంటి యొక్క తప్పు చేత తాను ఆహార పానీయములు మాని కఠినమైనటువంటి యొక్క సూర్యోపాసన సలుపుతూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క్య రియలైజ్ హిస్ మిస్టేక్స్ అండ్ హీ డిడ్ గ్రేట్ పెనన్స్ వర్షిపింగ్ లార్డ్ సన్, గివింగ్ అప్ హిస్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తము అని, తాను పశ్చాత్తాపం చే ఈ విధమైన ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
1: రిపెంటెన్స్ క్లీన్స్ అస్ వన్స్ సిన్స్ అండ్ ప్యూరిఫైస్ వన్ హార్ట్, బై దిస్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్ హీ వాజ్ ప్యూరిఫైడ్.
0: ఈ పశ్చాత్తాపం పడిన తరువాత సూర్యుడు ప్రత్యక్షమై వాజీ అనే రూపమును ధరించి, నాయన గడిచినది గడిచినది, తిరిగి ఇట్టి దోషమును నీవు ఏమాత్రం కూడాను ఆచరించరాదు, చేయకూడదు, గురుద్రోహము దైవద్రోహము మహాప్రమాదం. కనుక నీవు జాగ్రత్తగా ఉండమని తిరిగి వేదములనంతా కూడాను సూర్యుడే ఉపదేశించాడు.
1: రియలైజింగ్ దాట్ యాజ్ఞవల్క్య హాస్ రిపెంటెడ్ ఎనఫ్, సన్ గాడ్ అపియర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ బర్డ్ అండ్ హీ టోల్డ్ హిమ్ ఫర్గెట్ ద పాస్ట్, పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఎందుకు ప్రత్యక్షమయ్యాడు సూర్యుడు?
1: వై డిడ్ సన్ గాడ్ అపియర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది బర్డ్ వాజీ?
0: యాజ్ఞవల్కుని యొక్క పూర్వీకులు నిరంతరము కూడాను అన్నదానము సలిపేటువంటి వారు.
1: ది ఏన్షియన్స్ ఆఫ్ యాజ్ఞవల్క్య యూస్ టు డూ ఎ లాట్ ఆఫ్,
0: కనుక ఆ కుటుంబములకు వాజసింహం అని పేరు వచ్చింది.
1: ఎ లాట్ ఆఫ్ చారిటీ బై గివింగ్ ఫుడ్ అండ్ దేర్ ఫోర్ దట్ ఫ్యామిలీ గాట్ ఎ నేమ్ వాజసం.
0: ఈ వాజసం అనేటువంటి పేరు రావటం చేతనే ఆ యొక్క స్వరూపాన్ని ధరించి ఇతనికి వేదోపదేశం చేశాడు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ గాడ్ సన్ గాడ్ టుక్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ.
0: దీనికి శుక్ల యజుర్వేదము అని వచ్చింది పేరు.
1: గేవ్ దిస్ టీచింగ్ అండ్ దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ వేద ఇస్ కాల్డ్ శుక్ల యజుర్వేద.
0: వాజస ఖండము అని కూడా మరొక పేరు వచ్చింది.
1: వాజస డివిజన్ ఖండ, దట్ ఈస్ అనదర్ నేమ్ గివన్ టు దిస్.
0: ఆదిత్య ఖండం అని కూడా ఇంకొక పేరు వచ్చింది.
1: దిస్ ఆల్సో గాట్ ద నేమ్
0: సూర్యోపాసన చేత లభ్యమైనటువంటిది కనుకనే దీనికి ఆదిత్య స్కందము అని.
1: దిస్ గాట్ ద నేమ్ ఆదిత్య స్కందము బికాస్
0: వాజస రూపంలో ప్రత్యక్షమై బోధించడం చేతనే ఇది వాజస స్కందం అని.
1: దిస్ ఆల్సో హెస్ గాట్ ద నేమ్ వాజస స్కంద బికాస్
0: ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి రూపంలో ధరిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ దీస్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ అకేషన్స్.
0: యజుర్వేదములో రెండుగా విభజింపబడుతూ వచ్చింది.
1: యజుర్వేద ఈజ్ డివైడెడ్ ఇన్ టూ డివిజన్.
0: వేదములు నాలుగైనప్పటికీ ఈ యజుర్వేదం విభజించడం చేత ఐదుగా రూపొందుతూ వచ్చాయి.
1: వేదాస్ ఆర్ ఓన్లీ ఫోర్ బికాస్
0: వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. అయితే యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము రెండుగా విభజించడం చేత ఐదు వేదములుగా రూపొందినాయి.
1: ఒరిజినలీ వేదాస్ ఆర్ ఫోర్. యాజ్ యజుర్వేద వాజ్ డివైడెడ్ ఇన్ టూ కృష్ణ అండ్ శుక్ల యజుర్వేద, దే బికేమ్ ఫైవ్.
0: ఆనాడు సూర్యోపాసన చేత సూర్యానుగ్రహాన్ని పొంది ఏది ఈ లోకములకు ప్రధానమైనటువంటిది అని విమర్శించుకుని విచారించుకుని అన్ని విధములుగా పరిశీలన సల్పి దేశానికి కొన్ని రకములైనటువంటి యొక్క సామాన్య మానవులకు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలను బోధిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క్య వర్షిప్డ్ గాడ్ సన్ అండ్ హిస్ గ్రేస్ and he wanted to just know what is very essential for every ordinary human being in this world, for the good of the world, for the welfare of the world. He just found out some truths.
0: Na kutumbikulu annadanam salpatam cheta kada ee naadu surude vajis roopamunu dharistu vachadu.
1: As my ancients performed charity of food in the olden days,
0: kanukane sun god అన్నదానము కంటే

0: స్మరణయేది. అన్నదానము కన్నా అధిక దానంబేది.
1: వాట్ గ్రేటర్ చారిటీ ఈజ్ దేర్ దాన్ చారిటీ ఆఫ్ ఫుడ్.
0: తల్లిదండ్రుల కన్నా దైవమేది.
1: విచ్ గ్రేటర్ గాడ్ ఈజ్ దేర్ గ్రేటర్ దాన్ వన్స్ ఓన్ పేరెంట్స్.
0: జగదీతపము కన్నా సత్యశీలంబేది.
1: వాట్ గ్రేటర్ ట్రూత్ అండ్ ఇంటిగ్రిటీ కెన్ బి దేర్ దాన్ ది తపస్.
0: దయ కంటే ఎక్కువ ధర్మమేది.
1: కెన్ దర్ బి గ్రేటర్ ధర్మ దాన్ కైండ్నెస్.
0: జన సంగతి కన్నా చూడలాభం బేది.
1: కెన్ దర్ బి గ్రేటర్ ప్రాఫిట్ దాన్ గుడ్ కంపెనీ.
0: క్రోధంబు కన్నా శత్రుత్వమేది.
1: నో గ్రేటర్ ఎనిమీ దాన్ యాంగర్.
0: రుణము కంటేను నరునకు రోగమేది.
1: నో గ్రేటర్ డిసీజ్ దాన్ ఇండెటెడ్నెస్.
0: సర్వదా కీర్తి కంటేను సంపదేది.
1: నో గ్రేటర్ వెల్త్ దాన్ ది గుడ్ నేమ్.
0: స్మరణ కంటేను మించిన ఆదరణ ఏది.
1: నో గ్రేటర్ జ్యువెలరీ ఆర్ డెకొరేషన్ దాన్ స్మరణ చాంటి.
0: దీనికి మించినటువంటివి ఈ జగత్తులో లేవు అని యాజ్ఞవల్కుడు హృదయపూర్వకంగా విశ్వసించి ఆనాటి నుంచి కూడాను తల్లిదండ్రుల సేవ, గురు సేవ, అన్నదానము యందు ప్రధానమైనటువంటి ఒక స్థానమును వహించి శిష్యులకు ఈ విధంగా బోధిస్తూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క్య రియలైజ్ ది ట్రూత్స్, డిక్లేర్డ్ ఆల్ దీస్ ట్రూత్స్ విచ్ ఆర్ ది గ్రేటెస్ట్ థింగ్స్ ఆన్ ఎర్త్ అండ్ హీ అండర్టూక్ టీచింగ్ రెస్పెక్టింగ్ ది పేరెంట్స్ అండ్ సర్వింగ్ ది పేరెంట్స్.
0: ఏకాదశి దినము మన యొక్క క్లాసెస్ ప్రారంభమైంది.
1: డియర్ స్టూడెంట్స్, అవర్ క్లాసెస్ స్టార్టెడ్ ఆన్ ఏకాదశి.
0: ఏకాదశి దినముతో మనము ఈ క్లాసెస్ ను పరిపూర్ణం చేస్తున్నాం.
1: వీఆర్ క్లోజింగ్ అండ్ కంప్లీటింగ్ అవర్ క్లాసెస్ ఆన్ అగైన్ ది ఏకాదశి డే.
0: క్లాసులన్నీ కూడాను కేవలము ఏకాదశి వ్రతములుగా మనం భావించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ అండ్ ట్రీట్ ఆల్ దీస్ క్లాసెస్ యాజ్ ది ఏకాదశి వౌ.
0: ఈ వ్రతములు యందు అనేక మంది పెద్దలు, అనుభవజ్ఞులు,
1: లర్నెడ్ పీపుల్, ఎల్డర్స్ హూ హావ్ ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్
0: హృదయపూర్వకంగా మీకు అనేక విషయములను బోధిస్తూ వచ్చారు.
1: దే హావ్ టాట్ యూ ఫ్రమ్ ది కోర్ ఆఫ్ దేర్ హార్ట్ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: ఊరకరారు మహాత్ములు, వారందరూ కూడా మీకు సులభంగా చిక్కేటువంటి వారు కాదు.
1: దోస్ గ్రేట్ టీచర్స్ హావ్ టాట్ యూ ఆర్ నాట్ ఈజీలీ అవైలబుల్ టు యూ.
0: స్వామైనా మీకు సులభంగా చిక్కినాడు కానీ వారెవరు చిక్కరు మీకు.
1: స్వామి అట్లీస్ట్ ఈజీలీ అవైలబుల్ బట్ నాట్ దోస్ పీపుల్.
0: అలాంటి వారు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో, ప్రేమతో, హృదయపూర్వకంగా మీకు అనేక విషయాలు బోధిస్తూ వచ్చారు.
1: సచ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ కమ్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, విత్ అ లాట్ ఆఫ్ డివోషన్, హ్యావ్ టాట్ యూ మెనీ వాల్యుయబుల్ థింగ్స్.
0: వీటిని భక్తి శ్రద్ధతో,
1: దీస్ విల్ హావ్ టు బి టేకన్ విత్
0: డివోషన్
1: అండ్ యు హావ్ ఆల్సో యాక్సెప్ట్.
0: కేవలం స్వీకరించినంత మాత్రమే నాకు చాలదు.
1: బై మియర్లీ రిసీవింగ్ దెమ్ విత్ డివోషన్ ఇట్ ఇస్ నాట్ సఫిషియెంట్. యూ హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: ఏ కొన్నైనా కూడా మీరు ఆచరణలో పెట్టి దీనిని ఇతరులకు కూడాను ఆదర్శప్రాయంగా అందించాలి.
1: యూ మస్ట్ అట్లీస్ట్ ప్రాక్టీస్ ఎ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ విచ్ యూ లెర్న్ టు హియర్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్.
0: ఈ వేదమునందు మనం గుర్తించినటువంటిది 5 ప్రాణములు, వాటిని మీరు భద్రంగా ఎప్పుడిప్పుడు క్షణ క్షణం కూడా మీరు స్మరిస్తూ రావాలి.
1: యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ రిమెంబర్ ద 5 లైవ్ బ్రెత్స్ విచ్ యూ హ్యావ్ లెర్న్ హియర్.
0: అలక్ష్యం చేయకూడదు.
1: యూ షుడ్ నో
0: గురువుల యొక్క ఆజ్ఞ కాని, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ కాని, పెద్దల యొక్క ఆజ్ఞ కాని మీరు అలక్ష్యం చేయరాదు.
1: యూ షుడ్ నాట్ బీ ఇండిఫరెంట్ టు ది కమాండ్స్ ఆఫ్ యువర్ ప్రిసెప్టర్, పేరెంట్స్, ఎల్డర్స్ అండ్
0: అవినయంగా మీరు మెలగరాదు.
1: యూ షుడ్ నాట్ కండక్ట్ యువర్ సెల్ఫ్
0: వినయులై. మీరు విద్యను స్వీకరించాలి.
1: యూ లెర్న్ ఎడ్యుకేషన్ విత్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: మీ తెలివితేటలను ఆధారం చేసుకుని అహంకారములకు ఏమాత్రము అవకాశం ఇవ్వరాదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ ఎనీ సెన్స్ ఆఫ్ ఆరోగెన్స్ అండ్ ఈగో ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఓన్.
0: ఇతరులు ఉన్నత స్థాయిలో అభివృద్ధి అందుతున్నారని వారిని చూచి మనము అసూయ పడరాదు.
1: యూ డుడ్ నాట్ బికమ్ జెలస్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ యూ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
0: ఇవి నాలుగు మీలో ప్రవేశించిన అసభ్యమనేటువంటిది మీకు ఆవరిస్తుంది.
1: ఇఫ్ యు ఆర్
0: సమాజంలో మీరు అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ ఇన్ యూ, దెన్ యువర్ బిహేవియర్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ అండ్ విల్ నాట్ బి హెల్ప్ఫుల్ టు ది సొసైటీ.
0: ఈ 15 దినములు కూడాను బోధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క వేదాంత సారము.
1: డియర్ స్టూడెంట్స్, the essence of the Vedas which you have learned during these 15 days,
0: sakala shastra purana itihasamulu yokka pramanamulu madinchi andinchinatvanti sudha nidhi,
1: this is the sweet nectarine essence which is of all the scriptures, all the Vedas, all the
0: nee bhavishyattu bhavi bharatoddharakulu.
1: You are going to be the well wishers of
0: mere bhavishyattu leaders readers.
1: In future, you are going to be the leaders. You are going to be the
0: మీరు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
1: You should offer your lives as an ideal.
0: సత్య మార్గములో ప్రవేశించాలి.
1: Enter the path of truth.
0: మనము ధర్మాన్ని ఆచరించాలి.
1: Practice righteousness.
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షించినప్పుడు మనల్ని ధర్మం రక్షిస్తుంది.
1: ఇఫ్ యూ ప్రొటెక్ట్ రైచియస్నెస్, రైచియస్నెస్ ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను మీరు వీటిని ఏమాత్రం కూడాను ఉల్లంఘించరాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ నాట్ వయలేట్ దీస్ థింగ్స్.
0: లోక సంబంధమైనటువంటి విద్యలు మాత్రమే అభ్యసిస్తామని మీరు భావించవచ్చు.
1: యూ మే కన్సిడర్ దట్ యుడ్ లైక్ టు లెర్న్ ఓన్లీ ది వరల్డ్ ఎడ్యుకేషన్.
0: దీనితో పాటు దీనిని కూడాను మనము జత చేర్చుకోవాలి.
1: అలాంగ్ విత్ దట్ ఎడ్యుకేషన్ యు కంబైన్ దీస్ ఎడ్యుకేషన్.
0: ఇవన్నీ బాహ్య సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి జీవనోపాధి నిమిత్తము ఆచరించేటువంటి అభ్యసించేటువంటి విద్యలు.
1: ది ఓన్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ అండ్ అర్నింగ్ ఎ లైవ్లీహుడ్ అండ్ హ్యావింగ్ ఎ కంఫర్టబుల్ ఫిజికల్ వరల్డ్లీ లైఫ్.
0: కానీ వీటి అన్నింటికి ఆధారమైనటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని విస్మరించరాదు.
1: బట్ యూ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఆత్మా, విచ్ ఇస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
0: కరు ఆత్మభావాన్ని విశ్వసించి
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఆత్మ.
0: ఆచరణ యోగ్యమైనటువంటి ధర్మములను ఆచరించి
1: ప్రాక్టీస్ దో దట్ రైచియస్నెస్.
0: వేదము కూడా ఇక్కడ నిషిద్ధ ధర్మము విహిత ధర్మము అని రెండింటిని బోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ధర్మ, నిషిద్ధ ధర్మ అండ్ విహిత ధర్మ.
0: విసర్జించవలసినటువంటివి, స్వీకరించవలసినటువంటివి.
1: That means things which will have to be given up, things which will have to be followed.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు విసర్జించవలసినటువంటి దాన్ని స్వీకరిస్తున్నారు, స్వీకరించవలసినటువంటి దాన్ని విసర్జిస్తున్నారు.
1: But unfortunately today we are practicing things which will have to be given up, we are giving up things which will have to be practiced.
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: This is the greatest ignorance.
0: మనం ఎంత శ్రమపడి ఆర్జించినప్పటికీ విసర్జించవలసింది విసర్జించాలి.
1: However much effort you have put into earn things,
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మార్కెట్ కి వెళ్ళావు, 5 రూపాయలు పెట్టి ఒక పెద్ద మామిడి పండును కొన్నావు.
1: యూ వెంట్ టు ది మార్కెట్, బాట్ ఎ బ్యూటిఫుల్ మ్యాంగో పేయింగ్ 5 రూపీస్.
0: ఇది నా డబ్బుతో కొన్నటువంటి యొక్క మామిడి ఫలము.
1: ఐ హావ్ పర్చేజ్డ్ దిస్ మ్యాంగో,
0: దీనికి 5 రూపాయలు విలువనిచ్చాను.
1: ఐ హావ్ గివెన్ 5 రూపీస్ యాజ్ ద ప్రైస్.
0: అని దాని తోలును విత్తనాన్ని కూడా నీవు తింటావా?
1: Will you be able to just eat the skin and the stone inside it?
0: Kaadu kaadu. Dani yokka rasamunu maatrame nee sweekarinchi dani tholu vittanaanni visarjinchaadu.
1: You only should partake the essence and the juice of it. The skin and the seed will have to be thrown out.
0: Kalvi ee jagat aneetundi phalamunandu,
1: in this world of in this fruit which may be world, which may be compared to the world,
0: dinini visarjinchavasindi visarjinchaali.
1: Give up those things which will have to be given.
0: స్వీకరించాలి.
1: Accept those things which will have to be accepted.
0: అదే మీకు ఎన్నో పర్యాయములు చెప్పాను. See no evil, see what is good. Hear no evil, hear what is good. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way of life. ఇది మనము సరైనటువంటి ఒక దృష్టిలో పెట్టుకోవాలి.
1: Any number of times I have told you in the past these 5 things. And you have to remember these 5 things. See no evil, see what is good. Hear
0: cheddanu vinavaddu, cheddanu chudavaddu, cheddanu cheppavaddu, cheddanu talavavaddu, cheddanu cheyavaddu.
1: Do not see evil, do not hear evil, do not talk evil, do not think evil, do not do evil.
0: Vidyarthulara, మీరు చాలా అదృష్టవంతుడు.
1: డియర్ స్టూడెంట్స్, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
0: ప్రపంచంలో ఇన్ని లక్షల మంది ఉండినప్పటికీ, ఇన్ని కోట్ల మంది ఉండినప్పటికీ, ఈ కొంతమందికి మాత్రమే ఇలాంటి సదవకాశం లభించిందంటే ఇది ఎంతో అదృష్టము.
1: వెన్ దెర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఇఫ్ ది స్మాల్ నంబర్ ఆఫ్ యూ హ్యావ్ గాట్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
0: కానీ లభించిన మీ అందు కూడాను, ఏ కొంతమంది అయినా కూడాను ఆదర్శప్రాయులుగా నిలిస్తే అంతే చాలు.
1: I would be happy at least if a few people can become an ideal set of students.
0: ఎటువంటి అధికారం నైనా మీరు చేయవచ్చును.
1: Accept any authority.
0: ఎలాంటి ఉద్యోగంలోనైనా ప్రవేశించవచ్చును.
1: You can take up any job that you want.
0: ఎలాంటి వ్యాపారంలోనైనా చేయవచ్చును.
1: You can even take up business.
0: ఎలాంటి వ్యాపారమైనా కూడాను సల్పవచ్చు.
1: You can even take up cultivation of
0: land. తప్పు లేదు.
1: There is nothing wrong with
0: that. కర్తవ్య కర్మలు ఆచరిస్తూ,
1: while discharging your duties,
0: ఆత్మవిశ్వాసాన్ని విసర్జించకుండా చూసుకోవాలి.
1: హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ యువర్ ఆత్మ.
0: ఈనాడు లోకంలో ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకు, ఇన్ని అనాచరణకు, ఇన్ని అన్యాయములకు మూల కారణము ఆత్మవిశ్వాసం లేకపోవటమే.
1: ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్, ఆల్ ది డిఫికల్టీస్, ఆల్ ద గ్రీఫ్, సారో, సాడ్నెస్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్.
0: ఈనాటి మానవుడు తనను తానే నమ్మలేకపోతున్నాడు.
1: A person who has no faith in God cannot have faith in
0: himself. ఇలాంటి విద్యార్థులు ఎందుకోడం ఏ విధంగా ఉన్నారంటే, తన జోబులో ఏదైనా ఒక 100 రూపాయలు ఉంటుంటే, దీన్ని నేను ఖర్చు పెడతానేమో ఫ్రెండ్, ఈ 100 రూపాయలు నీ దగ్గర పెట్టుకోనుండు అని అంటాడు.
1: టుడే స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇఫ్ దే హావ్ గాట్ ఎ 100 రూపీ నోట్ విత్ దెమ్, దే హ్యాండ్ ఓవర్ దిస్ 100 రూపీస్ నోట్ టు ది ఫ్రెండ్ అండ్ సే,
0: ఆ 100 రూపాయలు తానే కాపాడినటువంటి ఒక అపనమ్మకంలో ఉండినటువంటి వాడు ఇతరులను మాత్రం నమ్మగలడా?
1: A person who does not have faith in his own,
0: ichina nimisham nunchi kudanu vaadu tirigi natistadu, ivudu istadu, ee anumanam neelo baadhimpa chestundi.
1: After handing over this 100 rupee note to your friend, you are charged with the doubt whether your friend will return that money or not.
0: Mottamotta self confidence, aatmavishwasanni penchukovali.
1: Therefore, in the very first instance, you should have self confidence.
0: Self confidence manam abhirudhi parchukunnappude self satisfaction, appude manaku tripti kalugutundi.
1: Only when you have self confidence you can get self satisfaction.
0: Aa trupti enta dhanam ichina kodanu manaku labhyam ayyetundi kaadu.
1: That kind of satisfaction cannot be obtained by any amount of money.
0: Aa trupti lekapothe trupti aneetundi undadu.
1: If you do not have self confidence you cannot have self satisfaction.
0: Asantrupti jijo nashtaha annadu. Asantrupti kaliginatundi vaadiki anni nashtamule.
1: A person who is discontented or dissatisfied will face
0: numerous nashtamulaku kashtamulaku guri kaakunda unde nimittamai truptini manam sampadinchukovali.
1: If you want to be free from any type of problem, samsaro,
0: aatmavishwasamtone manaku labhyam avutundi.
1: Have satisfaction that you can get only through self confidence.
0: Kanuka self satisfaction vachinda inka okkaru adugalakkaraledu, okkaru cheppanakkaraledu. Self sacrifice, thanu tyagam chestadu.
1: If you have that self confidence without any person telling you, you are prepared to make self sacrifice.
0: ee self sacrifice, ee tyagam chesina self realization akkade manaku labhistundi.
1: Once there is self sacrifice, the self realization dawns automatically.
0: Kanuka aatma sakshatkara nimittamai manam eppudu ekkado ee karanam chetano aneetundi bhramalanu manam visarjinchi ee yokka bhavamulu pavitramaina tyagamulu మనం ఆచరించినప్పుడు అప్పుడే అక్కడే అన్ని విధాలు కూడా మనకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ సెల్ఫ్ రియలైజేషన్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్ టు ఎనీ పర్టికులర్ ప్లేస్ ఆర్ డూయింగ్ ఎనీ సాధన. ఇఫ్ యూ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ అండ్ మేక్ సెల్ఫ్
0: సాక్రిఫైస్, ప్రతి విద్యార్థి కూడాను సత్కర్మలలో ప్రవేశించాలి.
1: దేర్ ఫోర్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్
0: సత్కర్మలు ఆచరించినప్పుడే చిత్తశుద్ధి మనకు కలుగుతుంది.
1: గుడ్ యాక్షన్ కన్ఫర్స్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభ్యమవుతుంది.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అలోన్ విల్ గివ్ యూ విజ్డమ్.
0: ఇవన్నీ కూడా మనలోనే ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్.
0: మనం బయటకు ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: నో నీడ్ ఫర్ సర్చింగ్.
0: ఏ గ్రంథములు మనం చదవనక్కర్లేదు.
1: నో నీడ్ ఫర్ రీడింగ్ ఎనీ బుక్.
0: తనయందు తాను వెతుక్కుంటే ఎప్పుడైనా మనకు లభ్యమవుతుంది.
1: ఈ వన్ సర్చెస్ విత్ ఇన్ వన్ సెల్ఫ్ ఎవ్రీథింగ్ కెన్ బి ఒబ్టెయిన్డ్.
0: అక్కడ వాల్ క్లాక్ ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ వాల్ క్లాక్ దేర్.
0: ఈ వాల్ క్లాక్ లోపల 3 పిన్నులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 3 హ్యాండ్స్ ఇన్ ద వాల్ క్లాక్.
0: ఒకటి నిమిషముల ముళ్ళు,
1: వన్ ఈస్ మినిట్స్,
0: ఒకటి సెకండ్ ముళ్ళు,
1: సెకండ్స్ హ్యాండ్,
0: రెండవది అవర్ ముళ్ళు.
1: అవర్ ది
0: ఈ సెకండ్ ముళ్ళు, నిమిషముల ముళ్ళు, అవర్ ముళ్ళు, గంటల ముళ్ళు.
1: ది సెకండ్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్.
0: దీనిని చక్కగా మనం పరిశోధన చేస్తే ఎంత సరైనటువంటి అర్థములు మనకు లభ్యమవుతాయి.
1: ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్ దెమ్ అండ్ ఎన్క్వైర్, గ్రేట్ లెసన్స్ కెన్ బి లెర్న్ ఫ్రమ్ దిస్.
0: ఆ సెకండ్ ముళ్ళు టక్ టక్ టక్ టక్ టక్ టక్ అని 60 ఇండ్లు మాత్రమే ప్రయాణం చేసినప్పుడు ఈ నిమిషముల ముళ్ళు ఒక్క ఇల్లును మాత్రమే చేరుతుంది.
1: When the second hand goes round the entire clock 60 houses, the minute's hand moves only one house.
0: చూసారా, మినిట్స్ సెకండ్స్ ముళ్ళు 60 ఇండ్లు ప్రయాణం చేస్తే మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి మాత్రమే వచ్చి చేరుతుంది.
1: When the second hand journeys 60 houses, minute's hand journeys only one house.
0: ఈ మినిట్స్ ముళ్ళు 60 houses అనగా 60 ఇండ్లు దాటుకుని వస్తే అప్పుడు అవర్స్ ముళ్ళు ఒక్క ఇంటికి మాత్రమే చేరుతుంది.
1: When the minutes hand moves 60 houses, the hours hand moves only one house.
0: మన దేహము ఒక్క వాల్ క్లాక్ వంటి.
1: అవర్ బాడీ ఈజ్ లైక్ ఎ వాల్ క్లాక్.
0: మనము కర్మలు ఆచరిస్తున్నాము, నిర్విరామ కృషి చల్పుతున్నాము, ఇదే సెకండ్ ముళ్ళు. అనేక కర్మలు తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుండున్నంత వరకును మంచి కర్మలు చేస్తున్నాము.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ వీ కంటిన్యూస్లీ అండర్టేక్ సీజ్లెస్లీ యాక్షన్.
0: ఇక్కడ మంచి కర్మలు మనం అనేకంగా చేసినప్పుడు మినిట్స్ ముళ్ళు చిత్తశుద్ధి అనేది ఒక్క స్థాయికి వచ్చి చేరుతుంది.
1: వెన్ వీ పర్ఫార్మ్ ఇన్యూమరబుల్ గుడ్ డీడ్స్ అవర్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ మూవ్స్ బై వన్ హౌస్.
0: ఇక్కడ ఉపాసన చిత్తశుద్ధితో దైవాన్ని అనేక విధములుగా ప్రేమించి అతన్ని ఆరాధించి భజించి మనం స్మరించినప్పుడు అవర్స్ ముళ్ళు అనేటువంటి ఆత్మ ఒక్క స్థాయికి వచ్చి చేరిపోతుంది.
1: విత్ ఎ ప్యూర్ హార్ట్ ఇఫ్ యూ కెన్ లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ ప్యూరిటీ దెన్ ఆత్మ మూవ్స్ వన్ హౌస్.
0: అయితే సెకండ్ ముళ్ళు కదిలేదు మనకు చక్కగా కనిపిస్తుండాలి.
1: వీ కెన్ సీ ది మూవ్మెంట్ ఆఫ్ సెకండ్.
0: నేను ఎన్ని సత్కర్మలు ఆచరించాను అని చక్కగా టోటల్ వేసుకోవచ్చును.
1: యూ కెన్ టోటల్ అప్ ది నంబర్ ఆఫ్ గుడ్ డీడ్స్ విచ్ యూ హావ్ డన్.
0: మినిట్స్ ముళ్ళు కూడాను నేను ఎన్ని విధములైన రీతిగా భగవంతుని ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని విధములుగా ఉపాసన సల్పుతున్నాను అని అది కూడాను కొంచెం కనిపిస్తుంది ముళ్ళు తిరిగేది.
1: వీ ఆల్సో కెన్ జస్ట్ సీ ద మినిట్స్ అండ్ మూవ్మెంట్ సచ్ అస్ ఉపాసన ఆర్ వర్షిప్.
0: కానీ అవర్స్ ముళ్ళు మాత్రం కదిలేది కనిపించదు.
1: బట్ ది మూవ్మెంట్ ఆఫ్ ది అవర్స్ హ్యాండ్ కెనాట్ బి సీన్ లైక్ దాట్.
0: అయితే ఆ కనిపించినటువంటి అవర్స్ ముళ్ళు నిమిత్తమై ఈ మినిట్స్ ముళ్ళు సెకండ్స్ ముళ్ళు అవసరమే కానీ అవర్స్ ముళ్ళే లేకపోతే ఈ సెకండ్స్ ఈ యొక్క మినిట్స్ వృథ ఏమీ చెప్పలేము.
1: ది మూవ్మెంట్ ఆఫ్ ది సెకండ్ హ్యాండ్ అండ్ ద మినిట్స్ హ్యాండ్ హ్యావ్ మీనింగ్ బికాస్ దే ఆర్ మెంట్ టు బ్రింగ్ అబౌట్ ఎ మూవ్మెంట్ ఇన్ ది అవర్స్ హ్యాండ్. If the our hand doesn't move, what is the use of all these things, movement?
0: కనుక మనం ఈ సత్కర్మలు సచ్చింతనలు చేసి ఆత్మవిశ్వాసమే లేకపోతే ఇది కేవలం నిరుపయోగం అవుతుంది.
1: వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యూ డూ, గుడ్ థాట్స్ యూ అండర్టేక్, ఆల్ దట్ విల్ బికమ్ యూజ్లెస్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ఫర్మ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుక విద్యార్థులారా, మీరు సమయము చిక్కినప్పుడు

0: ఈ నవ విధమైనటువంటి మార్గంలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించిన చాలు.
1: డియర్ స్టూడెంట్స్, వెన్ ఎవర్ యూ హ్యావ్ టైమ్, ఇఫ్ యూ కెన్ ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్, దాట్ వుడ్ బి గుడ్ ఎనఫ్.
0: భగవంతుడు నీ యొక్క ధనధనక కనుక వాహనాదులు కానీ లేక నీ యొక్క విద్యా సంపత్తులు కానీ ఏమీ చూడడు.
1: గాడ్ డస్ నాట్ లుక్ అట్ యువర్ వెల్త్, యువర్
0: కులగోత్రములు కూడా నువ్వు తాను విచారించడు.
1: హీ డజంట్ ఈవెన్ కేర్ టు ఫైండ్ అవుట్ టు విచ్ కాస్ట్ టు విచ్.
0: ఎవరు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో తనను ఆశిస్తారో వాటికి సన్నిధి అయి పెన్నిధి అయి ఉంటాడు.
1: హీ విల్ బి జస్ట్ బిసైడ్ దేర్ దెమ్ ఇఫ్ దే హావ్ లవ్ ఫర్ హిమ్.

0: నికెంతటి వితరణమతియుండే తిమ్మణికెంతటి తెలివియుండే. వాల్మీకి యవ్వని వంశమందలివాడు. పోని వంశాన్ని బట్టి భగవంతుడు అనుగ్రహిస్తాడంటే వాల్మీకి ఏ వంశం వాడు? కేవలం హంటర్, బోయి జాతికి సంబంధించినటువంటి వాడు.
1: ఇఫ్ యు థింక్ గాడ్ లుక్స్ టు ది లీనియేజ్ అండ్ ది కాస్ట్ ఆఫ్ ఎ పర్సన్, టు విచ్ కాస్ట్ అండ్ లీనియేజ్ డిడ్ వాల్మీకి బిలాంగ్?
0: ఏ పల్లెయందు పుట్టి ప్రపంచం లోపల ఒక హీనమైనటువంటిది అని భావించేటువంటి వాడు ఈ నందుడు.
1: Nanda belong to a very ordinary family. He doesn't care to look at
0: dara kucherundenta dhanamu galigi unde. Kucherundiki emi dhanam untundadi? Ee atukulu kuda nu levu paapam chethulu. Alanti kucherundiki sarva saubhagyamulu kuda andinchinatundi bhagavantudu deninchu chandinchadu aa premanu chuchi.
1: When God showered so much of grace and wealth on Kuchela, what wealth did he have to start with?
0: Gajaraju ye vidya galigi unde.
1: What extra power did king elephant has Gajaraja had?
0: Vasudha dhruvundenta vayasu galigi unde.
1: What age did Dhruva have?
0: Vitana peddavadu, ఇతను సన్యాసి, ఈ మహాపండితుడు, నేను సామాన్యమైన వాడు, నేను చిన్నపిల్లవాడు, ఈ రకంగా భావించుకోనక్కర్లేదు. వయసును చూడడు భగవంతుడు.
1: గాడ్ డజంట్ లుక్ అట్ వన్స్ ఓన్ ఏజ్.
0: ధ్రువుడు ఎంత వయసు? 5 సంవత్సరముల వయసు.
1: వాట్ ఏజ్ డిడ్ ధ్రువ హావ్?
0: ప్రహ్లాదుడు ఎంత వయసు? 5 సంవత్సరముల వయసు.
1: ప్రహ్లాద వాజ్ ఆల్సో జస్ట్ 5 ఇయర్ ఓల్డ్.
0: కానీ మహా అదృష్టవంతులు కనుకనే ఆ వయసు నుండి ఆ దివ్యమైనటువంటి అనుభూతులను పొందగలిగారు.
1: As they were extremely lucky ones, even in that young age.
0: Shabari entati shakti galigi unde.
1: What?
0: Shabari. Ye shakti kudanu ledu papam. Kandamooladulu bhujinchi, chettamaragalu kurchoni, rishulu bhojinchetunti vishayalanta kudanu ekagra chittulito vinnatunti yokka vyakti aa Shabari.
1: Shabari, what strength did he have? She always sat in the shade of the busha.
0: Ye karmalu aacharinchina gaani bhagavat prityartham anetundi bhavamto aacharistu vachindi.
1: She always performed all actions as an offering to the Lord.
0: Matanga maharshi cheppadu, amma sriman narayanudu dashratha maharaja kumaruduga putti sri ramachandrudu ayipoyi pitruvakya paripalana nimittamai aranyamulo praveshinchadamma annadu.
1: Matanga maharshi told Shabari, Narayana has taken as the birth of a human being as Rama in the kingdom of Dasaratha to obey his
0: command. Aa Shabari adavulku vachadatu Sri Ramachandrudu, adavullo sancharistunnadatu Sri Ramachandrudu, nenu kuda adavulo untunnanu, eppudaina ee margamulo vastadu emo ani ide chintana aveka.
1: Shabari always waited for Rama to come that way. Rama might be able to just come.
0: ఇదే దీర్ఘ ధ్యానము.
1: దిస్ ఈజ్ కాన్స్టెంట్ ధ్యాన మెడిటేషన్.
0: పాపం శబరి చాలా పొట్టిది.
1: శబరి వాజ్ ఎ షార్ట్ వన్.
0: ఆమె ఒక పొదల లోపల వెళుతూ ఏదో కందమూలాదులు భక్షించే నిమిత్తం పోతుంటే ఆ పొదలేమైనా తన తలకి తగిలితే తాను యోచించేది. శ్రీరామచంద్రుడు ఆజానుబాహుడట. మా గురువు గారు వర్ణించారు, ఇలాంటి ఆజానుబాహుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఈ యొక్క దారిలోనే ప్రవేశిస్తే ఈ పొదలంతా అతనికి తలలకు తగులుతాయో ఏమో అని పాపం ఆ కొమ్మలంతా కొట్టేసుకుంటూ పోయేటువంటిదట. ఇది ఎంత సేవ చెప్పండి.
1: Shabari had so much of love and devotion for Rama. When she was moving in the bushes, she was afraid when Rama moves in that, the branches and the leaves may obstruct him. She used to cut all those things out of devotion for the Lord.
0: అలసిపోయి ఒక రాతి పైన కూర్చున్నప్పుడు తాను చింతించేది, ఆహా శ్రీరామచంద్రుడు ఈ అడవులో సంచరించి తాను అలసిపోయి వచ్చి ఈ రాతిపైనే కూర్చుంటే ఈ రాయి ఎంత గరుకుగా ఉంటుండాలి, కనుక దీనిని చక్కగా నునుపుగా చెయ్యాలని ఒక రాతితో దాన్ని నునుపు చేసుకుంటూ కూర్చునేదట.
1: Whenever she got exhausted and sat on a stone, she would imagine, if Rama were to come on this way and get exhausted and would sit on this stone, how rough and uncomfortable.
0: అదే ధ్యానము, అదే తపస్సు, అదే జపం.
1: దిస్ ఈజ్ రినన్సియేషన్, దిస్ ఈజ్ పెనన్స్, దిస్ ఈజ్ జప.
0: తరువాత తాను భుజించే నిమిత్తము రేగిపండంతా వేరుకుని తింటేట.
1: షీ వుడ్ కలెక్ట్ ద స్మాల్ ఫ్రూట్స్.
0: అప్పుడు కూడా తన స్వామిని చింతించటము.
1: ఈవెన్ వైల్ పార్టేకింగ్ దోస్ ఫ్రూట్స్ షీ వుడ్ థింక్ ఆఫ్
0: మహాస్వామి. ఈ మార్గంలో వచ్చి అమ్మా మీరెవరు, నాకు ఆకలి అవుతుందాదని అడిగితే, అయ్యో నా స్వామికి ఇవ్వడానికి ఈ పండ్లలో ఏదైనా తీయని ఫలములు ఉన్నవా అని చక్కగా పరీక్ష చేసి తీయని ఫలములు మాత్రమే తీసుకునేదట.
1: She had so much of love for Rama. If Rama were to come in this way and ask her
0: some food, శబరు చేసినటువంటి సర్వ కర్మలు కూడా నువ్వు తపస్సుగా మారిపోయినాయి.
1: On account of her love, whatever action,
0: కేవలం జ్ఞానం అంటే కన్నులు మూసుకొని డొక్కలు కొట్టుకుంటూ ఏదో ఫోటో కోసం కూర్చున్నట్టుగా కూర్చుంటే కాదు ధ్యానం.
1: Meditation doesn't mean closing the eyes and like a crane thinking of something else.
0: ఇది నిజమైనటువంటి ధ్యానం కాదు.
1: దాట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
0: ఏ పని చేసినా కానీ భగవద్ ధ్యానంగానే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ యూ థింక్ యూ షుడ్ బికమ్,
0: నీ భుజించేదంతా కూడా నువ్వు భగవంతుని నైవేద్యంగా భుజించు.
1: వెన్ యూ పార్టేక్ ఫుడ్,
0: నీవే వదలనక్కర్లేదు.
1: కన్సిడర్ దట్ యాజ్ అన్ ఆఫరింగ్.
0: నువ్వు త్రాగే నీరంతా కూడా నువ్వు భగవంతుడికి నేను దాపుతున్నాననుకో.
1: When you drink water, consider that as an offering to the
0: Lord. ఈ విధంగా మనం చేసే పనులన్నీ కూడా నువ్వు భగవంతుని కోసం చేస్తున్నావు అనుకున్నప్పుడు చెడ్డ పనులు మనం ఏమాత్రము చేయలేము.
1: Once we take everything as an offering to the Lord, we would never undertake any bad action or bad deed.
0: కనుక విద్యార్థులారా, ఈ పవిత్రమైనటువంటి యొక్క సూత్రములను మీ యొక్క నేత్రములు యందు ఉంచుకొని శ్రోత్రముల ద్వారా విన్నటువంటి విషయాలను హస్తముల ద్వారా ఆచరించి పవిత్రమైనటువంటి హృదయులుగా రూపొంది భావి భారతోద్ధారకులుగా రాణిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డియర్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ గ్రేట్ లెసన్స్ యూ హ్యావ్ హర్డ్ అండ్ సీన్, యూ మే ఆఫర్ దిస్ యాజ్ ఎ ప్రేయర్ టు ద లార్డ్ and undertake to perform action which justifies yourself being God and bring about good and welfare of the world, and thus I bring the discourse to a close.

0: సోదరా, కృష్ణగానం చేశావు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కథ ఏమైనా చెప్తున్నావా?
1: బాగా గ్రహించావురా సోదరా. ఓ

0: అని
1: అని
0: తనను శరణుజొచ్చిన
1: ఆహా
0: పాండవులు పాలిట ప్రత్యక్ష దైవమురా.
1: ఓహో, అప్పుడేమి జరిగిందో చెప్పవయ్యా సోదరా, వినాలని ఉంది.
0: ఓ నాయనలారా, ఒకనాడు
1: ఒకనాడు
0: పాండవాగ్రజుడు
1: ఆహా
0: అరణ్యంలో ఏకాంతంగా కూర్చుని ఉండగా
1: ఓహో
0: అశ్వితవత్సలుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడురా.
1: ఓహో, ప్రత్యక్షమైనాడా?
0: ప్రత్యక్షమై

సోదర, నమ్మక చెడిన వారు ఉన్నారు కాని నమ్మి చెడినట్టి వారు ఈ లోకంలో లేరు లేరు లేరు.

0: cherished lessons contained therein to the pupils. Not just that, they were such highly accomplished teachers that at the command of their words, even a lifeless entity of a stone would spring to life and acquire the skills which were being given. Skills of varying dimensions and varying descriptions. Today too, there are these outstanding personalities, men and people of high accomplishments and achievements, who could make the other person transcend his own limitations and lead the others from the front. But what is the use? What's the use of the people of today? For they do not respond and reach out to the cries and the needs of the situation. Listen to this, O students.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the Divine Atma.
1: గురుకులమును విద్యమున అభ్యసించి గృహస్థాశ్రములో ప్రవేశించగోరునటువంటి విద్యార్థులకు శ్రేయోభిమానులు, శ్రేయోభిమానులైనటువంటి గురువులు కడపటి వాచ్యంగా బోధించినటువంటి బోధనలు శిక్షావళిలో వినిపిస్తాయి.
0: After passing through this gurukula stage and being on the threshold of entering the household stage, there are these people to whom you have to listen, your well-wishers and those who look towards your peace and prosperity.
1: Vidya anaga akshara gnanam matrame kaadu.
0: Education does not mean getting the know-how of the alphabet.
1: Nerchina vidyanu jeevitamulo samanvayam gaavinchukovali.
0: What is learned has to be shown up in your daily life.
1: జీవితాన్ని సార్థకం గావించుకోవాలి.
0: Thereby sanctify your life.
1: విద్య వల జీవిత పరమార్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: And you must try through the medium of education to understand the inner purpose of life.
1: సా విద్య యా విముక్తయే. విద్య మన బాధలను నిర్మూలం గావించి ఆనందాన్ని అందించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రమని విశ్వసించాలి.
0: Education, you should understand, has as its cornerstone the guiding principle wherein you could remove yourself from sorrow and difficulties and move on to a higher path.
1: చెప్పవలసినటువంటి విషయాలను చక్కని మాటలతో చెప్పవలన వాక్యం నందున్నటువంటి యొక్క పదములను సమన్వయం కావించి శుద్ధముగా బుద్ధముగా చేర్చి కూర్చి చెప్పేటువంటి యొక్క పదములని సంహితము అని చెప్పబడుతూ వచ్చింది.
0: If you have to communicate an idea in the medium of words, there is this word samhita, which goes on to show that the choice of words such as to communicate in a clear-cut, precise manner the idea contained is given.
1: Samhita anaga sandhi ani kudanu cheppavachu.
0: This word samhita is also called sandhi.
1: Ee samhitamulu shikshavalilo ప్రధానముగా నాలుగు మనకు వినిపిస్తుంటాయి.
0: ఇన్ దిస్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ దేర్ ఆర్ ది ఫోర్ టైప్స్ ఆఫ్ దిస్ సంహిత.
1: లోక సంహిత,
0: వన్ ఈజ్ పర్టైనింగ్ టు ది వరల్డ్.
1: ఆలోక సంహిత,
0: ద వన్ దట్ ఇస్ కాల్డ్ ఆలోక.
1: విజ్ఞాన సంహిత,
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్.
1: ప్రజా సంహిత,
0: అండ్ దట్ పర్టైనింగ్ టు ది పీపుల్.
1: ఇందులో లోక సంహిత,
0: ద ఫస్ట్ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వరల్డ్.
1: క్రిందది భూమి.
0: What you have beneath you is the earth.
1: Paide the jilokamu.
0: Abaya
1: nakshatra mandalamu.
0: You have the world of the stars.
1: Ee rendintini chestunade vayu.
0: That which brings these two together is wind.
1: Chestapadina tarvata roopamu dharinchetunte aakashamu.
0: And after bringing together the, that which takes the form is the sky.
1: Bhumi pura roopamu.
0: Earth is one which is at the beginning.
1: నక్షత్ర మండలము ఉత్తర రూపము.
0: అండ్ దీస్ స్టార్స్ ఆర్ దేర్ విచ్ కమ్ అట్ ద సెకండ్ ప్లేస్ అబౌవ్.
1: రెండింటిని కలుపునదే వాయువు.
0: ద వన్ విచ్ బ్రింగ్స్ దీస్ టూ టుగెదర్ ఇస్ విండ్.
1: అయితే భూమికి నక్షత్ర మండలమునకు ఒక విధమైనటువంటి ఆకర్షణ శక్తి ఉన్నది.
0: బట్ దెన్ దేర్ ఇస్ అ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద వరల్డ్ ఆఫ్ ది స్టార్స్.
1: ఇది భూమి ఆకాశమును ఆకర్షిస్తున్నదని చెప్పవచ్చు, లేక దిలోకము భూమిని ఆకర్షిస్తున్నదని కూడా చెప్పవచ్చు.
0: We could say that the earth is attracting the stars above or the nether world below.
1: అయితే దేనియందు కర్షక శక్తి అధికముగా ఉండును అది రెండవ వస్తును ఆకర్షిస్తుంది.
0: సో దట్ విచ్ హాస్ గాట్ ఎ గ్రేటర్ కెపాసిటీ టు అట్రాక్ట్ అండ్ వీల్డ్ ఇట్స్ ఫోర్స్ ఈజ్ వాట్ అట్రాక్ట్ ద సెకండ్ బాడీ.
1: భూమికి ద్విలోకమునకు మధ్య ఏడు రకములైనటువంటి వాయువు కూడా ఉంటున్నది.
0: బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద నెదర్ వరల్డ్ దేర్ ఆర్ 7 టైప్స్ ఆఫ్ విండ్.
1: మొదటిది నవహం.
0: ద ఫస్ట్ ఈజ్ కాల్డ్ నవహ.
1: రెండవది ప్రవహం.
0: సెకండ్ ఈజ్ కాల్డ్ ప్రవహ.
1: మూడవది అనువహం.
0: థర్డ్ ఈజ్ కాల్డ్ అనువహ.
1: నాలుగవది సంహం.
0: ఫోర్త్ ఈజ్ కాల్డ్ సంహం.
1: ఐదవది వివహం.
0: ఫిఫ్త్ కుడ్ బి కాల్డ్ వివహం.
1: ఆరవది ప్రవాహం.
0: సిక్స్త్ ఈజ్ ప్రవాహం.
1: ఏడవది ప్రవిహం.
0: సెవెంత్ ఈజ్ ప్రవిహం.
1: ఈ ఏడు విధములైన వాయువు భూమికి ద్విలోకమునకు మధ్య నుండుట్లు చేతనే భూమికిని నక్షత్ర మండలకును సన్నిహిత సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏర్పడుతూ వచ్చినదని మొట్టమొదట విద్యార్థులకు బోధించినటువంటి ప్రథమ బోధ.
0: ద ఫస్ట్ లెసన్ గివెన్ టు స్టూడెంట్స్ ఇస్ దట్ ఇట్ ఈస్ ది 7 కేటగిరీస్ ఆఫ్ విండ్ విచ్ లింక్ ద ఎర్త్ బిలో టు ద స్టార్స్ అబవ్.
1: ఇట్టి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉండటం చేతనే చంద్రుని చూచి లేక మేఘమును చూచి ప్రాకా సుధాకరుడు అనగా సముద్రుడు అంతులేని గంతులు వేస్తున్నాడు.
0: By seeing the stars and the clouds, it is said that the sky goes into ecstasy.
1: సూర్యకిరణములు కదలి కిరకాలతో నాట్యమాడించుకుంటున్నాడు.
0: And he surely basks in the rays of the sun.
1: ఇట్టి భూమికిని నక్షత్ర మండలములకు అనేక విధమైనటువంటి సంబంధం ఉన్నదనేటువంటి సత్యాన్ని శిక్షావల్లి ప్రథమ బోధగా బోధించినటువంటి.
0: The first lesson contained in the Shikshavali is that there is this link between the earth and the stars.
1: Rendodi aloka samhita.
0: The second is called aloka samhita.
1: Dinini jyoti samhita ani kuda nu cheptu vacharu.
0: This is also called jyoti samhita.
1: Krinda agni.
0: Below you have fire.
1: Paina adityudu.
0: Above you have the sun.
1: Adnikini adityunakunu నీరు సంబంధము గావించుతున్నది.
0: ద లింక్ బిట్వీన్ ఫైర్ అండ్ ద సన్ ఈజ్ వాటర్.
1: ఆదిత్య జ్యోతి యందు విద్యుత్ శక్తి అలవరుచున్నది.
0: అండ్ ఇన్ దిస్ లైట్ ఆఫ్ ద సన్ యు హావ్ ది లైట్.
1: భూమి పైన ఉన్న అగ్నికి ఆదిత్యుని అందున్నటువంటి సూర్య కిరణములకును మెరుపు కిరణములు సంబంధ బాంధవ్యము చేయుచున్నది.
0: ద ఫైర్ అండ్ ద ఎర్త్ అండ్ దిస్ లైట్నింగ్ స్ట్రోక్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద సన్ దేర్ ఇట్ ఈజ్ ద లింక్ బిట్వీన్ ద టూ.
1: తద్వారా నీరు ఏర్పడుతున్నది.
0: Thereby you have water.
1: ఈ జలము యొక్క పట్టును గుర్తించినటువంటి వ్యక్తి ప్రపంచం యొక్క స్థితిని కూడా నువ్వు గుర్తించగలడని నిరూపించింది.
0: వన్ హూ గెట్స్ టు నో ద నేచర్ ఆఫ్ దిస్ వాటర్ వుడ్ సర్టన్లీ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్ అరౌండ్.
1: నీటి పట్టు గుర్తించినటువంటి వారికి ప్రపంచం ఆట పట్టుని కూడా బోధించినది.
0: ఇట్ ఆల్సో సేస్ దట్ వన్ హూ కెన్ గ్రాస్ దిస్ వాటర్ వుడ్ హావ్ గ్రాస్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
1: కనుక అగ్నికిని ఆదిత్యం యొక్క సంబంధమునకును మానవుని యొక్క హృదయమునకును సన్నిహిత సంబంధ బాంధవ్యమునదని కూడాను రెండవ బోధ చేసింది.
0: సో ద సెకండ్ లెసన్ ఇస్ దట్ దేర్ ఇస్ దిస్ లింక్ బిట్వీన్ ద ఫైర్ అండ్ ద సన్ అండ్ దట్ ఇస్ హౌ ద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఆల్సో కమ్స్ ఇన్
1: వేదమునందు కూడాను చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అని కూడాను చంద్రునకు హృదయమునకు తగినటువంటి సంబంధాన్ని బోధించింది. సూర్యులకు మన నేత్రములందున్నటువంటి యొక్క ప్రకాశమునకు కూడాను సన్నిహిత సంబంధాన్ని నిరూపించింది.
0: ఇన్ ద వేదస్ వి హావ్ రిఫరెన్సెస్ టు ద ఫ్యాక్ట్ దట్ ద మూన్ ఈజ్ లింక్ టు ద మైండ్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద సన్ ఈజ్ లింక్ టు ద ఐస్.
1: మూడవది విజ్ఞాన సంహిత.
0: ద థర్డ్ సంహిత ఇస్ కాల్డ్ విజ్ఞాన సంహిత.
1: ఇందులో గురువు పూర్వ రూపము.
0: హియర్ ద గురు ఈజ్ ద ఫస్ట్ ఎంటిటీ.
1: శిష్యుడు ఉత్తర రూపము.
0: The Shishya, the pupil, is called Uttara.
1: ఈ గురువులకు శిష్యులకును చేర్చబడినటువంటిది ప్రబోధ. ఇది ఏ సంధి.
0: దెర్ ఈస్ దిస్ లింక్ అగైన్ బిట్వీన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద గురు అండ్ ద శిష్య దట్ ఈస్ ద సంధి.
1: ఈ గురు శిష్యుని యొక్క చేరిక చేతనే సమన్వయము చేతనే విద్య అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
0: బికాస్ ద ప్యూపిల్ అండ్ ద గురు, ద టీచర్ కమ్ టుగెదర్, వాట్ ఎమినేట్స్ ఈజ్ విద్య.
1: కేవలం లౌకిక విద్యలు మాత్రమే కాక ఆధ్యాత్మిక తత్వంతో అలవరుచుకున్నటువంటి యొక్క హృదయ విద్యలు కూడాను మనుషులకు అత్యవసరమని కూడాను నిరూపించింది.
0: ఇట్ ఆల్సో ప్రూవ్స్ దట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ నాట్ మియర్లీ ద వరల్డ్లీ స్కిల్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్, రాదర్ ద నాలెడ్జ్ ఆఫ్ ది ఆత్మ ఈజ్ ఇంపార్టెంట్.
1: భౌతిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య మానవునికు అత్యవసరమని కూడాను హెచ్చరించింది.
0: ఇట్ ఆల్సో కాషన్స్ దట్ ఇన్ అడిషన్ టు ద వరల్డ్లీ నాలెడ్జ్ వాట్ ఈస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్ ఈజ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ విజ్ఞాన సంహిత యందు ప్రధానమైనటువంటి బోధనను జ్యోతులుగా విద్యార్థులకు అందించి ఈ అంధకార మందురమైనటువంటి ఈ జగత్తునందు ఒక విధమైనటువంటి యొక్క లైట్ హౌస్, దీపము యొక్క కాంతిగా మనకు దారిని చూపించవచ్చునని కూడా బోధించింది.
0: ఇట్ ఆల్సో టెల్స్ us that through this process of education one could transform himself or herself into a lighthouse so as to dispel the darkness around him.
1: అంతులేని ఆశలతో,
0: విత్ లిమిట్లెస్ డిజైర్,
1: అర్థం కాని ఆవేదనతో,
0: విత్ మీనింగ్లెస్ యాంగ్జైటీ,
1: అప్రాప్త రూప ప్రాప్తికే ప్రాపులు ఆడేటువంటి మానవుడుకు,
0: ట్రైంగ్ టు సీక్ దాట్ విచ్ కెనాట్ బి స్టాప్డ్,
1: చక్కని మార్గమును చూపేటువంటి తిక్కును అనుసరించేటువంటి యొక్క జీవన జ్యోతిగా ఈ పలుకులను అందిస్తూ వచ్చాయి.
0: దీస్ వర్డ్స్ వుడ్ రియల్లీ బికమ్ ద బీకన్ లైట్ ఫర్ ఎ లాస్ట్ సోల్ దాట్
1: ఇవి ఏ సత్యమును పలకాలి,
0: దీదా స్పీక్ ట్రూత్,
1: ధర్మమును ఆచరించాలి,
0: స్ప్రెడ్ ద పాత్ ఆఫ్ ధర్మ,
1: ఏ విధమైనటువంటి యొక్క పొరపాటు లేకుండా జ్ఞానమును అభివృద్ధి గావించుకోవాలి.
0: Without any fault or shortcoming, try to further your
1: జ్ఞానమును అభివృద్ధి పరచుకున్నట్లో ఏమాత్రం కూడా ఏమరపాటు ఉండకూడదు.
0: There should not be any carelessness in accumulating knowledge.
1: చెడ్డ పనులను మానాలి,
0: stop doing evil.
1: చెప్పుకోవలసినటువంటి పనులు చేయాలి,
0: try and do that which you can and talk about them.
1: తమ జీవితాన్ని గడపడానికి సమాజంలో ఏర్పరచుకున్నటువంటి యొక్క కొన్ని నిబంధనలను మనము చూచా పాటించాలి.
0: We have to lead a disciplined life and we are bound by the conduct which pervades in the society.
1: గృహస్థ ధర్మమునందు తనకు శక్తానుసారముగా దాన ధర్మములు ఆచరించాలి.
0: While in the household state, in tune with your capabilities, indulge in charity.
1: పెద్దల యందు వినయ విధేయతను ప్రకటించాలి.
0: Show obedience and humility before elders.
1: కార్యదీక్ష యందు కాని,
0: in the execution of a task,
1: కర్తవ్య కర్మల యందు కాని,
0: or in terms of discharging your duties and responsibilities,
1: మానవ సోదర ప్రాంతత్వమునందు కాని,
0: or in terms of brotherhood of man,
1: నిరంతరము కూడా ఏమరు పాటు లేకుండా మెలగడానికి ప్రయత్నించాలి.
0: You should move about without any carelessness or laxity on your part.
1: ఈ విధమైనటువంటి యొక్క బోధనలు చేసి ఇదియే శాస్త్రములు, ఇదియే శాసనములు, ఇదియే అనుశాసనములని కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
0: These are your teachings, these are your ideals, these are your injunctions that you have to follow.
1: ఇట్టి పవిత్రమైనటువంటి సూక్తులను విద్యార్థుల హృదయమునందు నాటి దివ్యమైనటువంటి జీవితమును, భవ్యమైనటువంటి ఈ జగత్తునందును, నవ్యమైనటువంటి యొక్క ఆదర్శమునందు కూడాను ఈ విద్యార్థులు మెలగాలని కూడాను ప్రబోధించింది.
0: It also tells us that these are the sacred injunctions that you should have as students before you so that you can transform yourself into a divine entity even in the world.
1: ఈ నాడు ఇట్టి భావములు కాని, ఇట్టి ఊహలు కాని, ఇట్టి తలంపులు కాని విద్యార్థుల హృదయంలో కదలుట లేదు, మెదలుట లేదు.
0: And turn on in you leave. But unfortunately today, such thoughts and ideas are nowhere to be traced in the minds and hearts of students of today.
1: కేవలము విద్య ఉద్యోగముల నిమిత్తం అనేటువంటి యొక్క దురభ్యాసములు కాని, దుర్భావములు కాని విద్యార్థులు యందు హృదయం నందు ఏమాత్రం కూడా ప్రవేశించరాదు.
0: Students should not give room for feelings that studying is merely for the sake of getting a job.
1: Vidya, vijnana samupajitam nimittam yerpadinatuvanti satyanni gurtinchali.
0: You should understand the truth that this education is such as to give you knowledge supreme.
1: Ee naadi vidya vidyavantuni kevalam swarthaparuni ga rupondinchachestunnadi.
0: Today's education renders the educated into a selfish person.
1: Indriyamulaku daasulanu gaavinchutunnadi.
0: It makes him a slave to his senses.
1: తద్వారా మానవత్వంలోని ఉన్నటువంటి దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
0: As a result, he forgets the divine spark within him.
1: కనుకనే ఘర్షణ సంఘర్షణకు మూలాధారంగా ఏర్పడుతున్నది ఈ విద్య.
0: As a result, the education of today is leading to such troubles and chaotic conditions around.
1: పీడిత జీవితాలను ఉద్ధరించడం కానీ, వారి సేవలు చేయటం కానీ విద్యావంతుడు ఈనాడు ఏమాత్రం కూడా ముందంజ వేయటం లేదు.
0: టుడేస్ ఎడ్యుకేటెడ్ పర్సన్ డస్ నాట్ గో ఫార్వర్డ్ టు కమ్ టు ది అసిస్టెన్స్ ఆఫ్ ది గ్రీఫ్ స్ట్రికెన్ అండ్ దోస్ హూ ఆర్
1: తాను సమాజం నందే పుట్టి సమాజం నందే పెరిగి సమాజం నందే జీవించుతున్నాడనేటువంటి సత్యాన్ని విద్యావంతుడు మర్చిపోతున్నాడు.
0: ది ఎడ్యుకేటెడ్ ఫర్గెట్ సొసైటీ హీస్ బీన్ బోర్న్ ఇన్ ది సొసైటీ అండ్ హీస్ వెరీ మచ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సొసైటీ.
1: కేవలం నీటిపైన తైలం వలె ఏకాకి జీవితాన్ని గడపడానికి పూనుకుంటున్నాడు.
0: హీ ట్రైస్ టు లీడ్ ఎ లైఫ్ ఇన్ సాలిట్యూడ్ లైక్ ఎ డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఓవర్ ద వాటర్ సర్ఫేస్.
1: ఇది విద్యావంతులకు తగినటువంటి గుణం కాదని కూడా గుర్తించాలి.
0: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ నాట్ వాట్ మార్క్స్ అవుట్ ఎస్ ఎడ్యుకేటెడ్ పర్సన్.
1: ఈనాటి విద్యావంతులలో ఉన్నటువంటి విశాలత్వము సంకుచితమైనటువంటి భావంలో ప్రవేశిస్తున్నది.
0: టుడే ది ఎడ్యుకేటెడ్ వన్ హాస్ నో రూమ్ ఫర్ గాడ్ మైండెడ్నెస్. హీ బికమ్స్ పెట్టీ అండ్ నారో మైండెడ్.
1: స్వాతంత్రం వచ్చి 37 సంవత్సరం అయినప్పటికీ భారతీయ హృదయము నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి బానిసత్వాన్ని అనుభవించేటువంటి స్థితిలో అనుభవిస్తున్నారు.
0: ఈవెన్ ఆఫ్టర్ 37 ఇయర్స్ ఆఫ్ గెయినింగ్ ది ఇండిపెండెన్స్ ఇన్ ఎవ్రీ హార్ట్ ఆఫ్ ఎన్ ఇండియన్ దేర్ ఈస్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ బీయింగ్ ప్లేస్ స్టిల్.
1: సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును ప్రజాసన్నిహితమైనటువంటి యొక్క బాంధవ్యంగా ఏమాత్రం కూడా ఉపయోగించడం లేదు.
0: ది అడ్వాన్సెస్ మేడ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ నాట్ బీయింగ్ పుట్ టు యూజ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్
1: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రము సర్వజన కళ్యాణముగా దీనిని ఉపయోగించుకునేటువంటి విధానమును గుర్తించడం లేదు.
0: నౌ ఆర్ వి ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హౌ బెస్ట్ టు ట్యాప్ దీస్ రిసోర్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: నిర్మాణాత్మకమైన సాంకేతిక విజ్ఞానము ఈనాడు నిర్మూలముగా ఉంచడం లోపల ముందంజ వేస్తున్నాయి విద్యావంతులు.
0: The educated people, they are trying to take a distorted view of the advances made in science and technology for destructive purposes.
1: ఇది కేవలం విద్యావంతుల యొక్క దోషము మాత్రమే కాదు.
0: But then this is not the fault of the students
1: alone. ప్రభుత్వం కూడా దీనికి తగినటువంటి చర్యను ప్రోత్సాహమును అందించలేకపోవటమే పెద్ద దోషము.
0: The government also has not come forward in encouraging and trying to encourage the students to
1: go out. కూడాను భారతీయ పవిత్రమైన చరిత్రయందు సరైనటువంటి విషయములు కానీ సత్యమైనటువంటి యొక్క అనుభూతులు కానీ బాల బాలికల హృదయానికి అందించడానికి ఏమాత్రం కూడా ప్రభుత్వం పూనుకోవటం లేదు.
0: టుడే యూ ఫైండ్ దట్ ది గవర్నమెంట్ హాస్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్ వాట్స్ ఎవర్ టు ఫిల్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ యంగ్ స్టూడెంట్స్ విత్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియాస్.
1: విద్యార్థులు తమ పాదముల పైన తాను నిల్చుకుని స్వతంత్ర జీవితంలో గడుపుకునేటువంటి ఒక శక్తి సామర్థ్యములు ఈ విద్యా సంస్థ నుండి ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
0: ఇన్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టుడే యూ డోంట్ హ్యావ్ వేస్ అండ్ మీన్స్ వేర్ ఇన్ ఎ స్టూడెంట్ కెన్ స్టాండ్ ఆన్ హిస్ ఫీట్ అండ్ లివ్ అప్ టు ది ఛాలెంజెస్ విత్ ది వరల్డ్ గోస్ అగైన్స్
1: విద్యావంతుడై ఉన్నత పట్టమును అందుకొని పరాధీనమైనటువంటి యొక్క దాసత్వాన్ని తాను కోరుతున్నాడే కానీ స్వతంత్రత్వాన్ని ఏమాత్రం కూడా ఆశించలేదు.
0: హీఈస్ ఎడ్యుకేటెడ్ హీఈస్ గాట్ ఎ సర్టిఫికెట్ టు బూట్ బట్ స్టిల్ హీఈస్ ఎ స్లేవ్ హీఈస్ నాట్ ఎయిమింగ్ టు రిడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ బాంబే.
1: స్వాతంత్రం అనగా కేవలం విచ్చలవిడిగా పశువుల వలె సంచరించడం కాదని సత్యాన్ని గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ ఫ్రీడమ్ డస్ నాట్ కనోట్ మూవింగ్ అబౌట్ ఎయిమ్లెస్లీ లైక్ ద యానిమల్ ఇన్ ది
1: మనిషి భావములతో
0: ఫిల్ విత్ గుడ్ థాట్
1: సత్యమైన నడకతో
0: టేకింగ్ ద పాత్ ఆఫ్
1: సంబంధించేటువంటి జీవితమే స్వాతంత్ర జీవితం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: ఏ లైఫ్ లెట్ డస్ ఈస్ ఇండీడ్ ఏ లైఫ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. అండర్స్టాండ్ దిస్ అగైన్.
1: విద్య డిగ్రీల కొరకను వెర్రివీడి
0: ఎడ్యుకేషన్ మియర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ డిగ్రీస్.
1: ఈనాటి యొక్క విద్య డిగ్రీల నిమిత్తమై తాను చదువుతున్నాను ఈ డిగ్రీల ద్వారా ఏదో ఒక విధమైనటువంటి యొక్క జీవితాధారం ఏర్పడుతుంది అనేటువంటి పిచ్చి ఊహల చేత తన జీవితాన్ని సంకుచితమైన జీవితంగా రూపొందింప చేసుకుంటున్నాడు.
0: టుడే స్టూడెంట్ హ్యాస్ దిస్ ఎయిమ్లెస్ పర్సూట్ దట్ ఎ డిగ్రీ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ లైవ్లీహుడ్. దిస్ ఈజ్ ఎ మిస్టేకెన్ నోషన్.
1: మానవుడు ఈనాడు హక్కుల నిమిత్తమై అరులు దాచుతున్నాడే కాని కర్తవ్యాన్ని గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
0: ద మ్యాన్ ఆఫ్ టుడే గోస్ అవుట్ ఆఫ్ హిస్ వే టు సెక్యూర్ హిస్ రైట్స్ బట్ హీ డజంట్ బాదర్ అబౌట్ వాట్ హిస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్.
1: హక్కులు మాత్రమే ఉండి కర్తవ్యాన్ని పాటించకుండా ఉండినప్పుడు ఈ హక్కుల యొక్క విలువ కూడాను తాను కోల్పోవడానికి కోరుకుంటాడు.
0: యూ వాంట్ యువర్ రైట్ బట్ యూ డోంట్ వాంట్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ దేర్బై యు ఆర్ లూజింగ్ ద రైట్స్ గివెన్ టు యూ.
1: హక్కులు కర్తవ్యము ఈ రెండు కూడాను అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
0: ద రైట్స్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ద అదర్ ఆర్ ఇన్సెపరబ్లీ లింక్డ్ విత్ ఈచ్ అదర్.
1: ప్రేమ దీని యొక్క నియమము రెండు కూడాను సంబంధ బాధ్యతతో కూడినటువంటి యొక్క ఏకాత్మతత్వము.
0: Then there is this element of love and law. These again go together.
1: ఈనాడు ప్రేమను మాత్రమే ప్రధాన దృష్టితో తాను చూస్తున్నాడే కాని ఈ ప్రేమను వినియోగించుకునేటువంటి విధానము లోపల లాను కూడాను నియమాన్ని కూడాను తాను పాటించడం లేదు.
0: He looks upon law, love as one of the guiding principles. But he forgets the fact that the law also has to come as to how best you can tap and use your love.
1: ఆధ్యాత్మిక మార్గమునందు కూడాను ఆస్తికులైనటువంటి వారు ఈనాడు తమకు శాంతి కావాలి, సుఖము కావాలి, ఆనందము కావాలి అని ఆశిస్తున్నారే కాని ఇది ఏ మార్గంలో మాకు లభిస్తుంది అనేటువంటి యొక్క కర్తవ్యాన్ని తాము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: ఇన్ ద స్పిరిచువల్ డొమైన్ టు దోస్ హూ ఆర్ బిలీవర్స్ కీప్ ఆస్పైరింగ్ ఫర్ పీస్ అండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ బట్ దే డు నాట్ నో హౌ టు గో అబౌట్ దిస్.
1: దేవుడు అక్కడ లేదు.
0: యు డోంట్ నీడ్ గాడ్.
1: భక్తి చేయని అవసరం లేదు.
0: వి డోంట్ హ్యావ్ టు హ్యావ్ డివోషన్.
1: భగవంతుడు మాత్రము శాంతి, సంతోషం, ఆనందాన్ని అందించాలి.
0: బట్ దెన్ యూ వాంట్ దట్ గాడ్ షుడ్ కన్ఫర్ ఆన్ యూ పీస్, జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: భగవంతుడు అంత బుద్ధివాడు కాదు.
0: బట్ గాడ్ ఈస్ నాట్ సచ్ ఎ బ్లైండ్ పర్సన్.
1: నీకంటే నాలుగు కాగితములు అధికంగానే చదివినటువంటి వాడు.
0: గాడ్ ఈస్ వన్ హూ ఇస్ వెల్ వర్స్డ్ ఇన్ మోర్ దాన్ వన్ వేస్ కంపేర్డ్ టు యూ.
1: ఒక కొట్టునకు వెళ్లి ఒక పదార్థాన్ని మనం అందుకోవాలంటే ఆ పదార్థంకు తగినటువంటి మూల్యమును అందించినప్పుడే ఆ పదార్థం మనకు లభిస్తుంది.
0: యూ గో టు ఎ షాప్, యూ వాంట్ టు బై ఎ థింగ్, ఇన్ ఆర్డర్ టు గెట్ ద థింగ్ యూ హావ్ టు పే సమ్ ప్రైస్ ఫ్రమ్ యువర్ సైడ్, ఓన్లీ దెన్ కెన్ యూ గెట్ ద థింగ్.
1: అదే విధముగానే శాంతి అనేటువంటి యొక్క పదార్థాన్ని మనం అందుకోవాలంటే దీనికి తగినటువంటి విలువను మనం అందించడానికి ఏమాత్రమైనా మనం సిద్ధంగా ఉన్నామా?
0: ఇన్ ద సేమ్ మేనర్, ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ ఫర్ యువర్ సెల్ఫ్ దిస్ కమోడిటీ కాల్డ్ పీస్, దేర్ ఇస్ సంథింగ్ దట్ యూ మస్ట్ గివ్ ఫ్రమ్ యువర్ సైడ్.
1: కనుక మనం శాంతిని పొందాలనుకుంటే శాంతికి సంబంధించినటువంటి ప్రవర్తనలో మనం సహజీవితాన్ని అనుభవించాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ శాంతి ఆఫ్ పీస్, దెన్ ట్రై టు లీడ్ ఎ లైఫ్ విచ్ ఇస్ ఇన్ ట్యూన్ విత్ దిస్ ఆస్పిరేషన్ ఆఫ్ యువర్.
1: అక్రమ కర్మలను ఆచరించుచు,
0: బై ట్రైంగ్ టు టేక్ టు వేస్ విచ్ ఆర్
1: అధర్మ మార్గమును అవలంబించుచు,
0: అండ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ అధర్మ,
1: అసత్యములో ప్రవేశించినటువంటి వానికి
0: and
1: శాంతి, సత్యము, ఆనందము ఎట్ట లభిస్తుంది?
0: అండ్ వేర్ ట్రూత్ హెస్ నో ప్లేస్ ఇన్ యువర్ లైఫ్, హౌ కెన్ యూ గెట్ శాంతి, పీస్ ఆర్ హ్యాపీనెస్?
1: ఇది కేవలము ఒక ఊహ.
0: దిస్ ఈస్ మ్యర్లీ ఎ వెయిన్ గోల్.
1: మామిడి పండు భుజించినటువంటి వానికి దోస పండు రేపు వస్తుందా?
0: వన్ హూ ఈట్స్ ద మ్యాంగో ఫ్రూట్ డస్ హీ గెట్ ద బెల్ట్ స్మెల్ ఆఫ్ సమ్ అదర్ ఫ్రూట్?
1: కనుక ఎట్టి కర్మలో అట్టి ఫలములు.
0: సో ఇన్ ట్యూన్ విత్ యువర్ కర్మ ద ఫ్రూట్ ఈస్ యువర్.
1: ఎట్టి భావములు అట్టి భగవత్ ప్రసాదములు.
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ థాట్స్ గాడ్ ఆల్సో వుడ్ గ్రేస్ యూ.
1: కనుకనే భావములు ఉత్తమమైనటువంటివిగా ఉండాలి.
0: సో లెట్ యువర్ ఐడియాస్ బి హై అండ్ నోబుల్.
1: కర్మలు ధర్మమయమైనటువంటివిగా ఉండాలి.
0: లెట్ యువర్ యాక్షన్ బి ఇన్ ట్యూన్ విత్ ధర్మ.
1: అప్పుడే విద్య యొక్క మర్మాన్ని కూడా నువ్వు గుర్తించేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
0: ఓన్లీ దెన్ కెన్ యూ గెట్ ద రైట్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈనాటి విద్య సమస్తల యందు కేవలం మానవత్వం అనేటువంటి నమ్మకాన్నే కోల్పోతున్నాడు.
0: In today's educational philosophy, there is no place for trust and human
1: tumeda,
0: the bee,
1: sala suti ayinatvanti mukkunu kaligi untadi.
0: He is said to have a very pointed nose.
1: Seyagubarinatvanti karralu kudanu tolasi andulo praveshistundi.
0: It is said that it can bore its way through a hard obstacle like a
1: kani. Kamalamalo praveshinchi kamalamu mukkudinchina tarvata tana shaktini taanu marchipovatam chetane అందులో తాను బంధింపబడి భయముచే ప్రాణము కోల్పోతుంది.
0: ఇట్ కెన్ మేక్ ఇట్స్ వే త్రూ టు ఎ హార్డ్ ఆబ్జెక్ట్ లైక్ ఎ పీస్ ఆఫ్ గుడ్. బట్ ద సేమ్ బీ వన్స్ ఇట్ గెట్స్ ఇన్ టు ద లోటస్ ప్రాపర్ అండ్ ద లోటస్ పెటల్స్ ఫోల్డ్ అప్, దెన్ ఇట్ కెనాట్ రిమూవ్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ట్రికేటెడ్.
1: ఈ తుమ్మెది యందు ఇంత శక్తి సామర్థ్యం కలిగి ఉండినటువంటి అయినప్పటికీ తన శక్తిని తాను మర్చిపోవడం చేతనే తాను భయముతో ప్రాణమును కోల్పోవలసి వచ్చింది.
0: దిస్ బీ though being so powerful, once it gets into the lotus, has become forgetful of its strength and thereby loses its life.
1: అదే విధముగానే మానవుని యందు దివ్యత్వమైనటువంటి దైవ శక్తి ఉండినప్పటికీ దీనిని తాను మర్చిపోవటం చేత మానవుడు అనేక విధములైనటువంటి దుఃఖములకు, కష్టములకు, నష్టములకు, అశాంతికి గురి అయి కుంగి కుసించి కూలిపోతున్నాడు.
0: In the same manner, man has become forgetful of this divine power within him. As a result, he is succumbing to the difficulties, troubles, agitations, in the process disintegrating and collapsing.
1: ఈనాటి విద్యార్థులు తన యందు అణిగి ఉండినటువంటి శక్తిని తాము మేల్కొలుపుటకై ప్రయత్నించాలి.
0: Today's students should try and bring to fore these qualities within him, the powerful one.
1: ఈనాడు విద్యావంతుడు అన్నింటినీ నమ్ముతున్నాడు.
0: Today's student tends to believe everything.
1: నావల్స్ నమ్ముతాడు.
0: He believes the novels.
1: నాటకాలను నమ్ముతాడు.
0: He goes by the drama.
1: దినపత్రికలను నమ్ముతాడు.
0: He goes by the newspaper.
1: దారిపోయే దాసరి చెప్పేటువంటి మాటలను కూడా నమ్ముతాడు.
0: He goes by what the person walking in the street has to say.
1: కానీ దైవాన్ని నమ్మటం లేదు.
0: But he does not believe in God.
1: దైవ వాక్యమును నమ్మటం లేదు.
0: హీ డస్ నాట్ గో బై వాట్ గాడ్ హ్యాస్ టు సే.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టమని చెప్పవచ్చు.
0: దిస్ కుడ్ బి క్లాసిఫైడ్ యాజ్ వెరీ అన్ఫార్చునేట్.
1: ఒక సిద్ధాంతి ఈనాడు ఆదివారము అని రాసేటప్పటికీ దానిని నమ్మి సెలవుదినముగా భావించి స్వేచ్ఛా విహారాన్ని జరుపుతున్నాడు విద్యావంతుడు.
0: One Siddhanti, one accomplished person, he says, today is Sunday, and the student goes by this word and tries to experience leisure in relaxation.
1: Oppa panditudu, ee naadu ekadasi, ani Siddhanti rasinatvanti yokka ee vakyanni vishwasinchi, aa naadu upavasa vratamulu salukutunnadu.
0: Okay, pandit who says, today is ekadasi, you go by that word and undertake fasting.
1: Oka Vedanti, sarva vidyalanu abhyasinchinatvanti yokka ganudainatvanti yokka panditudu, ఈనాడు అమావాస్య అని సిద్ధాంతి చెప్పినటువంటి వాక్యం విశ్వసించి ఆనాడు తర్పణాలు వడుతున్నాడు.
0: సో ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఏ వేదాంతి సేస్, టుడే ఇస్ అమావాస్య, యు గో అబౌట్ పెర్ఫార్మింగ్ ద డే ఇన్ ఏ ప్రాపర్ మేనర్.
1: కానీ శృతి తల్లి బోధించినటువంటి యొక్క తత్వత్వం అసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, నాయన నీవు బ్రహ్మస్వరూపుడై ఉన్నావు అని బోధించినటువంటి వాక్యాన్ని విశ్వసించడం లేదు.
0: బట్ దెన్ యూ డు నాట్ గో బై దిస్ వర్డ్, దిస్ ఇంజంక్షన్ గివెన్ టు యూ దట్ ఓ చైల్డ్ యు ఆర్ వెరీలీ బ్రహ్మ.
1: ఇట్టి సాక్షాత్ దివ్య శక్తి వల్ల దివ్య జ్ఞానము చేత లభించినటువంటి విషయముల్ని మాత్రమే విశ్వసించక ఈ యొక్క అల్పత్వమైనటువంటి యొక్క లౌకిక విషయముల యందు మాత్రమే విశ్వాసం అభివృద్ధి పరుచుకొని తన జీవితాన్ని వ్యర్థముగా ఎంచుకుంటున్నాడు విద్యావంతుడు.
0: The educated person, he does not place trust in words like this which bring home to him his own divine nature. Rather, he goes by what the world has to offer in terms of his mechanical
1: idea. కేవలం పట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని ప్రప్రథమంలో విద్యావంతుడు గుర్తించారు.
0: At the very outset, the educated person should understand the truth that this education is not for the sake of filling your stomach.
1: రామాయణమునందు ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి యొక్క దీనిని నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ ది రామాయణ వి హావ్ ది ఇల్లస్ట్రేషన్ ఆఫ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్.
1: ఏ వ్యక్తికును కని ఎరుగునటువంటి యొక్క స్వరూపాన్ని కూడా ధరించినట్టుగా ఈ రామాయణము నిదర్శిస్తూ వచ్చింది.
0: దిస్ రామాయణ బ్రింగ్స్ హోమ్ టు అస్ ఎ లెసన్ ఇన్ ఎ మేనర్ ఇన్ విచ్ నోబడీ కుడ్ హావ్ అండర్స్టూడ్ ఇట్.
1: ఎవరు?
0: హూ ఇస్ దిస్ పర్సన్?
1: ఇతని కబంధు.
0: దిస్ పర్సన్ ఈజ్ కబంధ.
1: ఇతని యొక్క స్వరూపం చాలా విచిత్రమైనటువంటిది.
0: నౌ హిస్ ఫామ్, ద ఫామ్ ఆఫ్ కబంధ ఈజ్ వెరీ పెక్యూలర్.
1: ఇతనికి తల లేదు.
0: హి హస్ నో హెడ్.
1: లేదు అంటే ఉండవలసినటువంటి స్థానంలో ఉండలేదు.
0: When you say that the head is not there, it is that it is not where it should be.
1: ఈ తల కడుపు పైన ఉంటుండాలి.
0: హిస్ హెడ్ ఈజ్ ఆన్ హిస్ స్టమక్.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? మానవుడు తన తలను కడుపు నిమిత్తమై తాను ఉపయోగిస్తున్నాడు అనేటువంటి అంతరార్థం.
0: There is an inner significance to this. It means that man is using his head for the sake of his stomach.
1: Atani chetulu, atani bahulu chaala goppavi.
0: His hands and limbs
1: chaala poduvainatuvantivi.
0: Very long and powerful.
1: Ee poduvainatuvanti yokka hastamula dwara antinatuvanti vastuvulante kodanu tana yokka aanandam nimittamai anubhavinche nimittamai aaragistunnadu.
0: By means of these long hands of his, he would try and secure within his grasp whatever he could reach out to and eat it.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్?
1: చేతులను స్వార్థం నిమిత్తమై పొట్టకూటి నిమిత్తమై వినియోగిస్తున్నాడే కాని పరోపకార నిమిత్తము కాని సేవల నిమిత్తము కాని సంఘ నిమిత్తము కాని సమాజ నిమిత్తము కాని తోటి మానవుల యొక్క సహాయ నిమిత్తము కాని ఏమాత్రం కూడా ఈ ఆత్మను వినియోగించడం లేదు.
0: హీఈస్ యూజింగ్ దీస్ హ్యాండ్స్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫిష్ నీడ్, సెల్ఫిష్ ఎండ్. He is not utilizing them for the sake of others in the society around him, for the betterment of his fellow being or being used to others.
1: Karuka ee naadu manamu nijamuga vicharisthe mana hastamulu chesetunte pannu mana tala aalochinchetunte oka aalochanalu kabatuni oka pradarshanale manam anubhavistunnam.
0: So today, if you understand this in today's context, you'll find that our behavior, our mannerisms are in tune with Kabandha, so much so that we are brothers of Kabandha.
1: Manamu Kabandhulam kaamu.
0: But then we are not Kabandha.
1: Daiva sambandhulam.
0: We are rather related to God.
1: Itti daiva sambandhamunu anubandhamuga bhavinchukoni oka vidhamainatuvanti jeevita yatramanu kalipinappude divyatvamainatuvanti yokka జ్ఞానతత్వాన్ని మనం దర్శించగలము.
0: విత్ దిస్ డివైన్ నేచర్ దట్ ఇస్ అవర్స్, విత్ దిస్ రిలేషన్షిప్ దట్ వి హావ్ విత్ ద డివైన్, వి షుడ్ లీడ్ ఎ లైఫ్ విచ్ ఇన్ టర్న్ విల్ మేక్ us రీచ్ ఇట్.
1: ప్రతి మానవుడు కూడాను తమ పాదములపై తాను ఆధారపడి, అనగా తమ సశక్తిపై తాను జీవితం గడపడానికి ప్రయత్నించాలి విద్యావంతుడు.
0: ఎవ్రీ పర్సన్ ద ఎడ్యుకేటెడ్ వన్ షుడ్ ట్రై అండ్ బికమ్ సెల్ఫ్ సఫిషియెంట్, షుడ్ నో హౌ టు స్టాండ్ ఆన్ హిస్ ఫీట్.
1: మేఘమును మింటిపై చేరి మెదలుచుండా వాటి దాపున విద్వత్తు వరలునట్టు విద్య వెనుకల జ్ఞానము వెలగవలవు.
0: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ అక్రాస్ ద డార్క్ క్లౌడ్, సో ఆల్సో అలాంగ్ సైడ్ ఎడ్యుకేషన్ యూ మస్ట్ హ్యావ్ ది స్ట్రీక్ ఆఫ్ జ్ఞాన.
1: ఈనాడు విద్యావంతులము విద్యావంతులము అని వెర్రవీగుచున్నామే కానీ నిజమైన విద్య మన యందు అనుమాత్రమైన కూడా కనిపించటం లేదు.
0: టుడే వి ప్రైడ్ అవర్సెల్వ్స్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ వి ఆర్ ఎడ్యుకేటెడ్, బట్ ఎనీ ట్రేసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్ టు బి ఫౌండ్.
1: కనుక నిజమైన విద్యను మనము అర్థం చేసుకోవాలంటే ఆచరణ యందు సద్భావములను సత్య మార్గములను ధర్మ విషయములను విశ్లేషించడానికి ఈనాటి విద్యావంతులు సిద్ధం కావాలి.
0: So if you really want to qualify yourself for being called educated, then let your life be one wherein everything is good, everything is noble, you are following the path of
1: the prajalayokabhavanu sadhyamainanta varakunu vaati endu paachita vahinchi prajalayokabhavanu teerche nimittamai sevalo palgonali.
0: When you look the people suffering around you, try and go and help them.
1: Nijamuga ee naati vidya కేవలము ఒక యాంత్రికంగా రూపొందుతూ వస్తుంది.
0: Today's education has become mechanical.
1: ఇందులో చైతన్యము కానీ నైపుణ్యము కానీ ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
0: There is no place for skills, there is no place of creativity.
1: విద్య యొక్క విషయము విద్య యొక్క విశిష్టతను ఏ విధంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి?
0: How can we know the uniqueness or the significance of education?
1: విద్య అనగా తేజస్సు అని దీని యొక్క అర్థము.
0: ఎడ్యుకేషన్ మీన్స్ ఎఫల్జెంట్ స్ప్లెండర్.
1: ఈ తేజస్సు అజ్ఞానమును దూరము గావించి సరైన బాటలో నడిపించడమే దీని యొక్క స్వభావం అయి ఉంటుండాలి.
0: ది నేచర్ ఆఫ్ దిస్ ఎఫల్జెంట్ ఇస్ దట్ ఇట్ షుడ్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అరౌండ్.
1: కానీ విద్య అనేటువంటి తేజస్సులో ఉండి కూడాను తన యొక్క చర్మచిచ్చులను మూసుకోవటం చేత అంధుడిగా జీవించడానికి అంధునిగా ప్రయాణం చేయడానికి తాను పూనుకుంటున్నాడు.
0: బట్ దెన్ వి ఆర్ బాస్టింగ్ ఇన్ దిస్ ఎఫల్జెంట్ నో డౌట్. But we are blind because we are closing our eyes and as by really are blind.
1: అతి సత్యమైన విద్యను,
0: that form of education,
1: అతి నిత్యమైన విద్యను,
0: that education is permanent,
1: అతి ఆదర్శవంతమైన విద్యను,
0: that ideal education,
1: నేటి యువకులకు అందించి
0: to be given to students of today,
1: దేశమునకు ఆదర్శవంతులుగా రూపొందింపచేసే నిమిత్తమే మేము ఈ విద్యా సంస్థను నెలకొల్పుతున్నాము.
0: And to mold them into model citizens of tomorrow, we have established that educational institution.
1: కానీ మా విద్యా సంస్థ యందు విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులు కేవలము భజనలు చేయటము పూజలు చేయటము ఏదో ఒకటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడం మాత్రమే అనేటువంటి ఊహ అనేక మందిలో వెలసి ఉంటుంది.
0: But then there are many around who tend to believe that our students are proficient only in doing bhajan, doing worship or taking up to the spiritual path.
1: కానీ ఇది తప్పు భావం.
0: బట్ దిస్ ఇస్ ఎ మిస్టేకెన్ నోషన్.
1: సరైనటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ స్టేట్ ఆఫ్
1: నైతిక భౌతిక ధార్మిక రాజకీయ ఆధ్యాత్మిక మందు అన్ని రంగములు ఎందుకు మా విద్యావంతులు సంసిద్ధులుగా ఉంటున్నారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ ట్రైన్డ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్, ద ఫిజికల్ ఎథికల్ మారల్ పొలిటికల్ సైంటిఫిక్ స్పిరిచువల్ అండ్ ద లైఫ్.
1: సంగీత సాహిత్య నృత్య నాట్యములు ఎందే కాక చిత్ర శిల్పులు ఎందుకు మా విద్యార్థులు సరైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహములతో అభివృద్ధి అవుతున్నారు.
0: అండ్ వి కెన్ ఆల్సో యాడ్ దీస్ ఫీల్డ్స్ ఆఫ్ మ్యూజిక్ లిటరేచర్ డాన్స్ డ్రామా అండ్ ఆల్ ద ఆర్ట్స్ ద ఫైన్ ఆర్ట్స్.
1: దీనికి సరైనటువంటి యొక్క తార్కాణము రాత్రి జరిగినటువంటి ఆటలే మీకు కన్నులకు కట్టినట్టుగా ఉంటుంటాయి.
0: A true illustration of the accomplishment of our students is to be seen in the program that they had projected yesterday evening.
1: Inni vidyanu nerchinatundi vidyarthulu kudanu nindukunda tonakadannattuga aa vidyarthulu yendu aadambaramu ahankaramu lekapotam cheta meeru danini edo oka vidhamaitundi yokka alpatvanga bhavistu untunnaru.
0: Now in spite of being so proficient and accomplished, our students are like the pots which are filled to the brim. They do not shake, they are remaining steady. And this outward appearance is being mistakenly
1: మా విద్యార్థులు ఆడంబరాన్ని ఏమాత్రము అంగీకరించరు.
0: is being taken as a sign of weakness.
1: ఆరంభరాని అంగీకరించినటువంటి విద్యార్థులు విద్యార్థులు కారు.
0: Our students do not exhibit what they have.
1: And అహంకారము మానవుని పతనము గావించుకునేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి విద్యార్థులు.
0: Our students are those who know for sure that ego has no place in one's existence. It will run down.
1: కలిగినటువంటి వారికి ఆడంబరము హెచ్చు.
0: One who has ego has his exhibition in
1: ఆడంబరమును ఆశించినటువంటి వారికి అన్ని కృత్రిమమైనటువంటి వర్తనలే.
0: One who wants his exhibitionism, he wants to go after everything in this material world.
1: వారికి ఆచరణే ప్రధానమైనటువంటి సూత్రాన్ని విశ్వసించినటువంటి వారు.
0: They are those who try to go by what one does.
1: ఒక్కటి భీమలో చిక్కెలు మెడికలు ఉండినట్టుగా కొంతమంది విద్యార్థులు అలాంటి ఆడంబరాన్ని అహంకారాన్ని అనుసరించేటువంటి వారు లేకపోలేదు.
0: Of course, in a fistful of cooked rice, you may have a pebble here or there.
1: అంత మాత్రం చేతని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ కూడాను ఇలాంటి వారనేటువంటి యొక్క భావాన్ని మనం ఊహించరాదు.
0: ఇట్ కుడ్ బి ట్రూ ఫర్ ఆర్ స్టూడెంట్స్ ఆల్సో. హియర్ అండ్ దే మే నాట్ క్వాలిఫై ఫర్ దిస్ డిస్క్రిప్షన్ బట్ యూ షుడ్ నాట్ టేక్ దిస్ టు బి ద జనరల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్ స్టూడెంట్స్.
1: కనుక మా విద్యావంతులనేటువంటి విద్యార్థులు అనేటువంటి వారు ఆదర్శ మూర్తులు.
0: సో ఆర్ స్టూడెంట్స్ ఆర్ ఎంబాడీమెంట్ ద వెరీ ఐడియల్.
1: ఏదో తెలిసో తెలియకునో కొన్ని పొరపాట్లలో ప్రవేశించవచ్చును కానీ సత్యమని గుర్తించిన తర్వాత సరైన రీతిగా వర్తించేటువంటి వివేకులు మా విద్యార్థులు.
0: నోయింగ్ ఆర్ నోయింగ్లీ దే మైట్ కమిట్ సమ్ ఫాల్స్ అండ్ మిస్టేక్స్ బట్ వన్స్ దే నో వాట్ దే మస్ట్ డూ దే విల్ సర్టన్లీ అప్హోల్డ్ ద ట్రూత్ ప్రాపర్.
1: కొన్ని సంవత్సరంలోనే ఇలాంటి విద్యార్థులను కొన్ని వేల మందిని తయారు చేసి యావత్ ప్రపంచానికి కూడా వ్యాపింప ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని వ్యాపింపజేసే నిమిత్తమై మా విద్యా సంస్థ అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తుండాలి.
0: ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈస్ మేకింగ్ ద ఎండెవర్ that in a few years from now, we'll have thousands of these students coming out of the portals of the colleges so that they could scatter themselves to the, all the parts of the world.
1: So, Akshimuka Vidyavantudu, Naitika Viluvanu Poshinchukovali.
0: The uppermost thing for students is, they should further this moral aspect of the world.
1: Naitika Viluva Dinadinamunukunu Digadari Pothundali.
0: Today, morals and ethics are at a low count.
1: Vidya Samastri Endukudanu, Eenadu, ఈ నైతిక విలువను బోధించేటువంటి యొక్క కొన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క క్లాసులు కూడాను నిలపాలి.
0: ఇన్ టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దే షుడ్ బి క్లాసెస్ సెట్ అపార్ట్ ఫర్ మోరల్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ఈనాడు కేవలము ఒక సబ్జెక్ట్ పైన ఉత్తీర్ణుడు గావించుకునేటువంటి డిగ్రీలు మాత్రమే అందిస్తూ ఉన్నారు. దీని వలన ఒక విధమైనటువంటి యొక్క నిరుద్యోగ సమస్య అధికమైపోతూ ఉండాలి.
0: Today's education system aims in giving a degree to a student. As a result, the number of unemployed is increasing.
1: Prati vidya samasti endu kudanu vrutti vidyanu anedani abhivruddhi parchali.
0: In every educational institution, there should be a job-oriented approach, a vocational-oriented approach.
1: Vrutti vidyanu manam bodhinchadaniki prayatninchinappude pillalu tama tama vidyanu endu taamu sariyinatundi yokka shraddha bhaktulanu abhivruddhi parchi తమ కాళ్లపైన తాము నిలవగలరు.
0: వన్స్ దిస్ ఓరియంటేషన్ ఇస్ గివెన్ ఎ స్టూడెంట్ వుడ్ బి ఎంకరేజ్డ్ అండ్ ఎన్థూస్డ్ అండ్ టు అసిమిలేట్ ఆల్ దట్ గివెన్ టు హిమ్.
1: ఉన్నత విద్యకు ఉద్యోగంలో చిక్కటం లేదు.
0: బట్ వాట్ యు హావ్ నౌ లెర్న్ ఇట్స్ నాట్ గివింగ్ యు ఎ జాబ్.
1: వృత్తి విద్య తెలుసుకోవటం లేదు.
0: నౌ ఆర్ దే గోయింగ్ ఆఫ్టర్ దిస్ జాబ్ ఓరియంటేషన్.
1: కనుకని ఈ పిల్లల యొక్క జీవితములు వ్యర్థం అవుతుండాలి.
0: దట్స్ వై ద లైఫ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈస్ బీయింగ్ ఫ్రిటెడ్ అవే లైక్ దిస్.
1: ఈ యువకుల యొక్క భావాలను ఒక్క క్షణమైనా కూడా వృధా చేయడానికి మనం ప్రయత్నించరాదు.
0: యూ షుడ్ నాట్ waste any time on the part of the student.
1: ఈ యొక్క కాలమును వ్యర్థము కావించుకునేటువంటి కర్మలలో మీరు పాల్గొనటం చేతనే జీవితము కూడా ఒక నిరర్థకమైన స్థితిగా రూపొందుతుండాలి.
0: బై వేస్టింగ్ వన్ టైం దస్ యువర్ లైఫ్ ఇట్ విల్ లూజ్ ఇట్స్ పర్పస్.
1: కనుక వీరికి కాలమును వ్యర్థము గావించినటువంటి యొక్క కర్మలను వీరి చేతికి విరివిగా అందించాలి.
0: సో ట్రై అండ్ గివ్ దెమ్ వర్క్ సో దట్ దేర్ టైం ఇస్ ఫిల్డ్ ప్రాపర్లీ.
1: కనుకనే మా విద్యా సంస్థ యందు తెల్లవారి 5 గంటల మొదలుకొని రాత్రి 10 గంటల వరకు కూడాను సరి అయినటువంటి కాలాన్ని సరి అయినటువంటి మార్గంలో అనుభవం చేయడానికి అనేక విధములైనటువంటి యొక్క ప్రోగ్రాములు పెట్టాము.
0: దట్స్ వై ఇన్ అవర్ ఓన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హియర్ రైట్ ఫ్రమ్ 5 AM ఇన్ ద మార్నింగ్ టిల్ 10 PM ఇన్ ద నైట్ ద స్టూడెంట్ హ్యాస్ సంథింగ్ ఆర్ అదర్ టు బి డూయింగ్.
1: సంగీతానికి మార్కులు,
0: మాస్ కమ్యూ
1: ఆటలకు మార్కులు, మాస్ డిసిప్లైన్ కు మార్కులు,
0: మాస్ ఫర్
1: డివోషన్ కు మార్కులు,
0: మాస్ ఫర్
1: డ్యూటీకి మార్కులు,
0: మాస్ ఫర్ డ్యూటీ,
1: అన్ని కూడా స్వతంత్రమైన జీవితంలో తమ యొక్క జీవితాన్ని వ్యర్థము గావించకుండా ఉండేటువంటి నిమిత్తమై క్షణ క్షణము కూడాను సరి అయినటువంటి పద్ధతులను వాళ్ళు అందించడం చేతనే వారు ఒక్క క్షణమైనా కూడా వ్యర్థం చేయటం లేదు.
2: ఇన్ దిస్ మేనర్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్ సో దట్ దే నీడ్ నాట్ వేస్ట్ దేర్ టైమ్ ఆన్ ఎనీ కౌంట్. ఇన్ ద ప్రాసెస్ దే ఆర్ లెర్నింగ్ మోర్ అండ్ మోర్.
3: Time is everything.
2: Because time is everything.
3: Time waste is life waste.
0: Time waste is life
1: waste. Don't waste time. Don't waste time. అనేటువంటి మూడు వాక్యములు వారికి ముచ్చటగా నిరంతరము కూడా బోధిస్తుంది. చూస్తాం.
0: ఇన్ దీస్ త్రీ సెంటెన్సెస్ ఇస్ కంటెయిన్ దేర్ యాక్టివిటీస్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్.
1: కానీ ఈనాటి విద్యార్థులు విద్యా సంస్థలకేగి ఎందు నిమిత్తమై మనం ఈ విద్యా సంస్థల్లో ప్రవేశించామనేటువంటి దాన్నే మర్చిపోతున్నారు.
0: But in the general scheme of things, students go to colleges without knowing why they have gone to the colleges.
1: విద్యను అభ్యసించడం మానవేయటమే కాకుండా విషయాల్లో ప్రవేశిస్తుంటారు.
0: నాట్ ఓన్లీ డూ దే స్టాప్ లెర్నింగ్ థింగ్స్ బట్ దే డెవలప్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ అరౌండ్ దెమ్.
1: ఇట్లాంటి వారిని విద్యార్థులని చెప్పాలా లేక విషయార్థులని చెప్పాలా?
0: సచ్ పీపుల్ కెన్ దే బి కాల్డ్ స్టూడెంట్స్ ఆర్ కెన్ దే బి కాల్డ్ పీపుల్ ఆఫ్టర్ మెటీరియల్ థింగ్?
1: కనుక విద్యార్థులుగా ప్రవేశించి విషయార్థులుగా తయారవుతున్నారు.
0: సో బై entering as students, they are becoming people after the material thing.
1: Idi vidya yokka lakshanamu kaadu.
0: This is not the true trait of education.
1: Kanukane vidyanu abhyasinchi grahasthasramalo praveshinchita puramu uttama gurulu anetunti varu vidyarthunu cheradeesi tana bhavishyattulo undavalsinatunti yokka vidhanamunu cheyavalsinatunti paddhatulanu sakramamaina margamulo bodhinchadaniki ఏర్పాటు గావించినటువంటి సమావేశముని ఈనాడు మనం ఆంగ్ల భాషలో కాన్వికేషన్ అనేటువంటి పేరుతో అనుభవిస్తున్నాము.
0: ఆఫ్టర్ స్టూడెంట్ హెస్ డన్ హిస్ బిట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ బీయింగ్ ఆన్ థ్రెషోల్డ్ ఆఫ్ ఎంటరింగ్ ద లైఫ్ ఆఫ్ బీయింగ్ ఎ హౌస్ హోల్డర్, ఇట్ హెస్ బీన్ ద కస్టమ్ దట్ ద గురుస్ హ్యావ్ ఎన్ అసెంబ్లీ ఆఫ్ స్టూడెంట్స్ సో దట్ దే కుడ్ ఇంపార్ట్ టు ది స్టూడెంట్స్ ద వేస్ అండ్ మీన్స్ ఆఫ్ క్యారింగ్ అవుట్ ద లైఫ్ అహెడ్.
1: స్నాతకోత్సవం అనగా కాన్వికేషన్ అంటే విద్యార్థుల జీవితంలో ప్రధానమైనటువంటి భవిష్యత్ అనేటువంటి జ్యోతిని వెలిగించుకునేటువంటి సమయం.
0: దిస్ అసెంబ్లీ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాల్డ్ కాన్వకేషన్. ద పర్పస్ ఆఫ్ ది కాన్వకేషన్ ఇస్ వాట్ ఎవర్ ఇస్ గివెన్ టు ది స్టూడెంట్స్ షుడ్ బి దేర్ బీకన్ లైట్, గైడింగ్ స్టార్.
1: గురువుల వాక్యములే ఆదర్శవంతమైనటువంటి జీవితానికి సంబంధించిన జ్యోతులుగా భావించేటువంటి వారు.
0: ద వర్డ్స్ ఆఫ్ గురు ఆర్ రియల్లీ ద బీకన్ లైట్.
1: కానీ ఈనాటి కాన్వికేషన్ యొక్క విషయాలను తెలియనటువంటి వారు కాదు. కాన్వికేషన్ అనేటువంటి యొక్క సమావేశం యందు అనేక అల్లర్లతో అనేక విధమైనటువంటి అసభ్యమైనటువంటి చర్యలతో ఈ కాన్వికేషన్ అనేది అంత్యమవుతూ ఉండాలి.
0: దిస్ ఈస్ ద ట్రూ పర్పస్ ఆఫ్ ఎ కాన్వికేషన్. బట్ ఇన్ టుడేస్ వరల్డ్ ఎ కాన్వికేషన్ హస్ బికమ్ ఎ ప్లేస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఫర్ అన్రూలీ బిహేవియర్.
1: ఇది కేవలం వారి జీవితాన్ని వారు కేవలము పెడమార్గం పట్టించుకునేటువంటి యొక్క తలంపు లేదు.
0: And these in turn lead them to lead a life which has no meaning at all.
1: భవిష్యత్తుకు మార్గదర్శకులు కావాల్సినటువంటి విద్యార్థులు ఈనాడు నిర్మాణాత్మకాన్ని కోల్పోయి నిర్మూలమవుతున్నారు.
0: Today's students are the builders of tomorrow, but they have lost track of their purpose and they are indulging in destructive activities.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the cause for this?
1: దీనికి కర్తలు ఎవరు?
0: Who is responsible for this?
1: నిజముగా యోచిస్తే తల్లిదండ్రులే దీనికి కారణం.
0: If you look deeper into this, verily the parents are responsible for this.
1: Prema undavachchu.
0: They could have love, all right.
1: Tandri pillalanu preminchatamlo sahajame.
0: It is natural for the father to love.
1: Kaani ee premanu kodanu konni hattulalo unchukoni preminchadaniki prayatninchadu.
0: But even this love has a certain amount of constraints.
1: Dhritarashtra kodanu tana kumarunu preminchadu.
0: Dhritarashtra also loved his children.
1: Kaani preminchinatundi premaku konni avadalu undali.
0: But this type of love should have certain limitations.
1: Avani kattulalo తప్పి తాను ప్రేమించటం చేతని ధృతరాష్ట్రుడు దుఃఖమునకు గురి అయ్యాడు.
0: బై లవింగ్ బియాండ్ దీస్ బౌండ్స్ ధృతరాష్ట్ర వాజ్ సబ్జెక్టెడ్ టు గ్రీఫ్ అండ్ టోల్ మిజరీ.
1: ఈనాడు తల్లిదండ్రుల పేరెంట్స్ డే అనేటువంటి తల్లిదండ్రుల దినంగా మనం ఒకసారి నిర్మించుకుని అందులో తల్లిదండ్రులకు ఏమైనా బోధిస్తే ఆ తల్లిదండ్రులు చెప్పేటువంటి యొక్క జవాబు ఎట్టిది? మా పిల్లవాడు మా మాట వినడు.
0: టుడే ఇఫ్ యూ టు హ్యావ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ఎ పేరెంట్స్ డే అండ్ talk to the parents, what is the answer they give you? They say, my son is not going to listen to our words.
1: నా కుమారుడు నా మాట వినడని చెప్పుకోవటం కూడా ఒక చిక్కులు చేయడు.
0: My son is not going to listen to my words. You say it.
1: తాను మొదటి నుంచి సరైనటువంటి హద్దులో పెట్టుకుని కొన్ని విధమైనటువంటి నియమములను పాటింపజేయడానికి తగినటువంటి యొక్క శ్రద్ధాభక్తులు నీవు అభివృద్ధి పరచుకుని ఉండినా ఈ కుమారుడు నీ చేయి దాటిపోయేటువంటి వాడు కాదు.
0: It's a matter of shame. Right from the beginning, if you had taken necessary precautions and curbed and controlled your son, today he would not have uttered these words to you.
1: మా విద్యా సంస్థ యందు కూడాను ఇలాంటి సమస్యలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.
0: In our educational institutions also, such problems crop up now and then.
1: అయితే విద్యార్థులు యందు చక్కగా విచారణ చేస్తే వారి యందు సున్నితమైనటువంటి భావములు పవిత్రమైనటువంటి యొక్క తలంపులు ఉంటూనే ఉన్నాయి.
0: But if you take a look at the students proper, certainly they have these tender and sacred thoughts within them.
1: దారితప్పి నడిచేటువంటి యొక్క విద్యార్థిని కుమారుణ్ణి తండ్రి కొన్ని విధములుగా శిక్షించడానికి ప్రయత్నించాలి.
0: A son who goes as free to be controlled and cautioned by the parent.
1: ప్రేమతో పాటు శిక్ష కూడా ఉంటుండాలి.
0: Along side love, you should also have the means to punish.
1: నేను అంకుశం ఉండినప్పుడే తాను చెప్పినట్టు వింటుంది.
0: The elephant should have the goad, then only will it listen.
1: గుర్రమునకు కళ్ళెం ఉండినప్పుడే తాను చెప్పినట్టుగా నడుస్తుంది.
0: The horse similarly should have the rein so that you could hold the horse.
1: కనుక ఒక విధమైన నియమం కూడా శిక్ష కూడా ఉండినప్పుడే అది సరైనటువంటి నియమాన్ని అనుసరిస్తుంది.
0: సో అలాంగ్ వాట్ ఈస్ లేడ్ డౌన్ దిస్ ఇస్ ఆల్సో ఎ మీన్స్ ఆఫ్ పనిష్మెంట్ ఓన్లీ దెన్ కెన్ ద టూ గో టుగెదర్.
1: ఈనాడు ఆ విధమైన ఏ తల్లిదండ్రులు కూడా ముందంజ వేయటం లేదు.
0: బట్ నో పేరెంట్స్ ఆఫ్ టుడే ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఈ ప్రేమ అనేటువంటిది పిల్లలను పెద్ద మార్గం పట్టింది.
0: ఆల్ ద వైల్ క్యారీడ్ అవే బై ది థాట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద చిల్డ్రన్. దిస్ ఇస్ వాట్
1: ప్రేమతో పాటు
0: this is what is leading
1: నియమం కూడాను పాటించడానికి ప్రయత్నించాలి.
0: అలాంగ్ దిస్ లవ్ యూ షుడ్ ఆల్సో హావ్ ఎ కాండక్ట్ గవర్నింగ్ దిస్.
1: తెలియనటువంటి పిల్లలకు తెలియజెప్పడానికి తల్లిదండ్రులు కొంత పూనుకోవాలి.
0: ద చిల్డ్రన్ మే నాట్ నో బట్ ద పేరెంట్స్ షుడ్ టెల్ ద చిల్డ్రన్ వాట్ దే షుడ్ డూ.
1: వాని విషయమే నేను విడిచిపెట్టాను, వాని ఇష్టానుసారం పోవని అని తల్లిదండ్రులు చెప్తుంటారు. ఇది ఎంత పిరికితనమో.
0: ద పేరెంట్స్ సే ఐ హావ్ లెఫ్ట్ మై సన్ ఫర్ వాట్ ఎవర్ హీ వాంట్స్.
1: వాడు చెడిపోయి వాడు పెడ మార్గం పట్టి తప్పు పేరును సంపాదించినప్పుడు ఏడ్చేది ఎవరు? ప్రజల తల్లిదండ్రుల.
0: దిస్ ఇస్ ఎ కవర్డ్లీ యాక్ట్. టుమారో ఇఫ్ హి గోస్ యాస్ ఫ్రీ బ్రింగ్స్ డిస్రెప్యూట్ టు ద ఫ్యామిలీ అండ్ ద పేరెంట్స్. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్?
1: కనుక మన యొక్క కుటుంబ తత్వాన్ని నిలబెట్టేటువంటి కుమారుడిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: సో వీ షుడ్ ట్రై అండ్ మౌల్ ద చైల్డ్ సో దట్ హీ బ్రింగ్స్ అప్ ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: పేరు చాలా ప్రధానము.
0: ద నేమ్ అండ్ రిప్యుటేషన్ ఇస్ ఇంపార్టెంట్.
1: పేరు ఏ విధంగా ఉంటుంటారంటే, మన ఊరు మంచిదైతే పేరు మంచిది అంటాం. కాదు కాదు, పేరు మంచిదైతే ఊరు మంచిది.
0: వాట్ ఇస్ ఇన్ ఎ నేమ్ యూ మైట్ సే? ఇన్ ద సెన్స్ దట్ వీ సే దట్ ది సిటీ హాస్ గాట్ ఎ గుడ్ నేమ్, యూఆర్ గుడ్. నో, ఇఫ్ యూఆర్ గుడ్,
1: ఈ పేరు ఏ విధంగా మనకు లభిస్తుంది?
0: ఇఫ్ యూఆర్ గుడ్ ద టౌన్ ఇట్సెల్ఫ్.
1: మన ప్రవర్తనతో ఈ పేరును మనం అందుకోవచ్చు.
0: హౌ డు యూ గెట్ ఎ గుడ్ నేమ్? త్రూ యువర్ బిహేవియర్.
1: కనుక ఈనాడు జ్ఞానము కంటే,
0: సో టుడే యాజ్ అగెయిన్స్ట్
1: కంటే,
0: ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్,
1: గుణమే చాలా విలువైనటువంటిది.
0: యువర్ క్వాలిటీస్ ఆర్ ఇంపార్టెంట్.
1: కనుక గుణమును పెంచుకోవడానికి మనం తగిన కృషి చేయాలి, కానీ ధనమును పెంచుకోవడానికి కాదు.
0: సో ట్రై టు ఫర్దర్ దీస్ క్వాలిటీస్, నాట్ యువర్ వెల్త్ ఆర్ మనీ.
1: ధనము కూడాను అవసరమే.
0: మనీ ఆల్సో ఇస్ నెసెసరీ.
1: కానీ దానితో పాటు గుణమును కూడాను పోషించుకోవాలి.
0: బట్ ఇన్ అడిషన్ యూ ఆల్సో నీడ్ గుడ్.
1: రెండు చక్రములు లేని రథము ఏ రీతిగా నడగలేదు?
0: ఎ చారియట్ వితౌట్ ఇట్స్ టూ వీల్స్ కెనాట్.
1: రెండు రెక్కలు లేని పచ్చి ఏ రీతిగా ఎగరలేదు?
0: A bird which has no two wings, he cannot fly.
1: Dhanamuto paatu gunamu, gunamuto paatu dhanamu kudanu, ee rendentito paatu pravartana kudanu untundali.
0: So you should have money, no doubt, but alongside good qualities, these two go together.
1: Kanuka kulaposhane mana pradhanamaina vidyaga vishwasinchali.
0: So our primary task is to foster these good qualities.
1: Baita prapanchamulo manam praveshinchinappudu baita prapanchamuto paatu manamu daasulu vale leka oka vidhamainatti yokka సేవకుల వలె దానిని మనం అనుసరించరాదు.
0: వెన్ యూ గో ఇన్ టు ది వరల్డ్ యూ షుడ్ నాట్ బికమ్ స్లేవ్స్ లైక్ ఎవ్రీబడీ ఎల్స్.
1: నీవు అనుకరణ అనేటువంటి దానిని అనుసరిస్తున్నావు.
0: నౌ యు ఆర్ ట్రైయింగ్ టు ఇమిటేట్ వాట్ అదర్ మ్యాన్ ఇస్ డూయింగ్.
1: నీవు అనుకరణ అనేటువంటి చాలా బలహీనమైన సత్యాన్ని గుర్తించలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది ట్రూత్ దట్ ఇమిటేషన్ ఇస్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్.
1: సత్యకాయ సమస్తల యందు ఉండినంత వరకు,
0: సో లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ది సత్తా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్,
1: చక్కని నడకలతో,
0: being filled with good,
1: చక్కని వేషములతో,
0: గుడ్ బిహేవియర్,
1: ఆదర్శవంతమైన పలుకులతో,
0: అండ్ విత్ వర్డ్స్ ఆఫ్ బీయింగ్ ఐడియల్
1: ప్రకటిస్తుంటావు.
0: యూ షో యువర్ సెల్ఫ్ సార్.
1: కానీ బయట ప్రపంచం నందు పోయేటప్పటికీ,
0: బట్ వన్స్ యూ గో టు ది వరల్డ్,
1: అనేక విషయములు మారుతుంటాయి.
0: యూ గో అబౌట్ ఎ చేంజింగ్ క్రాప్.
1: తలలు, గడ్డాలు, వీసాలు పెంచుకోవటము, పిచ్చగాండ్ల వలె తయారు కావటం.
0: యూ గ్రో లాంగ్ హెయిర్, గ్రో ఎ ముస్టాచ్ అండ్ ఎ బియర్డ్, అండ్ యూ ఆర్ లైక్ ఎ బెగర్.
1: కాక్రోచ్ కి లేవా మీసాలు?
0: డస్ నాట్ ద కాక్రోచ్ హ్యావ్ దిస్ ముస్టాచ్?
1: ఎలకకు లేవా మీసాలు?
0: ఆర్ ద రాట్ డస్ ఇట్ నాట్ హ్యావ్?
1: నేను పురుషుడుని అనిపించుకోవడానికి మీసాలు పెంచుకోవటం ఆ గొప్పతనము?
0: డస్ నాట్ ద రాట్ హ్యావ్ విస్కర్స్? వాట్స్ ది యూజ్ ఆఫ్ యువర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్?
1: ఇలాంటి బలహీనతలు అనేటువంటి దాన్ని మనం పూర్తి కూడా త్యజించాలి.
0: సచ్ వీక్నెసెస్ షుడ్ బి పుట్ అసైడ్.
1: మన యొక్క గొప్పతనం అనేటువంటి మనం చేసేటువంటి పనులలో నిరూపించాలి.
0: వాట్ వీఆర్ షుడ్ బి షోన్ ఇన్ వాట్ వీ డూ.
1: కనుక నీ యొక్క ధనం యొక్క గొప్ప లేక నీ విద్య యొక్క గొప్పను మాత్రమే చూసి నీవి విరవీగుతున్నావు.
0: యూ గెట్ క్యారీడ్ అవే బై యువర్ ఎడ్యుకేషన్ ఆర్ యువర్ మనీ.
1: ఇవి కాదు నీ ఘనత చిహ్నములు.
0: These are not yardstick for your.
1: నీ నడవడికలే నీ యొక్క ఘనతకు చిహ్నములు.
0: For your greatness. Your behavior is a yardstick for your greatness.
1: కనుక ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: బయట
1: ప్రపంచంలో ప్రవేశించినప్పటికీ,
0: so students who are embodiments of love, even if you go to the world,
1: ఇక్కడ నేర్చుకున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి భావములను ప్రవర్తనలు మీ దినచర్యల్లో కూడా ప్రవేశపెట్టాలి.
0: What you learn here, the good and the noble ones, try to put them into practice in the world outside.
1: కనుక ఇదే నిజమైన విద్యగా మీరు విశ్వసించి,
0: believe that this is the true vidya that you must have.
1: ఈ పవిత్రమైనటువంటి కాన్వికేషన్ లోపల, సాధకోత్సవం లోపల విన్నటువంటి విషయాలను,
0: in the second assembly of the convocation, whatever you have heard,
1: bodhichinnamti yokka shatralanu,
0: whatever has been given to you in the form of injunction,
1: ee jeevitham yokka swathamuga bhavinchi,
0: let them be their very life breath for you.
1: Adarshavantamaina purushuluga,
0: try to become ideal and model.
1: Adarshavantamaina jeevuluga,
0: become models in
1: our prapanchamulakkodanu.
0: In the world outside, the entire world outside,
1: acharana roopamaina prachara prabodhana kalpalani neenu aashistu aashirvadistu naa prasangani vinani
0: by translating it. By carrying this message in your daily life outside, I am hoping and blessing you that you shall be able to do it, and I am bringing this discourse to a close.
4: Sai Ram, you just heard the divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba, the revered founder chancellor of the Sri Satya Sai Institute of Higher Learning, during the third convocation in Prashanthi Nilayam on the 22nd of November 1984. Bhagwan Baba said, and I quote, "Many people have the notion that the Sai students of the Sri Satya Sai educational institutions are capable of only performing pujas and bhajans and such other spiritual activities. This is entirely wrong. Our students are ready to take up activities in the field of ethics, administration, politics, business and various other professions. Our students are achieving excellence not only in dance, drama, music and literature, but also in the arts and in physical culture. As our students are unassuming and humble, devoid of all show and pomp, you underestimate their excellence and underrate their abilities. Our students reject and resent all pomp and show. The students who love pomp and show are not students at all. Our students know the truth that egoism is the cause of disaster. Our educational institutions are making all efforts to produce thousands of ideal students to help people lead ideal lives." Unquote. Thank you and Sai Ram.

0: సోదరా, కృష్ణగానం చేశావు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కథ ఏమైనా చెప్తున్నావా?
1: బాగా గ్రహించావురా సోదరా. ఓ

0: అని
1: అని
0: తనను శరణుజొచ్చిన
1: ఆహా
0: పాండవులు పాలిట ప్రత్యక్ష దైవమురా.
1: ఓహో, అప్పుడేమి జరిగిందో చెప్పవయ్యా సోదరా, వినాలని ఉంది.
0: ఓ నాయనలారా, ఒకనాడు
1: ఒకనాడు
0: పాండవాగ్రజుడు
1: ఆహా
0: అరణ్యంలో ఏకాంతంగా కూర్చుని ఉండగా
1: ఓహో
0: అశ్వితవత్సలుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడురా.
1: ఓహో, ప్రత్యక్షమైనాడా?
0: ప్రత్యక్షమై

సోదర, నమ్మక చెడిన వారు ఉన్నారు కాని నమ్మి చెడినట్టి వారు ఈ లోకంలో లేరు లేరు లేరు.